శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 భాద్రపద మాసం 14వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తేదీ ఈరోజు శనివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 7 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సూక్తి సుధ.
1: మంచివారి సాంగత్యం మల్లెపువ్వులాంటిది. వారి సువాసన వద్దన్నా పక్కవారికి అంటుకుని సదా మంచి సువాసనలు పంచుతుంది. సామాన్య జీవితాల నుంచి సాధకుల వరకు సజ్జన సాంగత్యం ఎంతో ముఖ్యమైనది. దశా దిశలు నిర్దేశించే సజ్జన సాంగత్యం మాత్రమే. సత్ ప్లస్ సాంగత్యం అన్న రెండు పదాల నుండి ఏర్పడిన సంస్కృత పదమే సత్సాంగత్యం. మంచితో నివాసము, మంచివారితో స్నేహం, సజ్జనులతో కలిసి నడవటం అనే అర్థాల నుంచి సత్కై అన్వేషించే వారితో కలిసి తిరగటం అంటే సత్యాన్వేషణ అన్న అర్థం వస్తుంది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం తీర్థకోటి, వందనం మోక్షకారణం అని ఆర్యోక్తి. మనిషి జీవితాన్ని మార్చేది ఎప్పుడూ పెద్ద పెద్ద సంఘటనలే కావు. కొన్నిసార్లు మనతో కలిసి నడిచే ఒక మనిషి మన జీవితాన్నే మార్చగలడు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాం, ఎవరి మాటలు మనం ఎక్కువగా వింటున్నాం, ఈ ప్రశ్నలకు సమాధానం మన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా చెబుతుంది. అందుకే మన పెద్దలు సజ్జన సాంగత్యము, సత్సంగము యొక్క గొప్పతనాన్ని పదే పదే చెప్పారు. సత్ అంటే సత్యము, సాంగత్యము అంటే కలిసి ఉండటం, మంచివారితో కలిసి నడవటం, సత్యాన్ని అన్వేషించేవారితో ఉండటం, మంచి ఆలోచనలు కలిగిన వారి సాంగత్యాన్ని పొందటం, అదే సత్సంగం. సత్సంగం అంటే కేవలం ఒక చోట కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు వినటం మాత్రమే కాదు, మంచి మాట వినటం కూడా సత్సంగమే, మంచి ఆలోచన స్వీకరించటమూ సత్సంగమే. మరి మన తప్పును ప్రేమగా చెప్పే వ్యక్తిని మన జీవితంలో ఉంచుకోవటం, గౌరవించడం కూడా సత్సంగమే. మంచి సాంగత్యం మనిషి జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. సాంగత్యం మన దశను మాత్రమే కాదు, మన దిశను కూడా నిర్ణయిస్తుంది. ఒక మల్లెపువ్వును చేతితో పట్టుకుంటే దాని సువాసన మన చేతులకు అంటుకుంటుంది. అలాగే సజ్జనులతో కొంతకాలం కలిసి ఉంటే వారి మంచి ఆలోచన, మంచి మాటలు, మంచి ప్రవర్తన మనలో కూడా నెమ్మదిగా ప్రవేశిస్తాయి. ఇది సత్సంగం యొక్క మొదటి మహిమ. అదే సమయంలో చెడు సాంగత్యం కూడా మనిషిని నెమ్మదిగా మార్చగలదు. మొదట మాటలు మారతాయి, తర్వాత ఆలోచనలు మారతాయి, ఆ తర్వాత అలవాట్లు మారతాయి, చివరికి మన స్వభావమే మారిపోతుంది. అందుకని దుష్టులకు దూరంగా ఉండమన్నారు. అందుకే ఒకసారి మన చుట్టూ ఉన్న వారిని గమనించుకుంటూ ఉండాలి. వాళ్లతో మాట్లాడిన తర్వాత మనలో మంచి పెరుగుతుందా లేక మనశ్శాంతి తగ్గుతోందా ఒకసారి గమనించుకోండి. ఇది మన సాంగత్యాన్ని మనమే పరిరక్షించుకునే సరళమైన మార్గం. ఆదిశంకరాచార్యుల వారు ఈ విధంగా అన్నారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తికి అన్నారు. అందుకే సత్యన సాంగత్యం వల్ల అనవసరమైన విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. ఆసక్తి తగ్గితే మోహము తగ్గుతుంది, మోహం తగ్గితేనే ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత ద్వారానే నిశ్చలంగా మనసు మారుతుంది. మనస్సు నిశ్చలమైనప్పుడు మనిషికి ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనే వివేకం కలుగుతుంది. అందుకే సత్సంగం కేవలం మనతో మంచి మాటలు చెప్పించదు, మనల్ని మనమే తెలుసుకునేలా చేస్తుంది. అందుకే పెద్దలన్నారు, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం తీర్థకోటి, వందనం మోక్షకారణం. చివరిగా ఒక మాట, చెడు సాంగత్యం మనల్ని మనకు దూరం చేస్తుంది, సత్యన సాంగత్యం మనల్ని మన నిజమైన స్వరూపానికి దగ్గర చేస్తుంది. అందుకే మనం ఎవరితో నడుస్తున్నామో జాగ్రత్తగా ఎంచుకుందాం. మన స్నేహితులను చూస్తే మన స్వభావం తెలుస్తుంది, మన సాంగత్యాన్ని చూస్తే మన భవిష్యత్తు కూడా తెలుస్తుంది. మన జీవితం మారాలి అంటే ముందుగా మన సాంగత్యం మారాలి. ఇదే సజ్జన సాంగత్యం మహిమ, ఇదే సత్సంగం మనం అందించే గొప్ప జీవన సందేశం.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ వైవిఎస్ గిరిరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై రేణుకటారియా.

అన్నమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: పసుపులో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. పసుపు పంటను అనేక రకాల పురుగులు తెగుళ్లు ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఎర్రనల్లి పురుగులు, వీటి పిల్ల పురుగులు అలాగే తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీల్చి ఆకులు పాలిపోయి ఎండిపోయేటట్లుగా చేస్తాయి. ఈ ఎర్రనల్లి పురుగుల నివారణకి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా శాండోవిట్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం కూడా బాగా తడిచే విధంగా ఎకరాకి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పొలుసు పురుగులు విత్తనం నిల్వ చేసేటప్పుడు కొమ్ముల్లో రసాన్ని పీల్చి వడలిపోయేటట్లుగా చేసి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఇవి తెల్లని చుక్కల్లాగా దుంపల మీద కనిపిస్తాయి. ఈ పొలుసు పురుగుల నివారణకి లీటర్ నీటికి మలాథియాన్ 5 మిల్లీలీటర్ల చప్పున కలిపిన ద్రావణంలో విత్తనం కోసం నిల్వ చేసే పసుపు కొమ్ముల్ని 30 నిమిషాలు ముంచి ఆరపెడితే పురుగు తాకిడి ఉండదు. దుంప తొలచు ఈగ పురుగులు కూడా ఎక్కువగా ఈ పసుపు కొమ్ముల్ని నష్టపరుస్తూ ఉంటాయి. ఈ పురుగు పిల్ల పురుగులు తెల్లగా బియ్యం గింజల్లాగా ఉండి భూమిలో ఉన్న దుంపల్లోకి చొచ్చుకొని పోయి దుంప లోపలి పదార్థాలని తినేస్తాయి. అక్టోబర్ నుంచి పంట చివరి వరకు కూడా ఈ దుంప తొలిచే ఈగ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సుడి ఆకు, దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడిపోయి గోధుమ రంగుగా మారి ఎండిపోతాయి. మొవ్వు సుడిలాగా ఊడొస్తుంది. దుంపలో కణజాలం కూడా దెబ్బతింటుంది. మొక్క ఎదుగుదల నిలిచిపోయి నాణ్యత దిగుబడి బాగా తగ్గిపోతుంది. పుచ్చు ఆశించిన దుంపల్ని వండినట్లయితే తొర్ర మాదిరిగా కనిపిస్తుంది. దీని నివారణకి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ కలిపిన ద్రావణంలో దుంపల్ని నానపెట్టి విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి. సమతుల ఎరువుల్ని వాడుకోవాలి. దుంపపుచ్చు లక్షణాలు కనబడగానే ఎకరానికి 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్యలో వేసుకోవాలి. వేపపిండి లేకపోతే ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని అదే పరిమాణం గల ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా చల్లుకోవాలి. మురుగునీటి సౌకర్యం కల్పించి మొక్కల మధ్య నీరు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అల్లిక రెక్కల నల్లి దుంపల్ని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకుల పైభాగాన తెల్లటి మచ్చలు, ఆకుల అడుగు భాగాన నల్లటి చుక్కలుగా మనకి విసర్జితాలు కనిపిస్తాయి. మొక్కలు సత్తువని కోల్పోయి గిడసబారి, పచ్చదనం తగ్గి పేలవంగా కనిపిస్తూ ఉంటాయి. వీటి నివారణకి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక పసుపును ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే దుంప, వేరుకుళ్ళు తెగులు. ఈ తెగులు సోకటానికి కారణాలని గనక మనం చూసినట్లయితే విత్తన శుద్ధి చేయని కొమ్ముల్ని నాటడం, మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం, సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించకపోవడం, ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండడం, అలాగే పొటాష్, అలాగే వేపపిండి ఎరువుల్ని సక్రమంగా వాడకపోవడం, ఇవన్నీ కూడా ఈ వేరుకుళ్ళు తెగులు రావడానికి ప్రధాన కారణాలు. ఈ తెగులు సోకిన పొలాన్ని మనం గమనించినప్పుడు ముదురు ఆకులు ముందుగా వాడిపోయి గోధుమ రంగుగా మారి ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకి వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి కొమ్ములు అలాగే పిల్లదుంపలు కూడా కుళ్ళి మెత్తబడిపోతాయి. దుంపలు కుళ్ళి చెడువాసన రావడమే కాకుండా నాణ్యత బాగా తగ్గిపోతుంది. ఈ దుంపకుళ్ళు తెగులు నివారణకి తెగులు సోకని విత్తనాన్ని వాడుకోవాలి. లీటర్ నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ లేదా మ్యాంకోజెబ్ 2 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా మోనోక్రోటోఫాస్ కూడా కలిపి ఆ ద్రావణంలో కొమ్ముల్ని 30 నుండి 40 నిమిషాలు నానపెట్టి తర్వాత నీటిని మార్చి లీటర్ నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలిపి ఆ ద్రావణంలో మరొక 30 నిమిషాలు ఉంచి నీడలో ఆరపెట్టి నాటుకోవాలి. 1 కిలో ట్రైకోడెర్మాని 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండిలో కలిపి వారం రోజుల పాటు అనుకూల పరిస్థితుల్లో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదా నాటిన 4 రోజులకి నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లుకోవాలి. దుంపకుళ్ళు సోకిన పొలంలో మళ్లీ పసుపును వేయకుండా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న మొదలైన పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. దుంపలు విత్తిన తర్వాత జీలుగ, జనము, వెంపలి, వేప, కానుగ ఇలాంటి పచ్చిరొట్ట ఆకులు లేదా ఎండు వరిగడ్డి, చెరకు ఆకుల్ని పొలం మీద మొలకలొచ్చేంత వరకు కప్పడం వల్ల తెగులు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. తెగులను తట్టుకునే రకాలైన సుగుణ, సుదర్శన ఇటువంటి రకాలన్నీ సాగు చేయాలి. పసుపును ఆశించే మరొక తెగులు తాటాకు మచ్చ తెగులు. ఈ తెగులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు గాలిలో ఎక్కువ తేమ అలాగే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల తొందరగా వ్యాపిస్తుంది. ఎక్కువగా సెప్టెంబర్ నుంచి ఈ వ్యాధి మనకి పసుపులో కనిపిస్తూ ఉంటుంది. అండాకారపు పెద్ద పెద్ద మచ్చలు ఆకుల మీద అక్కడక్కడ కనిపిస్తాయి. మచ్చలు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయంగా ఉంటుంది. ఆకు కాడ మీద మచ్చలు ఏర్పడి కిందకి ఆకు వాలిపోతుంది. ఈ తాటాకు మచ్చ తెగులు నివారణకి మనం విత్తన శుద్ధం చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి. మచ్చలు ఉండి ఎండిన ఆకుల్ని తొలగించి కాల్చేయాలి. లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా 2.5 గ్రాముల మ్యాంకోజెబ్, 0.5 మిల్లీలీటర్ సబ్బు పొడి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పసుపులో ఆకుమచ్చ తెగులు కూడా ఈ తాటాకు మచ్చ తెగుల్లాగే వ్యాపిస్తుంది. దీనివల్ల మొదట ఆకుల మీద చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. తర్వాత చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారతాయి. తెగులు ఎక్కువైతే ఆకు మాడిపోతుంది. దీని నివారణకి వ్యాధి సోకిన ఆకుల్ని కత్తిరించి నాశనం చేయాలి. అలాగే 1 మిల్లీలీటర్ ప్రాపికొనజోల్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ ఆకుమచ్చ తెగుల్ని పసుపులో నివారించుకోవచ్చు. పసుపులో సూక్ష్మ పోషక లోపాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నత్రజని గనక లోపించినట్లయితే ఆకులు పాలిపోయి లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చగా మారతాయి. పైరు కురచగా అవడం, ఆకుల కొస నుండి మధ్య వరకు మాడిపోవడం, కొమ్ములు సరిగా సాగకపోవడం, దిగుబడి తగ్గడం, కొమ్ముల్లో పచ్చదనం తగ్గడం, ముదురాకులు త్వరగా ఎండిపోవడం, ఇవన్నీ కూడా నత్రజని లోపం వల్ల మనకి పసుపులో కనిపించే లక్షణాలు. ఇక లోప నివారణకి పసుపులో మురుగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. సమతుల సమగ్ర ఎరువుల్ని వాడుకోవాలి. లోపం గమనించగానే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని 0.5 మిల్లీలీటర్ శాండోవిట్ లేదా టీపాల్తో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పసుపును విత్తిన వెంటనే మల్చింగ్ చేసుకోవాలి. ఇక పసుపులో పొటాషియం లోపం రావడానికి ప్రధాన కారణాన్ని గనక మనం చూసినట్లయితే పైరులో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం. ఈ పొటాషియం లోపం వల్ల ఆకుల అంచులు పాలిపోయి ఎండిపోతాయి. ఆకులు పైకి లేదా కిందకి రెండు వైపులకి తిరుగుంటాయి. పిలకలు తక్కువగా వస్తాయి. పసుపు వండిన తర్వాత కొమ్ముల్లో ముడతలు ఏర్పడతాయి. కొమ్ముల్లో కుర్కుమిన్ శాతం తగ్గుతుంది. అలాగే మొక్కలు సులువుగా చీడపీడలకి గురవుతూ ఉంటాయి. పసుపులో ఈ పొటాషియం లోప నివారణకి లీటర్ నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లాంటి పోషకాల్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొటాషియం లోపాన్ని నివారించుకోవచ్చు. పసుపులో ఇనపధాతు లోపాన్ని గనక మనం చూసినట్లయితే భూమిలో చౌడు ఉష్ణగుణాలు ఉండి సున్నం ఎక్కువగా ఉండడం, నేలలో సేంద్రియ పదార్థం తక్కువగా ఉండడం, భాస్వరం ఎక్కువగా ఉన్న ఆమ్ల భూముల్లో పంటను సాగు చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఇనపధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. పొలంలో ఈ లోపాన్ని చూసినప్పుడు లేత ఆకుల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం తెల్లగా మారుతుంది. ఒక్కొక్కసారి ఆకంతా కూడా తెల్లగా అయిపోతుంది. ఆకు సైజు తగ్గి అంచుల వెంబడి కణజాలం దెబ్బతిని ఎండిపోతుంది. వండినప్పుడు దుంపలు కొమ్మలు చిన్న చిన్నవిగా తయారై నాణ్యత లోపిస్తుంది. ఈ ఇనపధాతు లోప నివారణకి ప్రధానంగా మురుగునీరు పోయే సౌకర్యాన్ని కల్పించాలి. లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ లేదా 10 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పైరు మీద 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
1: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.

0: ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈవోఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా MSME ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ,
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పనులు మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్ ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ స్కీముల కింద ఈ నెల రోజులు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాల నిధుల్లో కూడా 3 కోట్లతో సిసి రోడ్స్, అదేవిధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ గోడ్ లో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్టపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ,
3: చిల్డ్రన్ మస్ట్ బి టాట్ ది హిస్టరీ ఆఫ్ ది డిఫరెంట్ నేషన్స్ వేర్ దే విల్ పర్సీవ్ దేర్ యూనిక్నెస్. దే మస్ట్ బి టాట్ ఈవెన్ వెన్ దే ఆర్ యంగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దే మస్ట్ బి గివెన్ గ్లింప్సెస్ ఇంటూ వరల్డ్ లిటరేచర్ సో దట్ దేర్ ఓన్ మైండ్స్ ఆర్ షార్పెన్డ్ అండ్ ఫీలింగ్స్ రిఫైన్డ్.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
4: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అందే వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత భారత్, అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం పెట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
0: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగ గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
5: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్మార గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముః శిక్షకాన్ శిక్షావిదశ్చ స్వజ్ఞానం నిరంతరం ప్రవర్ధనాయ ప్రౌద్యోగికీం అంగీకరణాయ నవోన్మేషపూర్ణాః శిక్షణ పద్ధతీశ్చ ఆత్మసాత్కరణాయ చ ఆహూతవతి. अद्य शिक्षक दिवसावसरे स्वीय सन्देशे एषा उक्तवती यत् शिक्षकाः शिक्षाविदश्च स्वमार्गदर्शनेन परामर्शेन च प्रतिभापोषणे चरित्रनिर्माणे च महत्वपूर्णां भूमिकां निर्वहन्ति। सा उक्तवती यत् समर्पिताः संवेदनशीलाश्च शिक्षकाः विद्यार्थिनां विशिष्ट क्षमताः ज्ञात्वा तान् प्रेरयन्ति तथा उत्कृष्टतां प्राप्तुं प्रयत्नाय प्रोत्साहयन्ति। प्रसिद्धस्य शिक्षाविदः लेखकस्य दार्शनिकस्य पूर्वराष्ट्रपतेः च डॉक्टर सर्वपल्ली राधाकृष्णन् इत्यस्य जन्मजयन्त्याः उपलक्ष्ये प्रतिवर्षं सितंबर मासस्य पंचमे दिनांके शिक्षक दिवसः आचर्यते। राष्ट्रनिर्माणे शिक्षकानां शिक्षाविदां च महत्वपूर्णां भूमिकां सम्मानयितुं अयं दिवसः आचर्यते। अस्मिन्नवसरे राष्ट्रपति पदासीना मुर्मुः अद्य नवदिल्ल्यां 48 विद्यालयीय शिक्षकेभ्यः राष्ट्रिय शिक्षक पुरस्कारान् प्रदास्यति। चयनिताः 48 शिक्षकाः 27 राज्येभ्यः 7 केन्द्रशासित प्रदेशेभ्यः तथा 6 केन्द्र प्रशासकीय संघटनेभ्यः च सन्ति। राष्ट्रपतिः उच्च शिक्षा संस्थानेभ्यः पॉलिटेक्निक संस्थानेभ्यश्च 21 शिक्षकान् संकाय सदस्यान् च राष्ट्रिय पुरस्कारैः सम्मानयिष्यति। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्यस्य महाविद्यालयस्य शताब्दी समारोहे भागं ग्रहीष्यति। श्रीमोदी अस्मिन् अवसरे आयोजितां सभां च संबोधयिष्यति। दिल्ली विश्वविद्यालयस्य अन्तर्गतं स्थितं श्रीराम कॉलेज ऑफ कॉमर्स इति महाविद्यालयः भारतस्य प्रमुखेषु उच्चशिक्षा संस्थानेषु अन्यतमः अस्ति। वाणिज्ये अर्थशास्त्रे प्रबन्धने च इदं प्रतिष्ठितं शिक्षाकेन्द्रमस्ति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य तमिलनाडुराज्यस्य चेन्नईनगरस्य एकदिवसीय यात्रायां भविष्यति। स्वयात्रावधौ उपराष्ट्रपतिः ऐषमः इण्डिया वॉल्वेज इत्यस्मिन् कार्यक्रमे भागं गृहीष्यति। अयं हृदयस्य वॉल्व सम्बद्धानां संरचनात्मकानां च रोगाणां चिकित्सायाः उन्नयनम् उद्दिश्य आयोजितः राष्ट्रियस्तरीयः शैक्षणिकसमागमः अस्ति। सः चेन्नईनगरस्य ग्वेण्डी प्रदेशे इण्डिया वॉल्व रजिस्ट्री इत्यस्य शुभारम्भमपि करिष्यति। नवदेहल्यां त्रिदिवसीयः ब्रिक्स मुख्य न्यायाधीश मञ्चः अद्य प्रारब्धः। अस्मिन् सम्मेलने ब्रिक्स राष्ट्राणां सर्वोच्च न्यायालयानां मुख्य न्यायाधीशाः वरिष्ठ न्यायाधीशैः सह भागं गृह्णन्ति। भारतस्य मुख्य न्यायाधीशः सूर्यकान्तः विविध देशानां न्यायिक प्रतिनिधिभिः सह द्विपक्षीय वार्तां कृतवान्। विदेशमंत्री डॉ एस जयशंकर पोलैंड देशस्य राजधान्यां वॉर्सॉ नगरे राष्ट्रपतिना कारोल नाव्रोत्स्की इत्यनेन सह उच्चस्तरीय मंत्रणाम् अकरोत्। उभौ नेतारौ द्विपक्षीय रणनीतिक संधेः समीक्षां विधाय विविध क्षेत्रेषु सहयोगं नूतन औन्नत्यं नेतुम् अंगीकृतवन्तौ। महिला क्रिकेट क्रीडायां भारतम् अद्य ऐषमः महिला एशिया चषक प्रतिस्पर्धायां दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे पाकिस्तान दलं सम्मुखीकरिष्यति। इयं हि स्पर्धा भारतीय समयानुसारं रात्रौ 8 प्रारप्स्यते। इति वार्ताः।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో జుగ్జుగ్ జియో అభియాన్ 2026లో భాగంగా అవయవ దానంపై ప్రజలకు అవగాహన ఉండాలి అనే అంశం గురించి పల్నాడు ఏపీ

మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ సుహాసిని గారి ప్రసంగం, అనంతరం శతక పద్య పఠనం. శతక పద్య సౌరభం మారన కవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం. సమర్పణ డాక్టర్ చివుకుల సుందర రామశర్మ. ఇంకా ఆచార్య దేవోభవ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఇంకా లలిత గీతాలు వింటారు ఉదయరేఖల కార్యక్రమంలో. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ వై రామకృష్ణ. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ పి సూర్యారావు శ్రీ ఎం వెంకటరమణమూర్తి గారుల గాత్ర యుగళం వింటారు. శ్రీ వివి రవి వయలిన్, శ్రీ గురువాయూర్ దొరై మృదంగం. అనంతరం వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కుసుమకుమారి గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీ గురుభ్యో నమః శ్రీమతి భాగవతుల కృష్ణ సత్యవతి గారితో పరిచయం. లలిత గీతాలు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం హిందీ చిత్రగీతాలు. 4:00 యువలయ. 4:30 వాక్యం మే ప్రయోగ్, 8వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి పి కృష్ణతేజ.

0: 4:45 శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఎల్నినోపై అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక సమర్పణ శ్రీ నన్నం మధు. 5:15 చిత్రగీతాలు, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గృహ వాయు కాలుష్యం, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాల గురించి డాక్టర్ వి ప్రసూన్ గారి ప్రసంగం వింటారు. అనంతరం వ్యవసాయ సూచనలు 6:50. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో అరటి తోటల యాజమాన్యం అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలత రాణి గారి ప్రసంగం వింటారు. 7:45 మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతం, 9:30 చిత్రజగత్ పాత హిందీ చిత్రగీతాలు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో, మలేషియాకు చెందిన

0: అక్షరాలతో ఈరోజు తలపడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని, వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో, ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో, చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం, శ్రద్ద గల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని, వారిని ప్రేరేపించగలరని, ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలని, విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులను కోరారు. అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించి లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీ కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 దేశో 108 పేరా ఎథ్లీట్ హిస్సా లే రే మే సభీ కో యే కహనే జా రహా హూ కి అహ్మదాబాద్, గుజరాత్ ఔర్ భారత్ ఆనే వాలే దినో మే ఖేల్ జగత్ కే చాహే వో ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో, చాహే పేరా ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో, సభీ ప్రకార్ కే ఖేల్ కా యే బహుత్ బడా సెంటర్ బన్నే వాలా హై.
0: ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఈవేళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.
2: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance.

0: నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
1: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్ కామర్స్ సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ugcnet.nta.nic.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల్లో పలు లోపాలున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్ కామర్స్ సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డంతో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ది అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కెష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అంశం గురించి పల్నాడు ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ సుహాసిని గారి ప్రసంగం వింటారు.
1: పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ బహంతి నదాహ, పరోపకారాయ దహంతి గావ్, పరోపకారాయ మిదం శరీరం. కనుక మానవ శరీరానికి సార్థకత ఇతరులకి సహాయం చేయడంతోనే శోభిస్తుంది. ఏ విధంగా అయితే వృక్షాలు తమ కోసం కాకుండా ఇతరుల అవసరార్థం ఫలాలని అందిస్తాయో, నదులు స్వచ్ఛమైన తమ నీటిని ఇతరుల దాహార్తిని ఎలా తీరుస్తాయో, ఆవులు గేదెలు వంటి పశు సంపద మానవులకి ఏ విధంగా అయితే పాలని అందిస్తాయో, మానవుడు కూడా తన జీవితాన్ని శరీరాన్ని ఇతరుల మేలు కొరకు వినియోగించాలి. మన పునర్జన్మ ఎక్కడూ లేదు, అవయవ దానంతో పునర్జన్మను పొందవచ్చును, కళ్లారా చూసుకొనవచ్చును. అవయవ దానంతో మరికొందరికి జీవాన్ని పోయవచ్చును. ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి షీలా దీక్షిత్, ప్రఖ్యాత సినిమా కళాకారులు రాజ్ కపూర్, పునీత్ రాజ్ కుమార్ మరియు ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీ ప్రముఖులు అవయవదానం చేశారు. ఇంకా ప్రముఖ క్రీడాకారులు, కళాకారులు, రాజకీయ నాయకులు అవయవదాన ప్రతిజ్ఞను నమోదు చేసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 5,000 మంది యువతరం అవయవదానానికి నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 16,000 అవయవదానాలు పోర్టల్లో నమోదయ్యాయి. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 13వ తేదీన నిర్వహిస్తారు. అలాగే భారతదేశంలో ప్రతి ఏటా 3వ తేదీన జరుపుతారు. అవయవ దానాన్ని ఆర్గాన్ డొనేషన్కి అత్యంత ప్రాధాన్యతనిస్తూ దీనిని ప్రచారం చేయడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం జుగ్ జుగ్ జియో అభియాన్ ని ప్రవేశపెట్టింది. ఏడాది పొడవునా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. జుగ్ జుగ్ జియో అభియాన్ ముఖ్య నినాదం ఒకే సంకల్పం, ఎన్నో జీవితాలు, అవయవదానం చెయ్యి యుగయుగాలు జీవించు అన్న ఒక ఉత్కృష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ నోటో వారి సహకారంతో దేశవ్యాప్తంగా అవయవ దానానికి ప్రాచుర్యం కల్పించాలని సంకల్పించారు. సామాన్య ప్రజానీకంలో అవయవ దానం పట్ల ఉన్న అపోహలు తొలగించి దీని పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. జీవన్ దాన్ పేరిట కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రాణాలు రక్షించడం అవయవదానం యొక్క ప్రధాన లక్ష్యం. ఒక వ్యక్తి అవయవదానం చేయడం ద్వారా దాదాపు 7 నుండి 8 మంది ప్రాణాలను కాపాడవచ్చును. అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు నాణ్యమైన జీవితాన్ని అందించవచ్చు. అవయవ లోపాలని సరిచేయడానికి వారికి ఆసరాన్ని అందించి వారు ఇతరుల మీద ఆధారపడకుండా జీవించడానికి అవయవదానం అవకాశం కల్పిస్తుంది. ఆయా వ్యక్తుల, రోగుల జీవన ప్రమాణాలని, జీవిత కాలాన్ని పొడిగించవచ్చును. అవగాహన పెంచడం, అపోహలని తొలగించడం కూడా ఈ అవయవదానంలో అన్నిటికంటే ముఖ్యమైన అంశం. ప్రేమ, దయతో మానవ జీవిత సాఫల్యాన్ని పొందగలగడం వంటివి, అదేవిధంగా అవయవదాన దాతలను గౌరవించడం కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి అవయవదానం ఎవరు చేయవచ్చు? 18 సంవత్సరాలు నిండిన వారు వారి కుటుంబ సభ్యుల అనుమతితో ఆరోగ్యంగా జీవిస్తూనే అవయవదానం చేయవచ్చు. ఇప్పటి వరకు మన భారతదేశంలో అవయవదాతలను గమనిస్తే 83% ఆరోగ్యంగా జీవించి ఉన్నవారే అవయవదానం చేశారు. వీరు తమ దగ్గర బంధువులకు, తోబుట్టువులకు వారి ఒక మూత్రపిండాన్ని కానీ, లివర్లో కొంత భాగాన్ని కానీ, చర్మాన్ని కానీ దానం చేయవచ్చు. ఇక బ్రెయిన్ డెడ్ లేదా హార్ట్ అటాక్లతో మరణించిన వ్యక్తుల నుండి వారి బంధువుల అనుమతితో అవయవదానం స్వీకరించవచ్చును. అన్ని దానాలలోకెల్లా గొప్పది అన్నదానం, విద్యాదానం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు అన్ని దానాలలోకెల్లా ప్రాణదానం మిన్నా అని చెప్పాలి. అవయవదానానికి సంబంధించిన చట్టాలను 1994 పార్లమెంట్ ఆమోదించింది. 2011 అవయవ మార్పిడి చట్టాన్ని సవరణ కూడా చేశారు. ఫ్రాన్స్ దేశంలో 2017 నుంచి ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా అవయవదానం పట్ల అవగాహన కలిగి అవయవదానం చేయాలన్న చట్టాన్ని వారు రూపొందించుకున్నారు. ఇదే తరహా చట్టాలు అనేక దేశాల్లో ఇప్పుడు ఆచరిస్తున్నారు. ఇక ఏ అవయవాలు అవయవదానం చేయవచ్చును అనే అంశానికి వస్తే, కార్నియా, గుండె, ఊపిరితిత్తులు, లివరు, మూత్రపిండాలు, చర్మము, కణజాలము, అదేవిధంగా కార్టిలేజ్ వంటి అవయవాలను, కణజాలాలను దానం చేయవచ్చు. అయితే అతి మధుమేహము, క్యాన్సరు, హెచ్ఐవి లేదా ఇతర తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తుల అవయవాలు దానం చేయకూడరు, వాటిని వినియోగించరు. సుశిక్షితులైన, అనుభవజ్ఞులైన, నైపుణ్యం కలిగిన వైద్యుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్సకుల సూచనల మేరకు అవయవ మార్పిడి జరుగుతుంది. డొనేట్ అండ్ సెలబ్రేట్ లైఫ్ అన్న నినాదాన్ని ఈ తరం వారు గ్రహించి ఆనందంగా ఆచరించాలి. అవయవదానంపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ సాధారణ ప్రజానీకంలో వీటిపైన అపోహలున్నాయి. ఉదాహరణకి, వృద్ధులు అవయవదానం చేయకూడదు అనేది ఇది కేవలం అపోహ మాత్రమే. పసిబిడ్డ నుండి పండుముసలి వరకు ఆరోగ్యంగా జీవిస్తున్నవారు లేదా వారి తదనంతరం మరణానంతరం కూడా అవయవదానం చేయవచ్చు. అవయవదానం చేసిన తర్వాత ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అవయవదానం చేసినట్లయితే తర్వాత ఆరోగ్యకరమైన సమస్యలు ఎదుర్కొని వస్తాయి అనేటువంటిది చాలా మందిలో ఉంది. కానీ వైద్యుల సలహా మేరకి సుశిక్షితులైనటువంటి నైపుణ్యం గల వైద్యులు వారికి చాలా రక్షణ కలిగించే వాతావరణంలోనే అవయవ మార్పిడి చేస్తారు. తర్వాత వారికి తగినటువంటి మందులు, సూచనలు అందించి కొంతకాలం వారి యొక్క ఆధ్వర్యంలోనే వారిని పరీక్షిస్తూ ఉంటారు. కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. మూడవది, కేవలం బ్రెయిన్ డెడ్, హార్ట్ స్ట్రోక్, మరణానంతరం మాత్రమే ఈ అవయవదానం చేయాలి అనేటువంటి అపోహ. అదేమీ కాదండి. ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వాళ్ల కణజాలాన్ని, అదేవిధంగా కిడ్నీస్ని డొనేట్ చేయవచ్చును. ఇక అవయవదానానికి ఖర్చు ఎక్కువ, ఇలాంటిదేమీ ఉండదు. దీనికి అవయవదానానికి సంబంధించిన ఖర్చులను అన్నింటినీ కూడా ఆసుపత్రి వారు లేదా ఆ దానాన్ని స్వీకరించేవారే భరిస్తారు. అన్నిటికంటే ముఖ్యం మా మతం అంగీకరించదేమో అనేటువంటి సందేహం. అవయవదానం, శరీరదానం, ప్రాణదానం ఏ మతమైనా ఒక పుణ్యకార్యంగా భావిస్తుంది. కనుక ఎటువంటి సందేహాలు ఉంచుకోకుండా అవయవదానాన్ని చేయవచ్చును. ఈ అవయవదానం అనేది ఆధునిక వైద్యం అందించిన ఒక అపురూపమైన అవకాశము, వరము. దీని పట్ల ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలి. మరి దీన్ని ఎలా నమోదు చేసుకోవాలి? అవయవదానం చేయాలనుకున్నవారు ఎక్కడ వారి యొక్క వివరాలని నమోదు చేసుకోవాలి? నమోదు ప్రక్రియ ఎలా ఉంటుందంటే, నోటో అనగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ ఈ పోర్టల్లో ఆధార్ నెంబర్ ఆధారంగా స్వచ్ఛందంగా అవయవదానం నమోదు చేయవచ్చును. కుటుంబ సభ్యుల సమ్మతితో బ్రెయిన్ డెత్ లేదా కొన్ని ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల సమ్మతితో మాత్రం ఈ అవయవదానం స్వీకరించాలి. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకి అందుబాటులో ఉంది. దాని నెంబరు 1800117. ఈ హెల్ప్ లైన్ నెంబర్లో కూడా అవయవదాన వివరాల కోసం సంప్రదించవచ్చును. జీవన్ దాన్ వంటి సంస్థలను కూడా అవయవదానం కోసం సంప్రదించాలి. ఎప్పుడైతే పోర్టల్లో మనం నమోదు చేసుకుంటామో మనకొక డోనార్ కార్డుని అందిస్తారు. ఇలలోన ఏది కష్టసాధ్యము సుమ్మి మనిషి మనిషగుట కన్నా, ఆద్మీకో మయస్సర్ నహి ఇన్సాన్ హోనా అని ప్రఖ్యాత కవి మీర్జా గాలిబ్ అన్నట్లు, ప్రతి వ్యక్తి ఆత్మసాక్షాత్కార దశకు చేరుకొని, సెల్ఫ్ రియలైజేషన్ దశకు చేరుకొని మానవత్వ శిఖరాలు అధిరోహించటానికి అత్యున్నత అవకాశం అవయవదానం కల్పిస్తుంది. ఆర్గాన్ డొనేషన్ పైన అవగాహన, పరిశోధనలు భవిష్యత్ తరాలకి మరిన్ని ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే అవయవదానాన్ని పక్కదారి పట్టించి వ్యాపారం చేయకుండా ఆర్గాన్ ట్రేడ్ని అమ్మడాన్ని నిరోధించడానికి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ యాక్ట్ తోట యాక్ట్

ఇలాంటి కార్యక్రమంలో ముందుగా జుగ్ జుగ్ జియో అభియాన్ 2026లో భాగంగా అవయవ దానంపై ప్రజలకు అవగాహన ఉండాలి అనే

0: ఇటువంటి కార్యక్రమాలని నిరోధిస్తుంది, అరికడుతుంది. కేంద్ర ప్రభుత్వం అవయవాలను త్వరితగతిన తరలించడానికి గ్రీన్ కారిడార్ని ఏర్పాటు చేయనున్నది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు అవయవదాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేస్తారు. దీనికి కలెక్టర్ లేదా ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతారు. కనుక జీవించడానికి మనం మరొక అవకాశం మనంతట మనమే సృష్టించుకోవాలి, అవయవదానం చేయాలి.
1: మీరింతవరకు జుగ్ జుగ్ జియో అభియాన్ 2026లో భాగంగా అవయవదానంపై ప్రజలకు అవగాహన ఉండాలి అనే అంశం గురించి పల్నాడు ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ సుహాసిని గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శతకపద్య సౌరభం, మారన కవి రచించిన భాస్కర శతకపద్య పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం, సమర్పణ డాక్టర్ చివుకుల సుందర రామశర్మ.
2: అడిగిన ఎట్టి యాచకుల ఆశయరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత ఒకనుక అప్పుడు ఈదు వానికి ఇయ్యడల అదిట్లు పాలు తమకిచ్చునే ఎచ్చటనైన లేగలన్ కుడువగలేనిచో కరలి గోవులు తనునుగాక భాస్కర. దీని భావం, మానవుడు పేరాశిచే దూడలను త్రాగనియ్యకుండా పాలన్నీ తనే తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆవులు కోపించి పాలియ్యకపోగా తన్నట్టుగానే యాచకుల కోరికలు తెలియక వారికి ఇవ్వకుండా కూడబెట్టదలిచిన వానికి ధర్మదేవత ఎన్నటికీ పుష్కళముగా ధనము ఇయ్యదు అనే దీని భావం. పరిశీలిస్తే లోకల్లో మానవులు వాళ్ల పూర్వజన్మ ప్రారంధాన్ని బట్టి ధనవంతులుగా కొందరు, ధనహీనులుగా కొందరు జన్మిస్తారు. ఎవరు ఏ స్థితిలో జన్మించినా వారికి కాలం గడవవలసిందే. మరి లేనివానికి ఉన్నవారు ఆదుకుంటేనే ఆ లేనివారికి కూడా కాలం గడిచేది. మరి ఆ యాచకును అవసరం గ్రహించి వారికి దాతలు ఎప్పుడైనా ఇవ్వవలసిందే. అలాగే మరికొందరు యాచకులుంటారు, వాళ్లు పుణ్యకార్యాలకై యాగాలు యజ్ఞాలు చేయటానికై ఉన్నవారిని యాచిస్తూ ఉంటారు. ఈ పుణ్యకార్యాలు కూడా వీరు లోకక్షేమాన్ని ఆకాంక్షించే చేసేవారుగా ఉంటారు. అలాంటి యాచకులు కానీ, ఇలాంటి పుణ్యకార్యాలు చేసే యాచకులకు కానీ వాళ్ల కోరికను మన్నించవలసిన బాధ్యత ధనవంతుని మీద తప్పకుండా ఉండి తీరుతుంది. ఎవరికీ దేనికి ఇవ్వకుండా తానే అనుభవిస్తే అది మానవ ధర్మం అనిపించుకోదు. ఈశావాస్య ఉపనిషత్తు కూడా తేన త్యక్తేన భుంజీత, త్యాగం చేసి అనుభవించు అని అంటుంది. ఉన్నవాడైనా లేనివాడైనా అంతర్గతంగా పరిశీలిస్తే ఏకాత్మతావాదాన్ని బట్టి అందరూ సమానులే. ఈశ్వర స్వరూపుడైన వ్యక్తి తనకు అవసరమైన మేరకే ఉంచుకోవాలి, మిగిలిన దానిని త్యాగం చేయాలి. లేనివాడుగా ఉన్న ఈశ్వర స్వరూపుడైన వ్యక్తిని ఆదుకోవాలి. దీన్నే ఉపనిషత్తు కూడా ధర్మము అంటుంది. అలాగే లేనివాడుగా ఉన్నవాడు ఈశ్వర స్వరూపుడైన వ్యక్తి కూడా తనకు అవసరమైన మేరకే తీసుకోవాలి, కానీ ఆశ పడకూడదు. ఉన్నవాని ధనం మీద తను ఎక్కువ లక్ష్యం పెట్టుకోకూడదు. ఇదంతా చెప్పేది ఒకటే, లేనివాడు గాని ఉన్నవాడు గాని పరుల సొమ్మును ఆశించవద్దు. ఈ సూత్రం ఎవరికైనా అన్వయిస్తుంది. అలా చేస్తే ధర్మదేవత ఆగ్రహం వల్ల వచ్చే సొమ్ము రాకపోగా ఉన్న సొమ్ము కూడా ఆ ధర్మదేవత హరించి వేస్తుంది. కనుక యాచకుల కోరిక మేరకు వాళ్ళ అవసరం తీర్చిన తరువాతనే తన అనుభవానికి అవసరానికి మిగిలినది వ్యయం చేసుకోవాలి ఎవరైనా సరే. ఈ ధర్మాన్ని ఒక దృష్టాంతంతో చెప్పాడు మారణకవి. ఆవు పొదుగు నుంచి పాలు పిండుకోవాలి.

0: పాలని అనుకున్నప్పుడు దూడలకు ఇవ్వవలసిన పాలు ఆవు ఇచ్చిన తర్వాత మిగిలినది తాను స్వీకరించాలి. అంతేగాని మొత్తం పొదుగు పాలన్నీ నాకే కావాలని దూడలకు ఇవ్వకుండా చేస్తే ధర్మదేవత ఆగ్రహించి ఆ పాలు కూడా లభించకుండా ఆవులాగానే తన్నే అవకాశం ఉంటుంది. ఇది భాస్కర శతకకర్త నీతి పద్యం. మరొకసారి అడిగిన ఎట్టి యాచకుల ఆశలెరుంగక లోభవర్తి అయి కడపిన ధర్మదేవత ఒకనుక అప్పుడు ఈదువానికి ఇయ్యడల అదెట్లు? పాలు తమకిచ్చునే ఎచ్చటనైన లేగలన్ గుడువగనీనిచో కెరళి గోవులు తన్నునుగాక భాస్కర.
1: శతక పద్య సౌరభం మారణ కవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం విన్నారు. సమర్పణ డాక్టర్ చివుకుల సుందర రామశర్మ. ఇప్పుడు ఆచార్య దేవోభవ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
2: ఏ వ్యక్తి జీవితంలోనైనా సరే తల్లిదండ్రుల తర్వాత ప్రధాన పాత్ర పోషించేటటువంటిది గురువు. మరి అటువంటి గురువుకి అంత చక్కటి స్థానం ఇచ్చినటువంటి, ముఖ్యంగా భారతదేశంలో మనం ఈ సెప్టెంబర్ 5వ తేదీన రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. మరి ఈ సందర్భంగా డాక్టర్ వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
3: నమస్కారం.
2: మరి ఇంత పరమ పవిత్రమైనటువంటి స్థానంలో ఉండవలసినటువంటి ఆచార్యుడు, గురువు, ఉపాధ్యాయుడు, మరి వీరి పాత్ర ఎలా ఉంటుంది ఒక వ్యక్తిని మలచటంలో?
3: మొదటగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులకు అందరికీ వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. మీరు ఇందాక చెప్పినట్టుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి 4 వాక్యాలు మనకి తెలుసు. తల్లిదండ్రులు శరీరం ఇస్తే సమాజంలో మనిషి ఎట్లా బతకాలో నేర్పుతారు ఆచార్యుడు. ఇటువంటి ఆచార్యుణ్ణే రకరకాల స్థాయిల బట్టి మనం ఉపాధ్యాయుడని, అధ్యాపకుడని, ఉపన్యాసకుడని ఈ విధంగా మనం పిలుస్తూ ఉంటాం. నిజానికి ఆచార్యుడంటే తాను ఆచరించి శిష్యుల చేత, సమాజాన్ని చేత ఆచరింపచేసేటువంటి వ్యక్తి అని అర్థం అని చెప్పుకోవచ్చు. ఇటువంటి దశలో మానవుడు భౌతికంగా అనేక రకాలైనటువంటి ప్రవృత్తులతో, వ్యవహారాలతో జీవనం గడుపుతూ ఉన్న సమయంలో సరైన దిశగా అతనిని ప్రవర్తింపచేయటానికి ఉపాధ్యాయుడి పాత్ర చాలా అవసరం. ఉపాధ్యాయుడు కనుక లేకపోయేటైతే మానవులు ఏ విధంగా ఉంటారు అని అంటే మనం రాతి యుగానికి వెళ్ళవలసిందే. ఇటువంటి దిశలో ఒక సరైనటువంటి మార్గాన్ని ఎన్నిక చేసుకుని ఉపాధ్యాయుడు విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఉంటారు. ఏ విషయంలో అంటే అది నైతిక విలువలు కావచ్చు, ఆధ్యాత్మిక మార్గం కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, తోటి మనిషి పట్ల తాను ఏ విధంగా జీవించాలో కావచ్చు. ఈ విధంగా బ్రతికినంతకాలము మానవత్వంతో పరిమళించే విధంగా ఉపాధ్యాయుడు చేసేటువంటి ఆ బోధన అనేటువంటిది చాలా కీలకమైంది. అందువలనే భారతదేశంలో అన్ని వృత్తుల వారికన్నా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారికి చాలా గౌరవం ఎక్కువ. ప్రపంచంలో భారతదేశం గుర్తింపు పొందటానికి 5-6 రకాల కారణాలలో ఒక కారణం ఏంటంటే ఈ గురు వ్యవస్థ. మనం ఇక్కడ గురువు అని కానీ, ఉపాధ్యాయుడు అని కానీ, ఆచార్యుడు అని కానీ ఈ మాటలన్నీ మనం సమానార్థాలుగా తీసుకుందాం. ఇప్పటికీ పల్లెల్లో ఏదైనా పండితే గబాల మాస్టర్ గారికి తీసుకెళ్ళి ఇవ్వటం అనేటువంటిది శిష్యులో మనకు కనబడుతూ ఉంటుంది. గుళ్ళో ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ పల్లెల్లో, గ్రామాల్లో ఉపాధ్యాయుల పట్ల ఆదరణ, ప్రేమ నేటికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుల యొక్క జీవన విధానంలో ఒక వెలుగును నింపేటువంటి విషయంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదని నా అభిప్రాయం.
2: మరి ఇలాంటి ఉపాధ్యాయులు గతంలో వారిని వారు పట్టించుకోకుండా, వారి తాలూకా భోగభాగ్యాల గురించి ఏ రోజు ఆలోచించకుండా ఎన్నో వేల మందిని, లక్షల మందిని ఉన్నత స్థితిలో పెట్టారు. అందుకనే

0: ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా ఎవరైనా మళ్ళీ వాళ్ళ జీవితంలో మధురమైనటువంటి క్షణాలు రోజులు అనేటటువంటివి ఆ గురువుతోనే అని చెప్పి వచ్చి వారికి పాదాభివందనం చేయడం కూడా చూస్తాం. కానీ ఆ పరిస్థితి క్రమేణా మారటం వల్ల ఈ ఉపాధ్యాయుల తాలూకా పాత్ర, వాళ్ళకి గౌరవం, ఆ పదవికి ఉన్నటువంటి దాని తాలూకా ప్రాశస్త్యం అవి తగ్గించుకుంటున్నామా?
1: మీరు చెప్పింది అక్షరాల నిజం. క్రమక్రమంగా ఉపాధ్యాయుని గౌరవించేటువంటి తీరు సమాజంలో మారుతుంది. దానికి కారణం ఏమిటంటే, ఒకప్పటి జనాభా తక్కువ, ఉపాధ్యాయుల సంఖ్య కూడా చాలా తక్కువ, కానీ వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండేది. కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఎక్కువగా ఉంటూ ఉండేవి. ఇప్పుడు సామాజికంగా అనేక మార్పులు రావటం మూలంగా కేవలం ఉపాధ్యాయ వృత్తి అనేది బతకటానికే ఒక మార్గంగా ఎంచుకోవటం వలన యాజమాన్యాలు కూడా ఆ విధంగానే చూడటం వల్ల ఏమైందంటే, ఉపాధ్యాయుల యొక్క ఆ వృత్తికి ఓ గౌరవం తగ్గిందని మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. మీరు ఇందాక చెప్పినట్లుగా పేదరికంలో ఉపాధ్యాయులు ఉన్నా చదువులో వాళ్ళు పేదవాళ్ళు కాదు. శిష్యులందరినీ, విద్యార్థిని విద్యార్థులందరినీ విద్యా విషయంలో ధనవంతులుగా చేశారు. రెండవదేంటే, విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ విషయంలో తమ భావాలు మార్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క భావాలు మార్చే విధంగా ఇంట్లో కృషి చేయాలి. ఈ సమాజంలో వైద్యులు, న్యాయవాదులు, అనేక రకాల వృత్తుల వాళ్ళు ఉన్నా ఎక్కడ కనిపించినా చెయ్యెత్తి నమస్కరించేటువంటి ఒకే ఒక అర్హత ఉన్నవాడు ఉపాధ్యాయుడు. మీరు చెప్పినట్లుగా గురు పౌర్ణమి కనుక వస్తే శిష్యులందరూ వెళ్ళి గురువుగారికి నమస్కారం చేస్తారు. అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా తాముకు పఠాలు చెప్పేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి తోచిన రీతిగా వాళ్ళని సత్కరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం అనేది సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ఏం చేయాలంటే తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. గురు శిష్యుల సంబంధాలు లేక విద్యార్థిని విద్యార్థులు మేష్టర్కు ఉండే సంబంధాలు కేవలం భౌతికమైనవి కావు. అది ఒక ఆత్మీయతతో కూడుకున్నవి. ఒక కుటుంబ స్పర్శగా కనుక మనం భావించినట్లయితే నిస్సందేహంగా ఉపాధ్యాయులు తిరిగి ఈ సమాజంలో కీలక పాత్ర వహిస్తారు. మన భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నా భావన.
0: మరి ఈ నేపథ్యంలో ఇందాక మీరు అన్నట్టుగా వృత్తియా ప్రవృత్తియా, ఒక ప్రవృత్తిలాగా అంటే మనం దాన్ని మానసికంగా పూర్తిగా మనసుకు హత్తుకునేటట్లుగా తీసుకుని ఒక వృత్తిలా చేయటం కాకుండా పూర్తిగా మనసుకు ఇష్టపడేలా చేస్తూ అవతల వాళ్ళ మనసులోకి చొచ్చుకునేటట్లుగా ఈ ఉపాధ్యాయులు, అధ్యాపకులు వీళ్ళందరూ కూడా అలా ప్రవర్తించాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా 10th class లోపల ఉండేటటువంటి ఆ పిల్లలందరూ కూడా చాలా పసి మనసుతో, చాలా అమాయకమైనటువంటి మనస్తత్వం, ఆ టైంలో ఏమి పడినా అది లైఫ్ లాంగ్ ఉండిపోయేటటువంటిది. కాబట్టి కనీసం ఆ స్థాయి వరకైనా పూర్తిగా అధ్యాపకులు, ఉపాధ్యాయులు వాళ్ళతో మమేకమై ఉండేటట్టుగా ఆ వాతావరణం కల్పించగలిగితే మన భారతదేశం ఇంకా చాలా సమున్నతమైనటువంటి స్థానానికి వెళుతుందేమో కదా.
1: మీరు చెప్పింది అక్షరాల నిజం. అయితే మీరు అనుకున్న ప్రణాళిక నెరవేరాలని అంటే చాలా కృషి చేయాలి, అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ. రెండవది, 10వ తరగతి లోపల విద్యార్థిని విద్యార్థులకు ఏదైతే చెప్తారో అదే జీవితాంతం వరకు నిలిచిపోతుంది, సందేహం లేదు. ఎట్లా అయితే వర్షం కోసం ఎదురు చూసేటువంటి భూమి లోపల ఆ వాన చినుకులు పడి విత్తనాలు పడితే చక్కని పంట ఏ విధంగా అయితే లభ్యమవుతుందో ఆ పసి మనస్సుల్లో ఉపాధ్యాయులు చెప్పేటువంటి విషయాలు ఆ విధంగా నాటుకుంటాయన్నమాట. అందువలనే 10వ తరగతి లోపల విద్యకి చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి పిల్లలందరినీ చాలా ప్రేమగా ఉపాధ్యాయులు చూడాలని ఇవన్నీ మనవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంతటి వాడికైనా సరే గురువు యొక్క అవసరం ఒకటి ప్రధానంగా ఉండాలి. అది మనకి పురాణాలు వాటిలో తెలుస్తుంది. రాముల వార్కోతి, విశ్వామిత్రుడు, కృష్ణుడు కూడా సాందీపుడి దగ్గర చదువుకున్నారు, వివేకానందుడు అవును, రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నారు. ఈ విధంగా మనం ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. అయితే మీరు అనుకున్నట్టు వాతావరణం సృష్టించాలి అని అంటే నిస్సందేహంగా ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. దాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు కూడా చాలా అవసరం. 10వ తరగతి లోపల విద్యార్థిని విద్యార్థులకి పాఠ్యాంశాల్లో నైతిక విలువలకు సంబంధించిన పాఠాలు ఎన్నున్నాయి, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన పాఠాలు ఎన్నున్నాయి, తోటి మానవులతో మెలగవలసినటువంటి తీరు పాఠాలు ఎన్నున్నాయి, సాహిత్యము సంప్రదాయం తెలుసుకునేటువంటి పాఠాలు ఎన్నున్నాయి, మన భూమి, మన వాతావరణము, మన సంస్కృతి, వీటికి సంబంధించిన పాఠాలు ఎన్నున్నాయి, ఇవన్నీ గనక మనం ఒక సమతూకంలో గనక పాఠ్యాంశాల్లో నిబద్ధన చేసినట్టయితే, వాటిని ఉపాధ్యాయులు అవగాహన చేసుకుని బోధించగలిగినట్టయితే నిస్సందేహంగా భారతదేశంలో ఒక వినూత్నమైన ఆధ్యాత్మిక వాతావరణం, భౌతిక వాతావరణం, సామాజిక వాతావరణం ఏర్పడుతుంది. దీనికి ఉపాధ్యాయులు కూడా పూర్తి స్వేచ్ఛనివారు. వారు తిరిగి కొంత మీకు గుర్తుండే ఉంటుంది, ఇంతకుముందు కాలంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ట్యూషన్లు ఏవి చెప్పకూడదు అని ఒక నిబంధన ఉంటూ ఉండేది. అంటే ఏమిటి, పరిపూర్ణంగా వాళ్ళు పాఠశాలలోనే పాఠాలు చెప్పాలి అని. అలానే డాక్టర్లు ఎవరైనా ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్లు, వాళ్ళు ప్రైవేట్గా ప్రాక్టీస్ చేయకూడదు అని ఇటు ఉంటారు. ఇవన్నీ భౌతికమైన నిబంధనలు. నిజమైనటువంటి అంకిత భావం ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని గనక మనం గనక సృష్టించగలిగినట్టయితే, ఉపాధ్యాయులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి విద్యార్థిని విద్యార్థులను పరిపూర్ణంగా తీర్చిదిద్దే పాఠ్య ప్రణాళిక చాలా అవసరం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశ రాష్ట్రపతి స్థాయి దాకా చేరుకున్నారంటే ఆయన చదువుకున్న పాఠశాలలు, ఆయన పాఠాలు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, ఆయన ఎంచుకున్నటువంటి రంగం, అదే సమయంలో ఆయన తనకు తానుగా తీర్చిదిద్దుకున్న తీరు భారతదేశంలో మరి ఎక్కడ కనిపిస్తుంది? ఒక ఉపాధ్యాయుడు రాష్ట్రపతి కావటం అనేది మనకు ఎక్కడ కనబడదు, ఒక భారతదేశంలోనే కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వాతావరణం కనుక మనం కల్పించినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు మనం సొంతం చేసుకోవచ్చు. అబ్దుల్ కలాం అంటారు, నేను ఇంత గొప్పవాడిని కావడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో నేను ఆ ఇసుకలో కూర్చుని మా మాస్టర్ చెప్పిన పాఠాల వల్ల ఇంత గొప్పవాడిని అయ్యాను అని అంటారు. కాబట్టి ఒక అబ్దుల్ కలాం మనం స్మరించుకుంటున్నామంటే ఆ వెనక వాళ్ళ మాస్టర్ల యొక్క ఆత్మ ఉంది అని మనం గ్రహించాలి. కాబట్టి సంపూర్ణమైన స్వేచ్ఛ, సరైనటువంటి పాఠ్య ప్రణాళిక, వృత్తినే ప్రవృత్తిగా చేసుకునేటువంటి బోధన, అదే సమయంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవము ప్రేమ ఉన్నప్పుడు నిస్సందేహంగా ఈ భారతదేశంలో ఒక నూతన విద్యా విప్లవాత్మకమైన ఆవిష్కరణ జరుగుతుందని నా భావన.
0: అంటే వ్యక్తిత్వాలు మాత్రమే వ్యక్తిత్వాలను తయారు చేయగలవు అనేది మీరు చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి చెప్పేటటువంటి వాళ్ళకి వ్యక్తిత్వం ఎంత అవసరమో అనేటటువంటిది, అది కొన్ని పరిస్థితుల వల్ల కొంత కొరబడుతున్నప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే పూరించేటటువంటి బాధ్యత అటు ప్రభుత్వాల మీద, ఇటు విద్యా సంస్థలను నడుపుతున్నటువంటి వారిపైన కూడా ఖచ్చితంగా ఉంది అని మనం భావించాలి. అలాగే ఎవరికి వారు వ్యక్తిగతంగా కూడా ఈ రోజున ఆచార్య దేవో భవ అంటున్నామంటే భగవంతుడితో పోల్చామంటే అవతల వాళ్ళ వ్యక్తిత్వాలని మనం మార్చగలిగేటటువంటి, అవతలని తయారు చేయగలిగినటువంటి గొప్ప స్థితికి మనకు అవకాశం ఇచ్చారంటే దానికి మనం అర్హులమా కాదా అనేటటువంటి ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ఆ ఆత్మ పరిశీలనతో మనం అవతల వాళ్ళ వ్యక్తిత్వాలని మార్చడానికి ప్రయత్నించాలి. మనకి షార్ట్ టర్మ్లో మనకి కొంచెం తక్కువ ధనం రావచ్చు, లేకపోతే తక్కువ భోగభాగ్యాలు రావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మనకి వచ్చేటటువంటి ఆత్మతృప్తి, పెద్ద ఆఫీసర్ అయి వచ్చి కాళ్ళకు దండం పెడితే ఉండేటటువంటి ఆ తృప్తి చాలా తక్కువ మందికి వస్తుంది మీరు అన్నట్టుగా. కాబట్టి భారతదేశంలోనే అటువంటి గొప్ప సంస్కృతి ఉన్నది మనకి. ఆ సంస్కృతిని ఉపాధ్యాయ దినోత్సవం రోజున మరింత ముందరికి తీసుకెళ్తారని చెప్పి ఉపాధ్యాయులందరినీ, మొత్తం ఈ సమాజాన్ని మనం వేడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు, ధన్యవాదాలండి.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఆచార్య దేవోభవ, డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: Arab Emirates defeated Indonesia by 6 wickets at the Dubai International Stadium. The India Meteorological Department has issued an orange alert for heavy to very heavy rainfall in East Rajasthan and West Madhya Pradesh today. Heavy rainfall is also expected over parts of northeastern states, Bihar, Madhya Pradesh, Haryana, Chandigarh, Uttarakhand, Sikkim, Bengal and Uttar Pradesh for the next 2 days. National capital received light to heavy rain in different parts yesterday. The weather department has predicted similar weather conditions today as well. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Saira. GSLV successfully places advanced eye in the sky in orbit, writes the Statesman, while the Tribune headlines, India gets eye in the sky as ISRO launches first imaging satellite into orbit. The Asian Age headlines, Yogi warns against bids to harm India, flays opposition. The Pioneer writes about Manjeet Singh Bedi, who was arrested in Punjab. The headline says, FBI's most wanted fraudster arrested in Punjab. The Indian Express writes, Corps commander set to meet Chinese counterpart in Northeast. The Hindu reports, two rescued from Nepal tunnel after 9 days. The Asian Age carries a beautiful picture of Sri Krishna Janmasthan temple compound in Mathura, all lit up and devotees thronging the temple on Janmashtami. And finally, award for teacher who turned kids into tutors. The Times of India writes about geography teacher Rajesh Bordoloi, who gives his students, mostly first-generation tribal learners, a daily assignment that goes beyond textbook teaching methods to teach their mothers to read, make UPI payments, access online banking and navigate digital services. And with that, it's back to you, Saira.
0: Thanks, Renu. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu urges teachers to embrace technology and adopt innovative teaching methods on Teachers' Day to confer national awards on 48 school teachers in New Delhi this morning. Prime Minister Modi to address centenary celebrations of Sri Ram College of Commerce in New Delhi today. Government proposes 3-year permissions and tighter safety rules for importing and transporting petroleum in ISO tank containers. External Affairs Minister S. Jaishankar says, India in continuous touch with Ukraine and Russia to help end the conflict. UN votes to adopt new world map reflecting accurate size of Africa. Stage 3 of World Archery Para Series begins at Ahmedabad in Gujarat. And in women's cricket, India to take on arch rivals Pakistan in final Group A clash of T20 Asia Cup in Dubai tonight. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీవై రామకృష్ణ.
3: అనకాపల్లి జిల్లాకు చేరిన గోదావరి జలాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏటికొప్పాక హస్తకళా థీమ్ పార్కుకు భూమి పూజ, జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలతో కూడిన ఆగస్టు నెల అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట వద్ద ఉత్తరాంధ్రలోకి ప్రవేశించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం రైతులతో కలిసి రెగ్యులేటర్ గేట్లను ఎత్తారు. ఈ నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో 287,000 ఎకరాలకు సాగునీరు, 923,000 మందికి తాగునీరు అందనుంది. పరిశ్రమలు తాగు సాగు అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను మరింత విస్తరిస్తామని, మరో 800 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలతో పాటు ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం అలమండ కోడూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనకాపల్లి ఇక బెల్లానికి మాత్రమే కాకుండా ఆర్సిలార్ మెటల్ స్టీల్ సిటీ, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం పరిశ్రమలకు కేంద్రంగా మారబోతోందని అన్నారు. అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే 1గా తీర్చిదిద్దుతామని తెలిపారు. 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్, స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కోసం పనిచేయాలని, ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ గ్రామంగా మార్చాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్లలో 143 లక్షల టన్నుల చెత్తను తొలగి

0: ఉపయోగించామని, చెత్త నుంచి గ్యాస్ ఎరువులు తయారు చేస్తున్నామని తెలిపారు. నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభయ ఫిర్యాదుల పెట్టెను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థినులు మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన అభయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను అభయ ఫిర్యాదుల పెట్టె ద్వారా పోలీసులకు తెలియచేయవచ్చునని తెలిపారు. ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హస్తకళ థీమ్ పార్కుకు భూమి పూజ జరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ విజయకృష్ణన్, టూరిజం ఎండీ రవి పఠాన్శెట్టి, శాసనసభ్యులు ఎస్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తున్న లక్కబొమ్మలు, సహజ రంగుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ విజయకుమార్ మాట్లాడుతూ, 10 ఎకరాల్లో థీమ్ పార్క్, రిసార్ట్, బోట్ షికార్ వంటి సదుపాయాలతో ఏటికొప్పాకను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, హస్తకళ హబ్గా అభివృద్ది చేస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ప్రధాన వేడుకల్లో రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటుతూ పోలీస్, ఎన్సీసీ సిబ్బంది, విద్యార్థులు నిర్వహించిన ఆకర్షణీయ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రోల్ అబ్జర్వర్ ఎం గౌతమి అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్తో కలిసి ఆమె ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్లతో పాటు డబుల్ ఎంట్రీలను తొలగించాలని, 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మీరు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎండ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు చిత్రతరంగిణి. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం గానం చేసిన సిరివెన్నెల గీతం స్వర్ణకమలం చిత్రం నుంచి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: వినబోతున్నా రామజోగయ్య శాస్త్రి గీతాన్ని మిక్కీ జే మేయర్ సంగీతంలో అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా, మోహన పాడిన పాట శతమానం భవతి చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను మెన్మిని గానం చేశారు ఏఆర్ రెహమాన్ సంగీతంలో, రాజశ్రీ రచన, రోజా చిత్రం నుంచి.

చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాటను ఆర్పి పట్నాయక్ సంగీతంలో రాజేష్ గానం చేసిన కులశేఖర్ గీతం సంతోషం చిత్రం నుంచి

చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడు కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎం వెంకట రమణమూర్తి, శ్రీ పి సూర్యారావు గారుల గాత్రయుగళం వింటారు. శ్రీ వివి రవి వయలిన్, శ్రీ గురువయూర్ దొరై మృదంగం. కార్యక్రమంలో ముందుగా వినండి స్వామినాథ పరిపాలయమ్మ, నాటరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

కార్యక్రమంలో తర్వాత జనని నేను విన రీతిగౌళ రాగం మిశ్రచాపు తాళం సుబ్బరాయ శాస్త్రి రచన.

కార్యక్రమంలో తర్వాత పరిధానమిచ్చితే బిలహరి రాగం కండచాపు తాళం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన.

ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎం వెంకటరమణమూర్తి, శ్రీ పి సూర్యారావు గారుల గాత్రయుగులం వింటున్నారు. శ్రీ వివి రవి వయలిన్, శ్రీ గురువాయూర్ దొరై మృదంగం. కార్యక్రమంలో చివరిగా వినండి సారసాక్షి పరిపాలయ, పంతువరాళి రాగం, ఆదితాళం, స్వాతి తిరునాళ్ రచన.

0: ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎం వెంకటరమణమూర్తి, శ్రీ పి సుబ్బారావు గారుల గాత్రయుగులం విన్నారు. శ్రీ వివి రవి వయలిన్, శ్రీ గురువాయూర్ దొరై మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశాలు కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో సోమ మంగళవారాల్లో జరిగాయి. ఎస్సీఓ సంస్థ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ 26వ శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు కిర్గిస్థాన్ ప్రెసిడెంట్ సదిర్ జాపరోవ్ అధ్యక్షత వహించారు. 25 ఇయర్స్ ఆఫ్ ది ఎస్సీఓ టుగెదర్ ఫర్ సస్టైనబుల్ పీస్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఎస్సీఓ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో పాటు ఇతర సభ్యదేశాలైన బెలారస్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ దేశాల నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చల అనంతరం సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి. ఈ డిక్లరేషన్లో ప్రధానంగా ఇరాన్ పాలిస్తీనాపై ఉమ్మడి వైఖరిని ప్రదర్శించింది ఎస్సీఓ. ఇరాన్ భూభాగంపై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడులను బిష్కెక్ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ప్రకటించాయి. అలాగే అమెరికా వంటి దేశాలు ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలపై విధిస్తున్న సెకండరీ ఆంక్షలు చెల్లవని, ఇవి ఏకపక్షంగా ఉన్నాయని ఎస్సీఓ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ పాలన కేవలం కొన్ని పాశ్చాత్య శక్తుల చేతుల్లోనే కాకుండా బహుళ శక్తుల సమతుల్యతతో కూడిన కొత్త వ్యవస్థగా మారాలని, బహుళ ధ్రువ ప్రపంచం అవసరమని, సైనిక కూటములకు తావు ఉండకూడదని తీర్మానించాయి. ఇక ఈ ఎస్సీఓ సదస్సులో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఆ అంశాలను కూడా ఈ డిక్లరేషన్లో పొందుపరిచారు. అందులో ఇంటర్నెట్ను ఉగ్రవాద, తీవ్రవాద ప్రచారాలకు వాడకుండా ఉండేందుకు

అంతర్జాతీయ సమాచార భద్రతను పెంచాలని సభ్యదేశాలన్నీ నిర్ణయించాయి. దీంతోపాటు ఉగ్రవాద నిర్మూలన, డిజిటల్ సహకారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో పరస్పర మైత్రిని పెంపొందించే 27 కీలక పత్రాలు, అవగాహన ఒప్పందాలను ఆమోదించారు ఈ సదస్సులో. ఇక భారతదేశ దృక్కోణంలో ఈ 26వ శిఖరాగ్ర సదస్సు అత్యంత విజయవంతంగా ముగిసింది. సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, భవిష్యత్ ప్రగతి కోసం సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ అనే 3 ముఖ్యమైన స్తంభాలను ప్రతిపాదించారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, సురక్షిత స్థావరాలను కల్పించే మొత్తం తీవ్రవాద ఎకోసిస్టమ్ను ఏకతాటిపైకి తెచ్చి నిర్మూలించాలని, ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని భారత్ బలంగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి అంతర్జాతీయ అనుసంధాన ప్రాజెక్టులు ఏవైనా సరే ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించే విధంగానే ఉండాలని భారత్ తన అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. శాంతి, భద్రత భారతదేశపు మొదటి ప్రాధాన్యత అంశాలని ఆయన స్పష్టం చేశారు. యురేషియా ప్రాంతంలో కూడా శాంతి, స్థిరత్వం కొనసాగాలంటే ఆఫ్ఘనిస్తాన్లోనూ పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల అభివృద్ది, మానవతా అవసరాలకు భారత్ తన వంతు సహకారం అందిస్తోందని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని తెలిపారు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో మొదలైన ఘర్షణ అక్కడికే పరిమితం కాదని చెప్పారు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై పడుతుందని వివరించారు. ఈ సంక్షోభాల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన వివరించారు. యుద్దాలు, ఉద్రిక్తతలకు యుద్దభూమిలో పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ ఎప్పటినుంచో చెబుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కూడా యువతతో పాటు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్సీఓ పరిధిలోని సంబంధిత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భద్రతా ముప్పులు, వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఎస్సీఓ యంత్రాంగాలను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా ఆచరణాత్మక సమన్వయం, సకాలంలో చర్యలు తీసుకునే వేదికలుగా మార్చాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇక ఈ 26వ శిఖరాగ్ర సమావేశాల్లో రష్యన్, చైనీస్ భాషలతో పాటు ఇంగ్లీష్ను కూడా ఎస్సీఓ అధికారిక భాషగా ఆమోదించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడానికి 2026 చివరిలో మొదటి ఎస్సీఓ సివిలైజేషన్ డైలాగ్ ఫోరంకు ఆతిథ్యమివ్వడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేయగా సభ్య దేశాలన్నీ దానిని స్వాగతించాయి. సదస్సు ముగింపులో కిర్గిస్థాన్ తన అధ్యక్ష బాధ్యతలను పాకిస్తాన్కు బదిలీ చేసింది. దీంతో 2026-27 సంవత్సరానికి పాకిస్తాన్ ఎస్సీఓ అధ్యక్ష పదవిని చేపట్టింది. ఎస్సీఓ సదస్సును పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, ముడిచమురు కొనుగోళ్లు, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై విస్తృతంగా చర్చించారు. భారత పొరుగుదేశమైన నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా జరిగిన ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 1252కు చేరింది. విపత్తు జరిగి 9 రోజులు కావస్తున్నా దాదాపు 4800 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను అధికారులు వెలికితీస్తున్నారు. నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్వాన్ జిల్లాలో 355, నవల్పరాసి తూర్పులో 218, నవల్పరాసి పశ్చిమంలో 208, నువాక్కోట్ జిల్లాలో 117 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నేపాల్ సైన్యం నేతృత్వంలోని సంయుక్త సహాయక బృందాలు తమ గాలింపు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో 11993 మందిని రక్షించినట్లు తెలిపారు. వర్షబీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అయితే గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాలను డిఎన్ఏ పరీక్షలకు పంపుతున్నారు. అయితే నేపాల్లోని బోటెకోసి, త్రిశూలి నదులపై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల భూగర్భ సొరంగాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆ సొరంగాల్లో భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు ముందుకు సాగట్లేదు. సొరంగాల మార్గాలు కూడా ఎక్కడెక్కడున్నాయో గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల సమీపంలోనే 947 మంది కార్మికులు గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు నేపాల్లోని వరదలకు వాతావరణ మార్పులే కారణమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ధృవీకరించారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు పెరిగిందని నిర్ధారణ అయినందున ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమన్న దానికి ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచవ్యాప్త సమస్య అని, దీనివల్ల కలిగే విపత్తులను ఎదుర్కోవడం కూడా ప్రపంచ బాధ్యత అని బాలేందర్ షా పేర్కొన్నారు. ఇక ఈ నేపాల్ వరదల్లో 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

0: ఈ వరదల్లో ఇప్పటివరకు 169 మంది భారతీయ పౌరులను సురక్షితంగా రక్షించామని, అయితే ఇంకా 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో వెల్లడించారు. నేపాల్లో వరదల కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసిందని చెప్పారు.
1: You would have seen the press releases and statements and the updates that we have been releasing from time to time, giving you the details. We will continue to provide assistance as per the requirement from the government of Nepal. We do in the coming days plan to send more foreign sick kits, Bailey bridges and other material that are requested by the government of Nepal. And these details will be shared with you as and when these supplies are undertaken. Yesterday we had two Indian aircraft flying to Kathmandu along with 21 tons of relief material. You would have seen those visuals as also a statement. Till now we have supplied around 95 tons of relief material on 7 aircraft.
0: నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, త్రిశూలి బజార్ ప్రాంతం నుండి గురువారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఇక కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి చైనా భూభాగంలో చిక్కుకుపోయిన సుమారు 200 మంది భారతీయ పౌరుల గురించి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో రణధీర్ జైస్వాల్ స్పందించారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం వారిని సురక్షితంగా తరలించేందుకు చైనా అధికారులతో కలిసి శ్రమిస్తోందని చెప్పారు. ఇప్పటికే చైనా పరిధిలోని టిబెట్ అటానమస్ రీజియన్లో ఎలాంటి ప్రయాణికులు ఇరుక్కోలేదని, దాదాపు 1,907 మంది భారతీయ పౌరులు చైనా సరిహద్దుల నుండి నేపాల్లోకి సురక్షితంగా ప్రవేశించారని ఆయన స్పష్టం చేశారు. నేపాల్ వరదల నేపథ్యంలో వాతావరణ మార్పుల అంశంపై జైస్వాల్ స్పందిస్తూ, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి సవాలు అని పేర్కొన్నారు. అయితే పర్యావరణ ఉద్గారాలకు కారణమైన అభివృద్ది చెందిన దేశాలే వాతావరణ మార్పుల నివారణకు నాయకత్వం వహించాలని, అభివృద్ది చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా పంచుకోవాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు.
1: India responded promptly, as you have seen, and we will continue to support rescue, relief, reconstruction and recovery efforts in the country. In particular, the remarks that you referred to, I understand that a clarification also has been issued by the Nepalese side. Having said that, let me say that India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions and supporting developing countries by way of finance and technology transfer to meet this challenge.
0: ఇక నేపాల్తో సరిహద్దు సమస్యపై వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. భారతదేశానికి నేపాల్తో ఉన్న సరిహద్దు అంశాలన్నీ పూర్తిగా ద్వైపాక్షికమైనవని, ఇందులో ఏ మూడో పక్షం ప్రమేయాన్ని జోక్యాన్ని భారత్ అంగీకరించబోదని, ప్రస్తుతం ఉన్న దౌత్య యంత్రాంగాల ద్వారానే ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హార్మౌజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా మిలిటరీ బలగాలు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై వైమానిక దాడులు చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్ ఐఆర్జీసీకి చెందిన కీలక స్థావరాలు ధ్వంసమవడమే కాకుండా, సిరిక్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల మధ్య కిర్గిస్థాన్లో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజష్కియాన్ స్పందిస్తూ, అమెరికా కనుక ఈ ఘర్షణల్లో వెనక్కి తగ్గితే గత జూన్లో జరిగిన ఇస్లామాబాద్ మెమోరాండం నిబంధనలకు కట్టుబడి శాంతికి తాము సిద్దమని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తూ, ఇరాన్ వ్యూహాత్మక భూగర్భ అణుకేంద్రమైన పిక్సాన్స్ మౌంటైన్పై దాడులు చేసేందుకు అమెరికా సిద్దమవుతోందని చెప్పారు. త్వరలోనే పిక్సాక్స్ మౌంటైన్పై దాడులు చేసే అవకాశముందని హెచ్చరించారు. వైట్హౌస్లో ఆయన శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు కొనసాగిస్తుందని చెప్పారు. మరోవైపు యుక్రెయిన్ రష్యా యుద్దాన్ని ముగించేందుకు కూడా అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. శాంతి ప్రతిపాదనను చర్చించేందుకు తన ప్రత్యేక రాయబారులుగా స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్లను రష్యా యుక్రెయిన్లకు పంపించామని తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్దానికి తెరదించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్లాదిమిర్ పుతిన్ జెలెన్స్కీల మధ్య

అయోధ్య కుదిర్చి ఈ యుద్దాన్ని ముగించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అయితే యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ కూడా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలాన్ని ఉపయోగించుకుంటున్న విమానయాన

0: మని జెలెన్స్కీ ప్రకటించారు. నైజీరియాలోని గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముడి చమురును దొంగిలించే ప్రయత్నంలో విషవాయువు విడుదలై 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రివర్స్ స్టేట్లోని ఒక్రికా ప్రాంతంలో పైప్ లైన్ నుంచి ముడి చమురును దొంగిలించేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించారని, వీళ్లు ఇండోరామా ఎలమే పెట్రోకెమికల్ కేంద్రాల నుంచి చమురు సరఫరా చేసే ఓ పైప్లోని ట్యాపింగ్ కు ఇంకో పైపును అమర్చి ఆ పైపు సహాయంతో తమ ఓడల్లోని ట్యాంకర్లకు చమురు నింపుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే విషవాయువులు విడుదలయ్యాయి. ఆ కెమికల్ గ్యాస్ ను పీల్చి పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వాళ్ల కోసం అధికారులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇప్పుడు మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన మేధావి, ప్రఖ్యాత రచయిత, గొప్ప రాజనీతిజ్ఞుడు అయినప్పటికీ ఉపాధ్యాయునిగా తాను పోషించిన పాత్రనే అన్నింటికంటే మిన్నగా భావించారు. అత్యంత ఆదరణ పొందిన రాష్ట్రపతుల్లో ఒకరైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు ఒక సందర్భంలో మిమ్మల్ని శాస్త్రవేత్తగా గుర్తుంచుకోవాలా, రాష్ట్రపతిగా గుర్తుంచుకోవాలా అనే ప్రశ్న ఎదురైంది. తనను ఒక ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకోవాలని డాక్టర్ కలాం సమాధానమిచ్చారు. సామర్థ్యం, నైతిక విలువలే ఉపాధ్యాయులను పూజనీయులుగా మారుస్తాయి. అలాంటి వారినే విద్యార్థులు దైవంగా భావిస్తారు, వారినే ఆదర్శంగా తీసుకుంటారు. తమ సంతానం మాదిరిగానే విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు ప్రేమించాలని మన ప్రాచీన గ్రంథాలు సూచిస్తున్నాయి. వారిని సమానంగా న్యాయభావంతో చూడాలని, విద్యార్థులపై కోపం ప్రదర్శించకూడదని, సహనంతో ఉండాలని తెలియజేస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చి వారి సామర్థ్యానికి అనుగుణంగా బోధించాలని నిర్దేశిస్తున్నాయి. అలాంటి గురువులను గౌరవిస్తూ ఆచార్య దేవోభవ అనే కాలాతీత సందేశాన్ని దాదాపు 3 సహస్రాబ్దాల క్రితం నాటి తైత్రీయ ఉపనిషత్తుల్లోని శిక్షావళి అందిస్తోంది. ఎంతోమంది వివేకవంతులైన, ప్రేమ నిండిన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని పొందడం నాకు కలిగిన గొప్ప అదృష్టం. కొన్ని సందర్భాల్లో పాఠశాల సమయం ముగిసిన తర్వాత సైతం తమ గృహాల్లోనే వారు మాకు పాఠాలు చెప్పేవారు. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. 7వ తరగతి తర్వాత పై చదువుల కోసం మా ఊరి నుంచి బయటకు వెళ్లిన మొదటి అమ్మాయిని నేనే. ఆ తర్వాత భువనేశ్వర్లో చదువుతున్నప్పుడు నా ఉపాధ్యాయుల నుంచి అపారమైన ప్రేమను, ప్రోత్సాహాన్ని పొందగలగడం నాకు దక్కిన భాగ్యం. నా ఉపాధ్యాయుల గురించి ఎంతో వినయంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను, ఎందుకంటే వారి కథ, ప్రేమ, అంకితభావం ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థిలో అపరిమితమైన సామర్థ్యాన్ని, స్ఫూర్తిని మేల్కొల్పగలరు అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రోత్సాహం అందించే తోడ్పాటుతోనే జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే అత్యున్నత లక్ష్యాలను సాధించే విశ్వాసాన్ని విద్యార్థులు వృద్ధి చేసుకోగలుగుతారు. ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా తమ ప్రవర్తన, ఆదర్శాల ద్వారా ఫలప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన కళను, నైపుణ్యాలను సైతం విద్యార్థులకు నేర్పిస్తారు. విద్యా ప్రయాణంలో విద్యార్థికి మార్గదర్శిగా, శ్రేయోభిలాషిగా, స్నేహితునిగా, సహ ప్రయాణికునిగా ఉపాధ్యాయులుంటారు. మంచి ఉపాధ్యాయుణ్ణి తీర్చిదిద్దే సూక్ష్మం ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి సంప్రదాయాల ద్వారా మనకు లభించింది. అది నేటి కాలానికి సైతం వర్తిస్తుంది. శతాబ్దాల క్రితం మహాకవి కాళిదాసు తన మాళవికాగ్నిమిత్రం నాటకంలో అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉండడంతో పాటు దాన్ని ఇతరులకు అందించగల సామర్థ్యమున్నవారే మంచి ఉపాధ్యాయుడని రాశారు. ఒక ప్రసిద్ధ సంస్కృత సూక్తి మనకిలా చెబుతోంది, సర్వత్రా విజయం ఇచ్చేత్ శిష్యత్ ఇచ్చేత్ పరాజయం. ఎక్కడైనా విజయాన్ని కోరుకోవచ్చు, కాని శిష్యుని ముందు ఓటమిని కోరుకోవాలని దానర్థం. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన ప్రోత్సహించడం, వారిలో ఆసక్తిని రేకెత్తించడం, తర్కాన్ని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించడం, నిర్ణయ సామర్థ్యానికి పదును పెట్టడం, వారు

0: అధికారత సాధించిన వ్యక్తులుగా ఎదగడానికి సాయపడ్డం ఇవే బోధనకు ఉన్న అత్యంత ఉపయోగకరమైన ప్రతిఫలాన్ని అందించే అంశాల్లో కొన్ని. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విద్య ద్వారా మాత్రమే విజయవంతమైన వ్యాపారవేత్తలు, ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, సృజనాత్మకత ఉన్న కళాకారులు, ఆధునిక సవాళ్లకు వినూత్న పరిష్కారాలందించే పౌరులను సిద్దం చేయగలం. బోధనంటే వృత్తి మాత్రమే కాదు, అది ఒక ప్రతిజ్ఞ. అది ఉద్యోగం లేదా పనికంటే ఎక్కువ. అది మానవాళిని తీర్చిదిద్దే పవిత్రమైన కార్యం. భవిష్యత్ తరాలకు ప్రకాశవంతమైన మార్గాన్నందించే ఉన్నతమైన బాధ్యత. బోధనకు సంబంధించిన నా జ్ఞాపకాలు నాకు ప్రత్యేకమైన సంతృప్తినిస్తాయి. నేను ఒడిశాలోని రాయరంగపూర్లో ఉన్న శ్రీ అరబిందో ఇంటిగ్రల్ పాఠశాలలో చిన్నారులకు బోధించాను. వివిధ పాఠ్యాంశాలను బోధించడంతో పాటు సంగీత ప్రదర్శనలకు, క్రీడలకు, నాటకాలకు వారిని సిద్దం చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉండేదాన్ని. స్వతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మా సన్నాహాలను, ఆ సమయంలో పిల్లల ఆనందోత్సాహాలను గుర్తు చేసుకుంటే ఈనాటికి నాకెంతో సంతోషం కలుగుతుంది. విద్యార్థులను అందమైన ప్రదేశాలకు విహారయాత్రలకు తీసుకెళ్లడంలోనూ, జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కల ప్రపంచాన్ని ఆటలు, అన్వేషణ ద్వారా వారికి పరిచయం చేయడంలోనూ గొప్ప సంతృప్తిని, అర్థాన్ని కనుగొన్నాను. పాఠశాల విద్య పూర్తయి ఏళ్లు గడిచినా ఇప్పటికీ నా విద్యార్థులు వారి కుటుంబ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానిస్తుంటారు. నా విద్యార్థుల్లో చాలామంది పేర్లు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. వాటితో పాటు మేం వారిని పిలిచిన మారుపేర్లు కూడా గుర్తున్నాయి. నా విద్యార్థుల నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. బాలల నుంచి తక్షణమే స్పందించే గుణాన్ని, ఆసక్తిని ఉపాధ్యాయులు నేర్చుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. రాష్టపతిగా 2వ సంవత్సరాన్ని నేను పూర్తి చేసుకున్నప్పుడు రాష్టపతి భవన్ ఆవరణలోని పాఠశాల విద్యార్థులతో సమయం గడిపాను. అప్పుడు వారికి పర్యావరణ పరిరక్షణ గురించి వివరించాను. నేను ఎల్లప్పుడూ విద్యార్థులను కలవడానికి, వారి ఆలోచనలను, అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపుతాను. వారు పంచుకునే విషయాలు నాకు గుర్తుండిపోతాయి. సుమారు 11 ఏళ్ల క్రితం నేను మా ఊరిలో ఒక గురుకుల పాఠశాలను స్థాపించాను. ఆ పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులను కోల్పోయిన బాలలు చదువుకుంటారు. వారిని కలుసుకునేందుకు అప్పుడప్పుడు ఆ పాఠశాలను సందర్శిస్తూ ఉంటాను. ఏడాది జూన్ 20వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా ఆ బాలలతో సమయం గడపడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం నాతో పాటు పాఠశాలను సందర్శించి వారిలో స్ఫూర్తిని నింపారు. ప్రధాన్ని కలుసుకున్న అసాధారణ అనుభవం వారికి చిరకాల స్ఫూర్తినిచ్చేదిగా నిలిచిపోతుంది. వారి అభివృద్దిని చూడడం నాలో ఒక ప్రత్యేకమైన, అర్థవంతమైన భావనను నిలుపుతుంది. విద్యనందించే బాధ్యత ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితం కాదు. తమ ప్రవర్తన, విజయాల ద్వారా బాలలకు ఆదర్శంగా నిలిచేవారు కూడా నేర్చుకోవడానికి, స్ఫూర్తికి విలువైన వనరుగా ఉంటారు. తమ పిల్లలను చదువుకోవడానికి పంపేపుడు ఉపాధ్యాయులపై అత్యంత విశ్వాసాన్ని తల్లిదండ్రులు, సంరక్షకులు ఉంచుతారు. విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటారని, వారి భద్రత, అభివృద్ది విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటారని వారు నమ్ముతారు. తమపై ఉంచిన ఈ పవిత్రమైన నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి ఉపాధ్యాయుని ధర్మం. ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన, నడవడిక బాలల్లో భయాందోళనను కలిగించకూడదు. వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు లేదా వారిలో ఎలాంటి న్యూనతాభావం పెరిగేలా చేయకూడదు. విద్యార్థులను తమలాంటి ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేలా ఉత్తమ ఉపాధ్యాయులు దోహదపడతారు. తమ విద్యార్థులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే పవిత్రమైన బాధ్యత ఉపాధ్యాయులదే. తమ ఆలోచనలో, చేతల్లో నైతికతను పాటిస్తూ సంపదను, కీర్తిని సాధించే విద్యార్థులే ఉపాధ్యాయుని విజయానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తారు. సామాజిక సమ్మిళత్వమే కేంద్రంగా అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యం దిశగా భారత్ స్థిరంగా ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో మన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాల గొప్పదనాన్ని గౌరవించే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని మానవాళి సంక్షేమానికి కృషి చేసే అంత్యోదయ ఆదర్శాన్ని నిలబెట్టే, పర్యావరణాన్ని, సకల జీవరాశులను పరిరక్షించే, వ్యక్తిగత సామాజిక శ్రేయస్సు కోసం కృషి చేసే, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో ముందుకు సాగే విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి పౌరునికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అంకితభావం, నిబద్దత ఉన్న ఉపాధ్యాయులను సమున్నతంగా గౌరవిద్దాం. చిత్తశుద్ది కలిగిన ఉపాధ్యాయుల కృషితో నేర్చుకోవడాన్ని నిరంతరం కొనసాగిస్తూ భారత్ అగ్రగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: ఇప్పటివరకు మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మానవుడు దానవుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్యభార్గవి.

కార్యక్రమంలో తర్వాత విశ్వరూపం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ ఇంకా ఇదే పాటను వినిపించమంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ బృంద, చిన్నమంతల ఇంకా ఓకే విశ్వరూపం చిత్రం నుంచే పాటను వినిపించమంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేష ఇంకా ఇదే పాటను వినిపించమంటూ మనకి మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు.

తర్వాత ఇదే పాటను వినిపించమంటున్నారు. పెడన వీరభద్రపురం నుంచి వీర కనకారావు పార్వతి. మరి వీరందరి కోరిక మీద విశ్వరూపం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం గానం చేసిన ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుంచి ఎంఎం కీరవాణి బృందం గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ ఎద్దుమైలారం నుండి తర్వాత ఇదే పాటను వినిపించమంటున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, తర్వాత పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ, శంకర్, మోహన్, ఝాన్సీ వీరందరి కోరిక మీద ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత హై హై నాయక చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంజునాథ్ గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. తెలంగాణ రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

0: ఎందుకంటే పుడి చెంబు కాదు.
1: కార్యక్రమంలో తర్వాత సత్తుపల్లి నుంచి మల్లిక లలిత వీరు వినిపించమంటున్న పాట ఘంటసాల గానం చేశారు శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. మచిలీపట్నం నుంచి గాంధీ జగదీష్ భగవాన్ రాజు, వీరు మురారి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. జిక్కి సునీత సంధ్య పాడారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా బడిపంతులు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు. పాలకొల్లు మండలం భాగ్యేశ్వరం నుంచి వీరు మాన్యశ్రీ వల్లి వీరు బడిపంతులు చిత్రం నుంచి ఘంటసాల బృందం గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. అలాగే ఇదే పాటను వినిపించమంటున్నారు గోగులముడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూర్ నుంచి. ఇంకా తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాటను అడిగిన వారు మహమ్మద్ జైను మహమ్మద్ ఇనయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. మాధవి తడక ఆంజనేయులు పున్నా రామకృష్ణ భూదాన్ పోచంపల్లి నుండి. వీరందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక పాటను వినిపించమంటున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాటను అడిగిన వారు కరీంనగర్ జిల్లా మన్గుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను చక్రీ సంగీతంలో నిహాల్ భరత్రాజ్, జాహ్నవి వైష్ణవి గానం చేసిన చంద్రబోస్ గీతం డి అంటే డి చిత్రం నుంచి.

వెలసిన సురవరులు సని భమ ని భమ రే రే గరి స సని పని సని భమ పని భమ రే గరి స ని సరి గరి ని సరి మ ప సరి మ పని సరి మ భ మ రే మ పని భమ పని సరి స ని సని పని స సని ప ని ప భమ రే గరి స ని సరి మ ని సరి మ పని మ పని రే మ పని స మ పని స మ పని సరి

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న వేటూరి గీతాన్ని లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. నేటి సిద్ధార్థ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను మధుమిత బాబు శంకర్ గానం చేశారు. మొగుడు చిత్రం నుంచి సిరివేనల సీతారామ శాస్త్రి రచన.

విన్న ఆ పాట ఆంధ్రుడు చిత్రానికి శ్రేయ ఘోషల్ పాడిన చంద్రబోస్ గీతం. తర్వాత వినబోతున్న గీతం బంగారు కలల చిత్రానికి పి సుశీల పాడిన దాసరథి గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు విన్న ఆ పాట ఆయనకిద్దరు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర శ్రీలేఖ పాడిన భువనచంద్ర గీతం. సంగీతం కోటి. వినబోతున్న పాట ముద్దుల ప్రియుడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన గీతం.

తర్వాత తీన్ మార్ చిత్రానికి శ్రీరామచంద్ర పాడిన గీతం వినబోతున్నారు. గీతరచన రెహమాన్.

విన్న ఆ పాట తేనె మనసులు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన దాసరథి గీతం, సంగీతం కెవి మహాదేవన్. వినబోతున్న పాట శుభలేఖ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం,

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కుసుమకుమారి గారు పాడిన లలిత గీతాలు వినండి.

0: లలితగి తల విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి రాష్ట్రపతి గారి ప్రసంగం వింటారు.
1: శిక్షా మంత్రాలయ ద్వారా స్కూల్ ఉచ్చ శిక్షణ సంస్థాన పాలిటెక్నిక్స్ మే అధ్యాపన కర్ణ వాళ్ళ శ్రేష్ఠ శిక్షకో తథా కౌశల్ వికాస్ ఓర్ ఉద్యమశీలతా మంత్రాలయ ద్వారా చునె గే సుయోగ్య ప్రశిక్షకో కే యోగదాన రాష్ట్రీయ స్తర పర మాన్యతా ది గై హే. దేశ కే వికాస్ మే అకాడెమిక్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ఓర్ ఎంటర్ప్రెనర్షిప్ కా బహుత్ అధిక మహత్వ హే. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है. यहाँ उच्च शिक्षा के क्षेत्र में पुरस्कृत आचार्यगण उपस्थित है. उनके लिए तथा तो पूरे देश के आचार्यों के लिए उच्च शिक्षा में भारत का गौरवशाली इतिहास लक्ष्य भी प्रस्तुत करना है और कसौटी भी. हुएंगसान ने लिखा है कि नालंदा विक्रमशिला में पढ़ाने वाले आचार्यों का यश दूर दूर के देशों तक फैल चुका था. उनका चरित्र पूर्णतः निर्मल और अनिंदनीय था.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా బాలభారతం చిత్రానికి ఘంటసాల పాడిన ఆరుద్ర గీతం.

0: ಅಯ್ಯ ಬಾಬು, ತನ್ನ ಪದಮು ಚರ್ಚಿ ಪಾಠ ಕೂರ್ಚಲೇದ
1: ಶಭಾಷ್
0: ದನಿನಿ.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళా రూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలోని రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై, ఖేల్ కూద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా, మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సక్తా హై. ఆజ్ కే జో ఆప్ టీచర్స్ హైన్ క్యా అవేర్నెస్, క్యా భయ హై, క్యా మైన్యూట్లీ అబ్జర్వ్ కర్నే మే కోయి కిసి బచ్చే మే బదలావ్ తో నహీ ఆ రహా. పూరే శిక్షా జగత్ సే యే కహనా చాహతా కి హమే బహుత్ పహలే సే జ్యాదా కితాబో సే బహార్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుసనా పడే, బచ్పన్ మర్నే నహీ దేనా చాహతా. టీచర్ కా కామ్ హై కి ఉస్కే భీతర్ కా బచ్పన్ బనా రహే.
0: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధ్యాయులు సమాజానికి వినయముకగా నిలుస్తున్నారని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు విలువలను బోధిస్తూ క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం అందరిలో స్ఫూర్తి నింపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట వ్యాప్తంగా 175 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, పాఠశాల విద్య నుంచి 79, ఇంటర్మీడియట్ నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14, విశ్వవిద్యాలయాల నుంచి 35 మంది, కళాశాల విద్య నుంచి 17 మందిని, అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీల నుంచి 6 అధ్యాపకులను ఎంపిక చేశారు. దేశానికి బాలలు గొప్ప మానవ వనరులని, వారి సంరక్షణ, హక్కులు, పునరావాసం కోసం బాలల న్యాయ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలల న్యాయ చట్టం 2015 అమలులో దశాబ్దం భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై రాష్టస్థాయి సంప్రదింపుల సదస్సును విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాలల న్యాయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ,
2: Amongst firstly the government departments which include police authorities, women and child development, social welfare education departments and their collaboration with the judiciary, civil society organizations, state legal services authorities, district legal services authorities, they all play a crucial and pivotal role. Each one of them is that vital cog in the wheel. One cog does not perform, the whole machinery collapses.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్టస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ చర్చించింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ది కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైనా చర్చించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతం అయినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: హస్తకళా రూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీ శిక్షణా కార్యక్రమాల ద్వారా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 1.35 కోట్లను కేటాయించిందని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఆయా కళారూపాలను బట్టి శిక్షణ నెల రోజుల నుంచి 2 నెలల పాటు ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన హస్తకళారూపాలను తయారు చేస్తున్న కళాకారులను గుర్తించి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలకు మొదటి విడతగా 1.01 కోటి రూపాయలను నిధులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు వరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. విద్యుత్ ఛార్జీలను కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 1040 మంది, అలాగే ఎస్సీ ఎస్టీలకు సోలార్ ద్వారా విద్యుత్ను ఉచితంగా అందిస్తుండగా సబ్సిడీ ద్వారా మరో 450 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కరెంటు బిల్లులను కట్టలేని పరిస్థితి నుంచి తాము తేరుకుని ఉచిత కరెంటును పొందడమే కాకుండా విద్యుత్ను విక్రయించుకునే స్థితికి వచ్చామని లబ్దిదారులు అమర్నాథ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: నా పేరు అమర్నాథ్. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద విద్యుత్ సబ్సిడీ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ నేను తీసుకోవడం జరిగింది. 3 కిలోల వాట్స్ చార్ స్కీమ్ ద్వారా సుమారు నెలకి 1000 రూపాయల పై చీలకు నేను ఆదాయం చేకూరింది. నాకు స్కీమ్ వల్ల దగ్గర దగ్గర 75,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
0: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 13 జిల్లా పరిషత్ ఉండగా జిల్లాల విభజనతో ఈ సంఖ్యను 28 పెంచారు. ఆయా జిల్లాల పరిధిలోని మండలాలు ఇతర వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మలేరియా నిర్మూలనలో రాష్ట్రం అమలు చేస్తున్న వినూత్న విధానాలపై కేంద్ర నిపుణుల బృందాల ప్రశంసలు లభించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2027 నుంచి 32 వరకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి ప్రొఫెసర్ కామినీ మెండిస్, నిర్మల్ జో నేతృత్వంలోని నిపుణుల బృందాలు అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబుతో బృందాల సభ్యులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవేర్ వ్యవస్థ ద్వారా కేసుల నిర్వహణ, ముఖ్యమంత్రి డాష్బోర్డు ద్వారా వ్యాధులపై నిఘా, గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ, ఫీడర్ అంబులెన్స్ సేవలు, ఫ్రైడే డ్రైడే నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రశంసించినట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఓటర్లకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈరోజు రేపు అదనపు ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా శ్రీ గురుభ్యో నమః శ్రీమతి భాగవతుల కృష్ణ సత్యవతి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం.
7: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రుల తర్వాత గురువుదే ప్రత్యేకమైన స్థానం. విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలోనే గడుపుతారు. టీచర్ల ప్రభావం విద్యార్థుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. టీచర్లని తమ రోల్ మోడల్స్గా పిల్లలు తీసుకుంటారు. అలాంటి ఉన్నతమైన రంగం నుంచి వచ్చిన భాగవతుల కృష్ణ సత్యవతి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి వారి టీచింగ్ అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం సత్యవతి గారు.
8: నమస్కారం అమ్మా.
7: చాలా రంగాలు ఉండగా టీచర్ రంగాన్ని మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు?
8: నాకు చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్న అప్పటి నుంచి కూడా ఉపాధ్యాయులంటే చాలా గౌరవభావం ఉండేది. ఆ రోజుల్లో అందరికీ అలాగే ఉండేది. మాకు ఉపాధ్యాయునులు ఉండేవారు కాదు, ఉపాధ్యాయులే. అందుకని ఉపాధ్యాయుని వృత్తి చాలా గౌరవంగా విద్యార్థుల చేత చాలా ఆదరింపబడుతుంది అనే మనసులో ఒక అభిప్రాయం ఉండిపోయింది. అందువలన నేను ఈ వృత్తిని ఎంచుకోవడం జరిగింది.
7: ఇన్నేళ్ల మీ అనుభవంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుంటారు కదండి, మరి వాటి గురించి కొంచెం చెప్పండి.
8: చాలా మంది పిల్లలు మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉంటారమ్మా, కొన్ని వందల్లోనే ఉండుంటారు. అందరినీ మేము గుర్తుపెట్టుకోలేము. అంటే వాళ్ళ పిల్లలు శారీరకంగా మార్పులు వస్తాయి, చాలా దూరదూరాలు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ బాగా తెలివైన పిల్లల్ని కానీ, లేకపోతే బాగా అల్లరి చేసే పిల్లల్ని కానీ, లేకపోతే తరగతిలో బాగా వెనకబడిన పిల్లలు కానీ మటుకు బాగా గుర్తుండిపోతూ ఉంటారు. పిల్లలకి అట్లా చదువు చెప్పడం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అబ్బాయి పిల్లలతోటి పడలేము అని, కానీ కానీ నాకైతే అదొక సరదాగా అనిపిస్తూ ఉండేది, బాగుండేది. నాకు ఆ ఉపాధ్యాయుని జీవితం నాకు పూర్తి తృప్తినిచ్చింది.
7: విద్యార్థులను తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయుల పాత్ర ఓం నమః దగ్గర నుంచి వాళ్ళు ఉన్నత విద్యారంగంలోకి అడుగు పెట్టేంత వరకు ఉంటుంది. మరి ప్రతి స్టెప్లోనూ ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది కదండి, మరి వాళ్ళిద్దరి మధ్య అంటే పిల్లలకి మీకు ఉన్న సంబంధం చెప్పండి.
8: పిల్లల్ని ఏదో ఆ కాసేపు చదువు చెప్పి పంపించేస్తాం, ఇంకా తర్వాత వాళ్ళకి మనకి సంబంధం ఏముందిలే అనుకోవడం కాకుండా, ఉపాధ్యాయులు అయినటువంటి వారు పిల్లలు కూడా తమ సొంత పిల్లల్లాగానే, వారి బాగోగులు కానీ, వారి మానసిక పరిస్థితులు కానీ, ఒక్కోసారి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళతో వ్యవహరించినట్లయితే వాళ్ళు పూర్తిగా ఉపాధ్యాయులంటే మంచి ప్రేమ గౌరవం చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా ఏ తరగతికి చెప్తున్నామని కాదు, అది ప్రాథమిక తరగతి వీరన్నట్టుగా ఓ నమశివాయ నేర్పించిన దగ్గర నుంచి అది పీజీ కావచ్చు, ఇంకా డాక్టరేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనం పూర్తిగా ఒక అంకిత భావంతో వాళ్ళకి ఆ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తే ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడు అంటే గౌరవం ఉంటుందమ్మా. అది కాదలేని విషయం, అది విడదీయలేని విషయం కూడా. అవినాభావ సంబంధం అంటామే అలాగే.
7: అధ్యాపక వృత్తిని సాధారణంగా ఆడవాళ్ళు ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటారండి?
8: మొదటిగా చెప్పాలంటే ఆడవాళ్ళ హృదయం సుతిమెత్తన, ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా ఉంటాయి. పిల్లలు అల్లరి చేసినా వాళ్ళని కొంచెం క్షమించేటువంటి ఔదార్యం స్త్రీలు ఎక్కువ ఉంటుంది. అదే సాధారణంగా మగవాళ్ళని చూస్తే వాళ్ళు ఉపాధ్యాయులు చక్కగా మంచి మంచి గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు లేరని అనను, కానీ పోలిస్తే మటుకు మనం పోలిస్తే ఎక్కువ శాతం ఆడవాళ్ళకే ఈ గుణాలన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ వృత్తిని ఎంచుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అనువుగా కూడా ఉంటుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇంటి పనులకి బాధ్యతలకి నెరవేర్చుకోవడానికి ఈ ఉపాధ్యాయ వృత్తి అనువుగా ఉంటుంది కూడా కాబట్టి ఈ రెండు కారణాల వల్ల ఎక్కువగా స్త్రీలు ఆ రంగంలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తుంటారు.
7: ఉద్యోగం చేసే ఆడవాళ్లు అనేక సమస్యలతో ఒత్తిడులతో ఉంటారు కదండి, మరి వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు?

0: విధంగా చెప్పాలంటే మరి నా అదృష్టమో లేకపోతే నేను చేసే పాఠశాల యొక్క వాతావరణం కానీ నేను అంత పెద్ద ఇబ్బందులేమీ పడలేదమ్మా. కానీ వింటూ ఉంటాం వార్తాపత్రిక కానీ విడిగా బయట సమాజంలో ఇబ్బందులు పడ్డారని కానీ, కానీ మాతోటి ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ మా మేనేజ్మెంట్ కానీ అందరూ చక్కగా సహకరించేవాళ్ళు, మంచి మంచి మాకు సలహాలు చెప్పేవాళ్ళు. మీ నేను చేసిన పాఠశాల ఒక మంచి శిక్షణతో కూడుకున్నటువంటిది, క్రమశిక్షణ నేర్పించే పాఠశాల కాబట్టి నేను ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను. నేను తప్పకుండా చెప్తాను ఆ విషయం. నేను ఉపాధ్యాయురాలుగా పిల్లలకు చెప్పడమే కాదు, నేను అక్కడ ఒక విద్యార్థినిగా కూడా జీవితానికి కావాల్సినటువంటి పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. అటువంటి చోట పనిచేస్తే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది, కానీ సమస్యలు ఏమీ రావు. ఏవో చిన్న చిన్నది అంటారా, అవి పెద్ద లెక్క పెట్టాల్సినటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏం కాదు. కానీ మొత్తం మీద నాకు ఎటువంటి సమస్యలు ఎదురుగాలేదని నేను చెప్పాను.
1: తోటి ఉపాధ్యాయులతో మీ అనుబంధం ఎలా ఉండేదండి?
0: చాలా బాగుండేదండి. ఒక విధంగా చెప్పాలంటే మా పిల్లలు కూడా అంత ముందు ఆ స్కూల్ని చదువుకుంటూ ఉంటున్నారు. నాకు ఈ స్కూల్లో చేరకముందునే ఆ స్కూల్ ఉపాధ్యాయులందరితోటి పరిచయం ఉన్నది. అది నాకు ఒక విధంగా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అందులో అందరికీ నేను ముందే పరిచయం ఉండడం వలన నేను చేరంగానే వాళ్ళందరూ చక్కగా ఆప్యాయంగా నన్ను ఆదరించారు, నాకు తెలియని విషయాలు చెప్పారు. నా దగ్గర నుంచి కూడా వాళ్ళు కొన్ని విషయాలు చక్కగా చనువుగా అడిగి తెలుసుకునేవారు. వాళ్ళతో కూడా నాకు సత్సంబంధాలే కానీ ఎవరి మీద నాకు అయ్యోబిల్లిట్లా చేస్తున్నారని బాధ కానీ ఇంకో విధమైన అభిప్రాయం కానీ లేదు.
1: సత్యవతి గారు, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటండి?
0: నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అమ్మా. భాష మొత్తానికి నాకు భాష అభిమానం ఎక్కువ, ఏ భాష అయినా కానీ ఆ భాషలో అందాలు తెలుసుకోవాలి అంటే సాహిత్యం. సాహిత్యం చాలా అందంగా ఉంటుంది, తెలుసుకోవాలి నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం అది.
1: ఏ భాష అయినా అంటే ఏ భాషలు మీరు?
0: నేను హిందీ పండితమ్మా, హిందీ చదువుకున్నాను, హిందీ ట్రైనింగ్ కూడా అయినాను. విడిగా కూడా నేను హిందీ విద్యార్థుల్ని పరీక్షలకి వాటికి పంపిస్తూ ఉండేదాన్ని చాలా సంవత్సరాల పాటు. అందువలన ఆ సాహిత్యం కానీ అలాగే ఈ తెలుగు భాష అంటే నాకు చిన్నప్పటి నుంచి సహజంగానే వచ్చిన ఆసక్తి అనేటువంటిది. ఈ వీటి ఆసక్తిని బట్టి కొంత ఇంగ్లీష్లో కూడా ప్రావీణ్యం తెచ్చుకుందామనే ఉద్దేశంతో అది ఎంత వచ్చిందని నేను చెప్పలేను. కానీ ఎంఏ కూడా చేశాను ఇంగ్లీష్ ఎంఏ. అందువలన నాకు ఏదైనా భాషలో అందం అన్నది, ఏ భాష అయినా కావచ్చమ్మా, ఆ భాష అందం, ఆ భాష విలువ, ఇది తక్కువ అది ఎక్కువ అని చెప్పలేము. ప్రతి భాషకు ఒక అందం ఉంటుంది. ఆ సాహిత్యం యొక్క చదువుతున్న కొద్దీ తెలుసుకుంటే కొద్దీ ఆనందం లభిస్తుంది. అందుకనే నాకు భాష ఏ భాష అయినా ఇష్టమే. ముఖ్యంగా నాకు తల్లి భాష అమ్మ భాష అనండి తెలుగు అంటే చాలా చాలా ఇష్టం.
1: మీరు ఏమైనా రచనలు చేశారా?
0: నేను అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను, ముఖ్యంగా కవితలు, ఛందోబద్ధమైన పద్యాలు రాస్తాను. అలాగే అమ్మవారి మీద ఒక శతకం ఒకటి రాశాను. ఇప్పటికి కూడా నాకు రచనా వ్యాసం అంటే చాలా ఇష్టం. తరచూ మ్యాగజైన్లలో కథలు, చిన్న కథలు అవి రాస్తూ ఉంటాను. ఎక్కువగా పుస్తక పఠనం చాలా ఇష్టమైన విషయం నాకు.
1: పుస్తక పఠనం అనేది ఉంటే ఆటోమేటిక్ గా కవిత్వమో కథానికో ఏదో ఒకట్లాగా పెన్ను వెళ్ళిపోతూ ఉంటుంది కదండి?
0: అవును, మనం చదివిందంతా మనకు మనసులో మెదులుతూ ఉంటుంది కాబట్టి
1: బయట
0: రాయడానికి ఒక
1: ఉత్సుకత
0: సులభంగా ఉంటుంది. సులభంగా కూడా ఉంటుంది, ఉత్సుకత ఉంటుంది, ఒకదానికో సంబంధాలు అవన్నీ. ఒక నిజమైన ఉపాధ్యాయురాలుగా నాకు కలిగే ఆనందం ఎప్పుడంటే పిల్లలకు మంచి మార్కులు వస్తేనో లేకపోతే వాళ్ళ గొప్ప ఉద్యోగాలు వచ్చేటప్పటికంటే కూడా వాళ్ళు సమాజంలో ఒక మంచి పౌరులుగా ఉండి మన దేశానికి సమాజానికి తగిన సేవ చేస్తూ ఉంటే, మన దేశానికి గొప్ప పేరు తీసుకొస్తూ ఉంటే అప్పుడు లభించే ఆనందం నిజంగా చాలా గొప్ప ఆనందం అండి. అది ఎటువంటి బిరుదులకు కూడా తీసుకునేటువంటి ఆనందం అని నా ఉద్దేశం. ఉపాధ్యాయుడి యొక్క విలువ అదే, పిల్లల్ని తీర్చిదండ్రంలోనే వారి యొక్క విలువ ఉంటుంది, వాళ్ళకి అదే ఆనందకరమైన విషయం.
1: సత్యవతి గారు, మీరు ఉద్యోగంలో చేరినప్పటి విద్యా విధానానికి ప్రస్తుత విద్యా విధానానికి తేడా ఏమన్నా ఉందంటారా?
0: చాలా ఉందండి. ఏది ఉత్తమమో అని నేను చెప్పలేను, కానీ విద్యా విధానానికైతే చాలా వ్యత్యాసం ఉంది. అప్పటి ఉండేటువంటి పాఠ్య ప్రణాళికలు కానీ, అప్పుడు ఉండేటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి పని కానీ వేరుగా ఉండేది. ఇప్పుడు అంతా ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ అంటున్నారు. మరి ఇది ఎంత మటుకు ఉపయోగపడుతుంది అనేది అయితే తెలియడలేదు. ఈ మధ్య బాగా మార్పులు వచ్చినాయి పాఠ్య ప్రణాళికలు అంటున్నారు. కానీ మేము అది చెప్పాము, ఇంచుమించు అదేటువంటి పాఠ్యాలను పాఠాంశాలను మేము చదువుకున్నాం కాబట్టి మాకు అదే మంచి ఉన్నతమైన విలువల్ని బోధించే విద్యామో అనిపిస్తుంది. ఇవి ప్రాజెక్ట్ వర్క్లు అవసరమేనేమో, కానీ అతిగా అవసరానికి మించి ఉంటున్నాయేమో అసలైనటువంటి విద్యను బోధించకుండా అనిపిస్తుంది మనకి. అప్పుడు ధారణ అనేది చాలా ముఖ్యంగా ఉండేది పిల్లలకి. ఆ ధారణ చేసినటువంటి మేము చిన్నప్పుడు ఎప్పుడో ధారణ చేసినటువంటి మా 10 ఏళ్ల వయసులో చేసినవి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా కూడా మర్చిపోలేము. బహుశా మీరందరూ అంతే. కానీ ఇప్పుడు ధారణకి పెద్ద ప్రత్యేకత లేదు, ఏదో చూడడం ఏదో చదవడం రాసేయడం తప్పితే. మరి ఈ విషయాలు వాళ్ళకి ఎట్లా గుర్తుంటాయి? ధారణ చేసినప్పుడు ఉన్నంత విషయం గుర్తు మామూలుగా ఏదో చూస్తే కొంతకాలం ఉంటాయేమో, కానీ అంత బలంగా మనసులో

0: ఆటుకుని గుర్తుండడం ఒకటి, పైగా వాటి విలువలు అప్పుడు వరకే ధారణ చేసి వదిలేసినా కూడా వాటి యొక్క విలువలు ఇప్పుడు మనకి బాగా తెలుస్తూ ఉంటాయి జీవితంలో.
1: చదువుకున్నవన్నీ ఇప్పుడు ఆచరణలో పెట్టడం
0: అన్వయించుకుంటూ ఉంటే, ఉదాహరణకి ఒక వేమన పద్యాలు సుమతి శతక పద్యాలు తీసుకున్నప్పుడు మనం ఊరికే అప్పుడు చదువుకుని వదిలేసేస్తామని చిన్నపిల్లప్పుడు స్కూల్ అప్ప చెప్పాలి కాబట్టి అప్ప చెప్పేసి వదిలేస్తాం. కానీ అవన్నీ ఇప్పుడు ఒక్కొక్క పద్యం మనం చదువుతుంటే జీవితంలో అవన్నీ ఎంత నిజమైన వాస్తవమైన పాఠాలు అవన్నీ కూడా అనమాట. అవి జీవితంలో ఎంత చక్కగా అన్వయించబడుతున్నాయి, ఎంత అనుభవ సారంతో ఆ రచయితలు కానీ కవులు కానీ అట్లా రాశారు నిజంగా. అందుకని వాళ్ళని ఋషులు అన్నారు. ఒక ఋషులు వేదాలు దర్శించినట్లుగానే వీళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి విషయాల్ని అంత అనుభవం ఉన్నా లేకపోతే అంత అనుభవం ఉన్నట్లుగా రాసి అవి కొన్ని జీవితాలే కదమ్మా, అవి సర్వకాలాలు సార్వజనీనాలు అన్నట్టుగా అవి ఎప్పటికీ విపోయపడుతూనే ఉంటాయి. మరి ఈ రోజుల్లో విద్య తాత్కాలికంగా ఉద్యోగాల కోసం ఏదో డబ్బు సంపాదన కోసం ఉపయోగపడుతుందేమో, కానీ అటువంటి విలువల్ని బోధించే విద్యే కూడా కొంత ఉండాలి, అదే ఉన్నతమైన విద్య అని నా అభిప్రాయం.
1: ఇదివరకు పాఠశాల వేళలు కూడా చాలా తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు పొద్దున పిల్లవాడు 7 వెళ్లాడంటే రాత్రి వచ్చేటప్పటికి 8-9 అవుతుంది. దీనివల్ల పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు?
0: బాగా ఇబ్బందులు వస్తాయమ్మా. అప్పుడు స్కూల్లో తక్కువ సమయం ఉన్నా విషయం బలంగా నేర్చుకునేవాళ్ళు, గాఢంగా వాళ్ళ నాటుకుపోయి ఉండేది. ఇప్పుడు ఎక్కువ సమయం పాఠశాలలో ఉండొచ్చు, సమయం ఎక్కువ కనిపిస్తోంది, కానీ వాళ్ళు నేర్చుకునేదంత అని ఆలోచిస్తే చాలా తక్కువేమో అనిపిస్తుంది. పైగా ఇంటి దగ్గర ఎక్కువ ఉండకపోవడం వలన ఇంట్లో వ్యక్తులతోటి కూడా వాళ్ళ సంబంధ బాంధవ్యాలు ప్రేమ అప్యాయతలు బాగా తగ్గిపోతున్నాయి. అక్కడ అలసిపోయి వచ్చేస్తారు, రాగానే తింటారు పడుకుంటారు, పిల్లలకి అవును. అలాగే పొద్దున పూట కూడా ఉదయం లేవగానే ఏదో గోబా ముక్కునట్టు కొట్టేసేసుకోవడం వెళ్ళిపోవడం, ఆ పెద్ద బ్యాగ్ తెచ్చేసుకుని వెళ్ళిపోవడం. అంతేగాని ఇంట్లో అది వరకు ఆ చదువుకున్న తాతతో అమ్మమ్మతో ఇంట్లో వాళ్ళందరితో కలిసి పంచుకోవడం అని అవి చెప్పారు ఇవి చెప్పారు స్కూల్ అని చెప్పుకోవడం అని అట్లా ఉండేది. ఈ రోజుల్లో అది బాగా తగ్గిపోయింది. ఊరికి సమయం గడపడం వల్ల కాదు కదమ్మా, ఎంత విలువైనటువంటి విషయాన్ని మనం గ్రహించాము అని మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ విధంగా విద్యా విధానం చాలా మారిపోయింది. మరి ఇది ఎక్కడికి దారితీస్తుందో, మరి రాబోయే తరాల్లో ఏ విధంగా మార్పులు వస్తాయో చూడాలి.
1: ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీ అనుభవం ప్రకారం?
0: అనుభవం ప్రకారం అంతకుముందు ఉన్నటువంటి విద్య మళ్ళీ తిరిగి రావాలమ్మా. కొంత అంటే ప్రాజెక్ట్ వర్క్లు ఉండాలి, ప్రాక్టికల్ వర్క్లు ఉండాలి కాదని అనలేదు. వీటితో పాటుగా వాటికి కూడా కొంత ప్రాధాన్యతనివ్వాలి పిల్లలకి. కొంత మంచి మంచి పద్యాలని కానీ కవులని కానీ చరిత్రలో ఉన్నటువంటి మహాపురుషుల గురించి వీరుల గురించి వాళ్లకు చెప్పడం అని కానీ ఇవన్నీ ఉండాలి. కేవలం ఏదో క్రీడాకారుని గురించి ఒక పాఠం పెట్టంగానే అయిపోలేదమ్మా, అది ఉండాలి. క్రీడాస్ఫూర్తి ఉండాలి కాదని నేను అనలేదు, కానీ చరిత్ర
1: మాత్రమే
0: అంతే. చరిత్రలో ఎంతమంది వీరులు ఉన్నారమ్మా, ఆ వీరుల గురించి కూడా తప్పనిసరిగా ప్రతి తరగతిలోనూ ఒక పాఠ్యాంశంగా ఒక పాఠం పెట్టాల్సింది. అప్పుడే పిల్లల దేశభక్తి అనేది కలుగుతుంది. లేకపోతే ఊరికే క్రికెట్ మైదానాల్లో రోజులకు రోజులు ఉండడం అది గొప్ప అనుకుంటున్నారు తప్పిస్తే, నిజంగా ఒక శివాజీ ఒక తానాజీ ఇంకోటి ఆ స్ఫూర్తి ఎంతమంది పిల్లల్లో కలుగుతుంది చెప్పండి? లేదు. నిజంగా అటువంటి స్ఫూర్తిని కలగజేయాలంటే అటువంటి వీరుల చరిత్రలు పెట్టాలి, ఒక కవులు పెట్టాలి, వాళ్ళు రాసిన కావ్యాల గురించి తెలియజెప్పాలి. అప్పుడే మన సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది తరతరాలుగా ప్రవహించి చిరస్థాయిగా నిలిచి ఉండడానికి.
1: అంటే ఇతర దేశాలు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకుంటున్నారంటే పూర్వపు వైభవం చాలా
0: బాగుండేది. అవును,
1: మనము దాన్ని ఇంకా దూరం చేసుకుంటున్నాం.
0: మనం మర్చిపోతున్నాం. మనం మర్చిపోయి మనం ఇది గొప్ప కాదు, అది తర్వాత కావాలంటే వాళ్ళకు ఆసక్తి ఉంటే వాళ్ళు చదువుకుంటారని కాదు. మనం కొంత బలవంతంగానైనా సరే వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళకి ఆసక్తిగా ముందు పిల్లవాడికి ఏదైనా నోట్లో పెట్టి రుచి చూపిస్తే కదా, తీయగా ఉందో పుల్లగా ఉందో వాడు తినడానికి ఆసక్తి చూపిస్తారు. అసలు మనం పెట్టకుండానే వాడికి కావాలంటే వాడే తీసుకుంటాడు. ఆ పదార్థం అనేటువంటిది రుచి ఎట్లా ఉంటుంది వాడికి ఏం తెలుస్తుంది? అదే మనం కొంత ప్రాథమిక స్థాయిలోనో ఇటువంటి విషయాలు వాళ్ళకి నేర్పించగలిగితే క్రమంగా వాళ్ళకి అందులో అభిరుచి పెరుగుతుంది. పిల్లల్లో లోపం కాదు, వాళ్ళని తీర్చిదిద్దడంలోనే లోపం అంత.
1: అంటే పూర్వపు విద్యా వ్యవస్థ మళ్ళీ వస్తే
0: బాగుంటుంది.
1: ఒక టీచర్గా రాబోయే తరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటండి?
0: ఒక టీచర్గా చెప్పడం అంటే పిల్లలు ముందు ఉపాధ్యాయుల్ని గౌరవించడం నేర్చుకోవాలమ్మా. అది చాలా తగ్గిపోయింది. ఎందువల్లంటే చాలా మంది చలనచిత్రాల కారణాలు, ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళని ఒక విదూషకుల్లాగా చూపిస్తున్నారు. అందువలన పిల్లలకి ఏంటంటే అవి చూడడం వలన వాళ్ళు ఒక తేలిక భావం
1: హేళన భావం
0: ఒక తేలిక భావం ఏర్పడిపోయింది. ఆ భావం ఉండకూడదు పిల్లలు. మనం ఒక విద్య నేర్చుకుంటున్నామంటే ఒక వివేకానంద రామకృష్ణ పరమహంస అటువంటి విషయాలు మన దగ్గర చాలా ఉన్నాయి. అట్లాగే అదే ఆశంకరాచార్య దగ్గర పద్మపాదులు వాళ్ళందరూ ఉన్నారంటే గురువు మీద ఎంత భక్తితో వాళ్ళు ఉన్నారు, ఎంత గౌరవంతో ఉన్నారు. ఇంతకుముందు కాలంలో కూడా గురువు అంటే ఒక సమాజంలోనే ఒక గురువుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. కానీ ఇప్పుడు గురువు అంటే ఒక అవహేళన పాత్రగా కనిపిస్తోంది, కానీ సరైనటువంటి గౌరవం ఉండలేదు. ముందు పిల్లలకి ఆ ఇది కలిగించాలి. అంటే గురువుల్లో ప్రవర్తనలో కూడా కొంత మార్పు రావాలి. అప్పుడే వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే పిల్లలకి వాళ్ళంటే వీళ్ళ బోధన పద్ధతిలో కానీ లేకపోతే వీళ్ళ ప్రవర్తనలో కానీ ఏదో స్కూలు బయట మనం ఎట్లా ప్రవర్తించినా పర్వాలేదు.

0: చెప్పుకోవడం కాదు, బయట కూడా పిల్లలు అందరు గమనిస్తూ ఉంటారు సమాజం మనల్ని, వాళ్ళు కూడా ఒక పద్ధతిగా ఉన్నప్పుడే పిల్లలకి వాళ్ళంటే గౌరవభావం వస్తుంది. అలాగే పిల్లల్లో కూడా సహజంగా వీళ్ళు మనకి గురువులు బోధిస్తున్నారు, వీళ్ళు మనం గౌరవించాలి అనే విషయం వాళ్ళలో కూడా పెద్దలు కలిగించాలి, తల్లిదండ్రులు కలిగించాలి. తల్లిదండ్రులు కూడా టీచర్స్ గురించి వాళ్ళ గురించి హేళనగా మాట్లాడితే పిల్లలకి ఎట్లా వస్తుంది ఆలోచన? రాదు కదా. అది ఇంట్లో పెద్దలు బోధించాలి, టీచర్ల ప్రవర్తన అదేవిధంగా ఉండాలి. అప్పుడు పిల్లల్లో ఆలోచన పద్ధతిలో మార్పు వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపాధ్యాయుల్ని గౌరవించగలరు. ఆ విధంగా సంఘం ఉంటే సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, వ్యక్తిగతంగా వాళ్ళు కూడా బాగుపడతారు.
1: కానీ ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లవాడిది ఏం లేదండి అంతా మీదే అని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళటం, వాళ్ళతో గట్టిగా మాట్లాడటం, అంటే పిల్లవాడి తప్పులేదు అంతా మీదే తప్పని చెప్పడం, పిల్లలు కూడా టీచర్లంటే ఒక తక్కువ భావం.
0: ఏ పొరపాటు జరిగినా కూడా అంత టీచర్ల మీదకి నెట్టి వేయడం అనేది జరుగుతుంది. అది తల్లిదండ్రులకు కూడా అది మంచి ఆలోచన కాదు, మంచి ప్రవర్తన కాదు. అది ముందు ఎవరిది, ఒకవేళ టీచర్లు ఎవరైనా వచ్చి పొరపాటు చేస్తున్నా కూడా పిల్లల ముందు అది బయట పెట్టాలన్నటువంటిది మంచి పద్ధతి కాదు. కావాలంటే మీరు విడిగా వ్యక్తిగతంగా వెళ్ళి ఏమిటండి ఇది అనడగచ్చు, కానీ పిల్లల్ని వేసుకుని వెళ్ళి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళితే వీళ్ళకి ఉపాధ్యాయులు చులకనైపోతారు. తర్వాత వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకునే విషయాన్ని కూడా చాలా హేళనగా ఉంటుంది.
2: గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
3: గురువు అంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించేవారు. అలాంటి జ్ఞానాన్ని అందిస్తున్న మీకు మరొకసారి వందనాలు తెలుపుతూ నమస్కారం అండి.
0: ధన్యవాదాలమ్మా.
4: శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి భాగవతుల కృష్ణ సత్యవతి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు కొన్ని విశేషాలు వింటారు.
1: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశేషాలు. 1888 సెప్టెంబర్ 5వ తేదీన మద్రాసుకు ఈశాన్యంగా ఉన్న తిరుత్తరణిలో జన్మించారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వీరు శ్రీ వీరస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరస్వామి గారు తహసీల్దార్గా పనిచేసేవారు. వీరి మాతృభాష తెలుగు. రాధాకృష్ణన్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం తిరుత్తరణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలలో చదివి ఎంఏ పట్టా పొందారు. ఉమ్మడి కుటుంబం అవటం వల్ల వారి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. కొన్ని కొన్నిసార్లు చదువు ఆపేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రతిభతో ఉపకార వేతనాలను పొంది చదువు కొనసాగించారు. రాధాకృష్ణన్ గారు బాల్యం నుంచి అసాధారణ తెలివితేటలు, ప్రతిభ కనబరుస్తూ విద్యలో అతి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చిన్నతనంలో, అంటే 18 సంవత్సరముల వయస్సులోనే శివకామమ్మ అనే ఆమెతో వివాహం జరిగింది. వీరికి 6 సంతానం, 5 అమ్మాయిలు, 1 కుమారుడు. రాధాకృష్ణన్ గారు చిన్న వయసులోనే, అంటే 21 సంవత్సరములు దాటకుండానే, వీరు చదువుకున్న మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. ఫిలాసఫీ, అంటే తత్వశాస్త్రంలో రాధాకృష్ణన్ గారి ప్రతిభ గుర్తించిన మైసూర్ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి గారు వీరిని పిలిపించి ప్రొఫెసర్గా నియమించారు. విద్యార్థులు కూడా వీరి ఉపన్యాసాలను ఎంతో శ్రద్దగా వినేవారు. తర్వాత కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని చేపట్టారు. అప్పుడే భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం దేశ విదేశాల్లో ప్రముఖుల ప్రశంసలు పొందింది. 1931 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిఆర్ రెడ్డి గారి తర్వాత వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. వీరు చైనా, అమెరికా వంటి దేశాల్లో పర్యటించి ఎన్నో ప్రసంగాలు చేశారు. 1946 భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగస్టు 14-15 తేదీల మధ్య రాత్రి స్వాతంత్రోద్యమం సందర్భంగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది. 1949 భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని అధ్యక్షులుగా నియమించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగాను, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగాను, రష్యాలో భారత రాయబారిగా, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్కు అధ్యక్షునిగాను పనిచేశారు. అంతేకాక యునెస్కో

0: బృందానికి అధ్యక్షునిగా కూడా ఎంపికయ్యారు. అలాగే బ్రిటిష్ అకాడమీకి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు. 1952 నుంచి 62 మధ్యకాలంలో రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగాను, ఆ తర్వాత కాలంలో 2వ భారత రాష్ట్రపతిగాను సమర్థవంతంగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు గౌరవానికి గాను ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినంగా ప్రకటించడం జరిగింది. 1931 బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది. మీరింతవరకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశేషాలు విన్నారు.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: లలితగీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్. President Draupadi Murmu says Viksit Bharat

0: లలిత గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు.

0: ఇక వార్తల వివరంగా నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా రాష్టపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు, విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్బంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్బంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ, పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
2: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఫిర్ ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, అరే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకే. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే, ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
3: इस बार सम्मानित किए जा रहे हैं 82 शिक्षकों में, स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक శిక్షణ పంచాతా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926 స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతోమంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు

0: విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో పాటు భౌగోళిక, రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్ఛతా హీ సేవా 2026 సంసిద్ధతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హీ సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్ సెమీఫైనల్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి, మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్, టాన్ వీ కియంగ్ జోడితో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడిపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్, చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజామ్గఢ్, బల్లియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:10 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు టీఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో కొన్ని హిందీ చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు నేనడిగే క్విజ్ ప్రశ్నలకు 0866248812 అనే నెంబర్కి నేను అడిగిన ప్రశ్నకి జవాబు, అలాగే మీ ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించగలరు. వాట్సప్ చేయాల్సిన నెంబర్ మరొకసారి 0866248812. ఇక కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దామండి. వాళ్ళ కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏంటంటే, ఎవరి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఎవరి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ తెలిసినట్లయితే 0866248812 నెంబర్కి వాట్సప్ చేసేసేయండి. క్లుప్తంగా మీ పేర్లన్నీ కూడా క్లుప్తంగా టైప్ చేసి పంపించండి. మనం పాట వినేద్దాం ఈలోపు.

ఓకే అండి, అదర్స్ చిత్ర నుంచి పాట విన్నారు కదా. మనం యువలే కార్యక్రమంలో మొదటి ప్రశ్నలో ఉన్నాము. ప్రశ్న మరొకసారి చెప్తానండి. ఎవరి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఇది మన మొదటి ప్రశ్న. ఆన్సర్స్ అందరూ కూడా పంపించేశారండి. ముందుగా ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. అలాగే ప్రకాష్ గారు గుంటూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా మాధవి ఆంజనేయులు భూధాన్ పోచంపల్లి నుండి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. అలాగే ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీవర్మ లడ్డూబాబా ఇంకా వీరంతా కూడా పంపించారు. మీ సమాధానం రాంగ్ అండి. అలాగే ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే ప్రసాద్ గారు ఎల్ఏసీ కాలనీ నుంచి నెల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోల్ లంక వనంగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. డాక్టర్ కేవి రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ సమాధానం అండి. మిడతల రామూర్తి గారు ఊరోకొండ నుంచి కరెక్ట్ సమాధానం సార్. ఇంకా అలాగే ఒంగోలు నుంచి ఒంగోలు దింటకుర్తి దుర్గాదేవి గారు ఒంగోలు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా దస్తగిరి సంధ్య యాస్మిన్ సాథియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. అలాగే శివకుమార్ వీసీ కాలనీ నంద్యాల నుంచి పంపించారు.

సమాధానం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. సూర్యనారాయణ గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. మీరు హ్యాపీ టీచర్స్ డే అంటున్నారండి, మీకు కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా సరే, సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి నుంచి, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. అలాగే దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ సమాధానం అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు క్వశ్చన్ మరొకసారి చెప్పమంటున్నారండి. ఎవరి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం, అంటే ఈరోజు సెప్టెంబర్ 5 కదండి, ఎవరి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఇదండి ప్రశ్న. ఓకే, తెలిసింది కదా, పంపించేసేయండి క్వశ్చన్ వినని వారు. ఇంకా వేటపాలెం రామ్నగర్ నుంచి, బాపట్ల జిల్లా నుంచి బాలసుబ్రహ్మణ్యం హేమలత వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వీరు ములు కృష్ణమోహన్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భోగనిధుని వెంకటేశ్వరరావు గారు చేతన్ మార్తూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం అండి. పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ కరెక్ట్ సమాధానం పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. డోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలీపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనూజ, శశాంక్, అచ్యుత, శ్రీవత్స కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. మంగళగిరి నుంచి దామరల చిన్నమస్తాన్రావు, దామరల పెదమస్తాన్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఉయ్యూరు నుంచి లత గారు కరెక్ట్ సమాధానం పంపించారు. మొండ్రాయ గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర కరెక్ట్ సమాధానం అండి. సంజయ్, స్వాతి, భారత్ బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నుంచి వరంపూడి సత్తిరెడ్డి కరెక్ట్ సమాధానం అండి. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వీరు వెల్లుల్లి నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. దాసరిపల్లి నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ కుటుంబ సభ్యులు వీరు కరెక్ట్ సమాధానం అండి. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. బొమ్మిదని లక్ష్మీనారాయణ, అమ్మనగుట్టి గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ముసాపేట్ గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం పంపారు. ఇప్పుడు ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం అండి. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా కేశవరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. మహేంద్ర గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజుగోలు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, హారిక, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని.

కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. కరెక్ట్ సమాధానం. వీరు వికారాబాద్ జిల్లా నుంచి శేఖర్ పంపించారు. కరెక్ట్ సమాధానం అండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, ముత్తిబాయి వీరందా కూడా కరెక్ట్ సమాధానం పంపారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి. కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పాపిన్యపాలెం నుంచి పంపించారు. వీరి పేరు కరెక్ట్గా లేదండి. గుంపమలు ఎవరు అండి వీరు? పాపిన్యపాలెం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు కానీ పేరు సరిగ్గా లేదండి. దయచేసి పేరు అర్థమయ్యేటట్టు టైప్ చేసి పంపించండి. పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి డ్రైవర్ బాబు, ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష, శివరాణి. కరెక్ట్ సమాధానం అండి. నాగార్జున, లక్ష్మి, వడియంపేట నుంచి అనంతపురం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని. కరెక్ట్ సమాధానం అండి. నారాయణపేట జిల్లా ఊట్కూరు నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి. కరెక్ట్ సమాధానం. ఓకేనండి. ఇంకా ఇందేనండి మీరు పంపించిన పేర్లన్నీ కూడా నేను చదివాను. ఓకే, అందరూ కరెక్ట్ సమాధానాన్ని పంపించారు, ఒకరిద్దరు తప్ప. ఒకరిద్దరు కూడా మళ్ళీ తర్వాత సరి చేసుకుని పంపించారు. ఇంకా ఎవరో పంపించారండి. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చిరుతవ్య, రేవంత్, వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి కుమార్, నిర్మల, భారత్, రేవంత్ వీరు కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. ఓకే, నేను ఆన్సర్ చెప్పేస్తున్నానండి. అందరూ కరెక్ట్గానే సమాధానం పంపించారు మీకు తెలుసు. ఇక మనం రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం జవాబు చెప్పుకుని. ఎవరి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారండి. ఈయన మన రాష్ట్రపతిగా కూడా చేశారు. ఈయన జయంతి రోజునే మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. ప్రశ్న జాగ్రత్తగా వినండి. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నింటిలో ఎర్రని గ్రహం అని దేనిని పిలుస్తారు? ప్రశ్న జాగ్రత్తగా వినండి. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నింటిలోనూ ఎర్రని గ్రహం అని దేనిని పిలుస్తారు? దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, అదేంటంటే అరుణ గ్రహం అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నింటిలో ఎర్రని గ్రహం అని దేనిని పిలుస్తారు? తెలిసినట్లయితే ఆన్సర్ 0866284888812 అనే నెంబర్కి మీ జవాబు, ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించండి. మనం ఇంకొక పాట వినేద్దాం.

ఓకే అండి, ఆదిత్య 369 నుంచి పాట విన్నారు. ఇవలయ కార్యక్రమంలో రెండో ప్రశ్నలో ఉన్నాము. రెండో ప్రశ్న ఏంటంటే, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నింటిలోనూ ఎర్రని గ్రహం అని దేన్ని పిలుస్తారు? ఇదండి మన ప్రశ్న. దీనికి మరొక పేరు కూడా ఉంది, ఆ పేరు కూడా నేను చెప్పాను, అరుణ గ్రహం అంటారు. దీనికి ఆన్సర్స్ పంపించేశారండి, నేను చదివేస్తున్నాను. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. వేటబలం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ సమాధానం పంపారు. సూర్యనారాయణ గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం పంపారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ముసాపేట గ్రామం నుంచి మహబూబ్నగర్ జిల్లా ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు రాంగ్ సమాధానం అండి. జస్ట్ ఉపగ్రహం అన్నారు, ఏంటి ఆ ఉపగ్రహం? పేరు రాయలేదు, పేరు టైప్ చేసి పంపించండి. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోల్లంక నుంచి అవనగడ్డ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ గారు శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుచి కరెక్ట్ సమాధానం అండి. బొమ్మిదని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా వీరు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దెంటకుట్టి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురాం మౌనిక త్రిలోక్ తెనాల నుంచి అండి కరెక్ట్ సమాధానం పంపారు. లలితా మల్లిక్కర్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం. దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. సైనిక్ ప్రి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరామ్ తనూజ భావని చిరంజీవి శశాంక్ అచ్యుత శ్రీవత్స కరెక్ట్ సమాధానం అండి. వీళ్ళు శ్రీధర్ సుధీర్ రాజనాయక్ వీరంతా కూడా కడప నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. అలాగే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు మీకు కూడానండి. సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి నుంచి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పాపినేపాల నుంచి సూర్యనారాయణ గారు ఈశ్వరమ్మ కరెక్ట్ సమాధానం అండి. శివకుమార్ గారు వీసీ కాలనీ నంజాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ హెచ్ సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి ఆన్సరు నేను చెప్పిన సమాధానమే చెప్పారండి, మీకు కరెక్ట్గా టైప్ చేసి పంపించండి. అదేదో అరుణగ్రహము అని చెప్పి నేనే చెప్పాను, దాన్ని ఇంకొక పేరుతో మీరు టైప్ చేసి పంపించండి. బెంగళూరు నుంచి సిరిచందన సాయికృష్ణకాంత్ ఇంకా అలాగే పాత గుంటూరు నుంచి రాజినేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం పంపించారు. రతా సుహాస్కర్

హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ప్రవీణ, శ్రీదేవి, వినయ్, శైలజ, రెడ్డమ్మ, కృష్ణ తులసి వీరంతా కూడా కడప నుంచి పంపించారండి. బాగున్నాను, మీరు కరెక్ట్ సమాధానాన్ని పంపించారు. మిడతల రామ్మూర్తి గారు ఊరుకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మచిలీపట్నం నుంచి తోట గాంధీ, జగదీష్, రాజు, భగవాన్, సుబ్బు కరెక్ట్ సమాధానం అండి. వీరు దినేష్, ప్రకాశం జిల్లా నుంచి రాంగ్ సమాధానం అండి మీది. సంజయ్, స్వాతి, భారత్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం అండి. సిహెచ్ శ్రీనివాస్ గారు రాజమండ్రి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ప్రణుతి, ప్రణవి, ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ సమాధానం అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. కేశవరావు గారు అత్తిల నుంచి రాంగ్ సమాధానం అండి. ఎం ప్రతాప్ గారు ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. డోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలీపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ములుగు కృష్ణమోహన్ గారు ఖమ్మం నుంచి రాంగ్ సమాధానం అండి. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. భోగనదిని వెంకటేశ్వరరావు, చేతన్ మార్టూర్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, ఇంకా వారి మిత్ర బృందం చాలామంది పేర్లే ఉన్నాయండి. ఇవన్నీ చదివేటప్పటికీ మనకి షో అయిపోతుంది. మన కార్యక్రమం కూడా అయిపోతుంది. ఓకే, వీళ్ళందరూ కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి ద్వారంపూడి సత్యరెడ్డి గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా నుంచి రమేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్యరెడ్డి గారు కరెక్ట్ సమాధానం. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇందాక పంపించారు కదా సార్, మరి మళ్ళీ పంపించారు. తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం అండి. రెండు సమాధానాలు పంపించారు, అందులో ఒకటి మాత్రమే కరెక్ట్. మహేంద్ర గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం అండి. మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, గీతికాభిరామ్ కరెక్ట్ సమాధానం అండి. వీరు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు. లత ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసరెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం పంపించారు. లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని కరెక్ట్ సమాధానం పంపారు. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ సమాధానం అండి. అలాగే వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి కుమార్, నిర్మల, భరత్, రేవంత్ కరెక్ట్ సమాధానం పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా కడప నుంచి ఉమామహేశ్వరి, నిఖిత, శ్యామలమ్మ కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు వికారాబాద్ జిల్లా నుంచి శేఖర్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్,
మంగళంపూరి ప్రకాష్ ఖాదర్ బాషా, ఇంకా సర్దార్బాయ్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి. వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా సిగ్గయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం అండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా మహారాష్ట్ర షోలాపూర్ నుంచి ఎం రాధిక, హరికిషన్జీ, చంద్రబాయ్, నరేష్, నాగమణి కరెక్ట్ సమాధానం అండి. ఎవరు గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీశ, శివరాణి కరెక్ట్ సమాధానం పంపించారు. మీరు దయచేసి టైప్ చేసి పంపించండి. మీరు వాయిస్ మెసేజ్ పెడితే మనకి వినపడదు కదా, టైప్ చేసి పంపించండి మీ జవాబు ఏదో. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, వీరాబాయ్, ముత్తిబాయ్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకే అండి, పంపించిన వాళ్ళందరివి కూడా నేను చదివాను. చాలామంది కరెక్ట్ సమాధానం పంపించారు. ఒకవేళ తప్పు పంపించినా మళ్ళీ సరి చేసుకుని ఇంకొకసారి టైప్ చేసి మళ్ళీ కరెక్ట్ సమాధానం పంపించారు. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నింటిలో ఎర్రని గ్రహం అని దేన్ని పిలుస్తారు అంటే అది కుజగ్రహం అండి. కుజుడు లేక అంగారకుడు అంటారు, ఇంగ్లీష్లో మార్స్ అని అంటారు. ఇందిట్లో ఏది పంపించినా కూడా కరెక్టే. దీనికి అరుణగ్రహం ఎర్రగా ఉంటుంది కాబట్టి అరుణగ్రహం, అరుణ అంటే ఎరుపు కదండి, అరుణగ్రహం అని పేరు అన్నమాట. ఓకే అండి, మీరు ఇంతవరకు టైప్ చేసి పంపించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో యోలే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.

0: और वाक्य प्रयोग करना सीखेंगे।
1: जी अध्यापिका जी।
0: भाषा शब्द संस्कृत के भाष धातु से बना हुआ है। इसका अर्थ होता है बोलना। इसका सामान्य अर्थ है अपने विचारों या भावों को प्रकट करना। भाषा हमारे विचारों के आदान प्रदान या विचार विनिमय का एक साधन है। मानव मुख से निकली हुई सार्थक ध्वनियों का समूह ही भाषा कहलाता है। अंटे भाषा अने शब्दमु भाष अने संस्कृत धातु नुंची ఏర్పడింది। దీని అర్థం మాట్లాడటం। మన ఆలోచనలను భావాలను ప్రకటించడమే భాష। అలాగే శబ్దం కా వహ సార్థక సమూహ జో కిసీ నా కిసీ భావ కో ప్రకట్ కర్తా హై వహ వాక్య కహలాతా హై। శబ్దం కా సమూహ మాత్ర వాక్య నహీ హో సక్తా। శబ్దాల యొక్క సార్థక సమూహం ఏదైనా భావాన్ని వ్యక్తపరిచేదాన్ని వాక్యం అంటాం। అంతేగాని శబ్ద సమూహం మాత్రాన వాక్యం అవదు। వాక్య భాషాకి వహ సహజ ఇకాయి హై జిస్మే ఏక యా అధిక శబ్ద యా పద హోతే జో అర్థ ఏవం భావ కీ దృష్టి సే పూర్ణ హోతా హై జిస్మే ప్రత్యక్ష యా పరోక్ష రూప్ సే కోయి నా కోయి క్రియా అవశ్య హోతీ హై। అంటే వాక్యం అనేది భాషలో ఒక సహజ భాగం। దానిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలుంటాయి। అర్థం భావ వ్యక్తీకరణ ఉంటుంది। వాక్యంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏదో ఒక క్రియ తప్పకుండా ఉంటుంది। సమజ్మే ఆయా తేజ
1: జీ అధ్యాపికా జీ అచ్చి తరహ సమజ్మే ఆయా।
0: వాక్య ప్రయోగ కేసే కన్నా హే బతాతీ హూ ధ్యాన్ సే సునో। మొదటగా కామ్యాబ్ అనే పదాన్ని తీసుకుందాం। దీని అర్థం సఫలీకృతులైన అని అర్థం। దీని వాక్యంలో రాస్తే హమ్ హోంగే కామ్యాబ్ ఏక దిన్। ఇస్ వాక్య కో ఫిర్ సే సునో। హమ్ హోంగే కామ్యాబ్ ఏక దిన్ అంటే మనం ఒకరోజు సఫలీకృతమవుతాం అని। ఇలా కామ్యాబ్ అనే పదాన్ని అర్థవంతంగా వాక్య ప్రయోగం చేశామన్నమాట। అలాగే చారం ఓర్ అనే పదం, దీని అర్థం నలువైపులా అని। హమారే చారం ఓర్ హరియాలీ హే, ఇస్ వాక్య కో ఫిర్ సే సునో। హమారే చారం ఓర్ హరియాలీ హే అనగా మన నలువైపులా పచ్చదనం ఉంది అని। అబ్ తుమ్ భీ మేరే సాథ్ బతావో
1: జీ అధ్యాపికా జీ।
0: విశ్వాస్ అనగా నమ్మకం, హమ్మే పూరా విశ్వాస్ హే, ఇస్ వాక్య కో ఫిర్ సే సునో। హమ్మే పూరా విశ్వాస్ హే అనగా మాపై మాకు పూర్తి విశ్వాసం కలది।
1: విశ్వాస్ నమ్మకం, హమ్మే పూరా విశ్వాస్ హే,
0: ఇస్ వాక్య కో ఫిర్ సే బోలో।
1: హమ్మే పూరా విశ్వాస్ హే।
0: మన్ అనగా మనసు, మేరే మన్ మే ఆశా హే, మేరే మన్ మే ఆశా హే అనగా నా మనసులో ఆశ ఉంది।
1: మన్ మనసు, మేరే మన్ మే ఆశా హే, మేరే మన్ మే ఆశా హే।
0: శాంతి శాంతి, గాంధీజీ శాంతి కే ప్రతీక హే అంటే గాంధీ గారు శాంతికి ఉదాహరణ లేక చిహ్నం అన్నమాట।
1: శాంతి అంటే శాంతి, గాంధీజీ శాంతి కే ప్రతీక హే, గాంధీజీ శాంతి కే ప్రతీక హే।
0: సాత్ సాత్, కలిసి కట్టుగా, హమే సాత్ సాత్ కామ్ కర్నా చాహే అనగా మనమందరము కలిసి కట్టుగా పనిచేయాలి అని అర్థము। ఈ వాక్యంలో మనం ఎలా ఉండాలో అని తెలియపరచామన్నమాట। అబ్ తుమ్ లికు
1: సాత్ సాత్, కలిసి కట్టుగా, హమే సాత్ సాత్ కామ్ కర్నా చాహియే।
0: అచ్చా, అబ్ తుమ్ శబ్ద కా అర్థ బతాకర్ వాక్య ప్రయోగ కర్కే లికో।
1: జీ అధ్యాపికా జీ, పూచియే మే తయార్ హూ।
0: డర్, ఇస్ శబ్ద కా అర్థ బతాకర్ వాక్య మే ప్రయోగ కర్కే బతావ్।
1: డర్ శబ్ద కా అర్థ హై భయం, బిల్లీ కో దేఖ్ కర్ చూహా డర్ గయా।
0: ఇస్ వాక్య కో ఫిర్ సే బోలో।
1: బిల్లీ కో దేఖ్ కర్ చూహా డర్ గయా అంటే పిల్లిని చూసి ఎలుక భయపడింది।
0: బిల్కుల్ టీక్ బతాయా తుమ్నే। అబ్ ఆజ్ శబ్ద కా అర్థ బతాకర్ వాక్య ప్రయోగ కర్కే లికు।
1: ఆజ్ అనగా నేడు, ఈ రోజు, మే ఆజ్ కోల్కతా జా రహా హూ, మే ఆజ్ కోల్కతా జా రహా హూ అనగా నేను ఈ రోజు కలకత్తా వెళ్తున్నాను।
0: బదలిన శబ్దలింగి, బదలిన అనగా మారుట అని అర్థం। దీన్ని వాక్యంలో ప్రయోగిద్దాం। రాజా బదల్ గయా. రాజా బదల్ గయా అనగా రాజు మారిపోయాడు అని దీని అర్థం. ఇదే విధంగా అబ్ జంగల్ అనే పదాన్ని చూద్దాం. జంగల్ అనగా అడవి అని అర్థం. జంగల్ మే క్రూర జంతు రహతే హే. ఇస్ వాక్యకో ఫిజిస్ ను జంగల్ మే క్రూర జంతు రహతే హే, అడవిలో క్రూర జంతువులు నివసిస్తాయి అనే అర్థం. ఇప్పుడు రాస్తా, ఈ పదానికి అర్థం దారి అని. వాక్య ప్రయోగ రాస్తే మే సోనే కా సిక్కా పడాహే. రాస్తే మే సోనే కా సిక్కా పడాహే అనగా దారిలో ఒక బంగారు నాణం పడి ఉంది అని. అచ్చా అబ్ తుమ్ మేరే సాత్ బతావో.
1: జీ అధ్యాపికా జీ.
0: సోనే కా సిక్కా అంటే బంగారు నాణం అని అర్థం. రాజేష్ కో సోనే కా సిక్కా మిలా. రాజేష్ కో సోనే కా సిక్కా మిలా. రాజేష్ కి బంగారు నాణం దొరికింది. తుమ్లికో
1: సోనే కా సిక్కా బంగారు నాణం. రాజేష్ కో సోనే కా సిక్కా మిలా.
0: ఇస్ వాక్య కో ఫిర్ సే బోలో.
1: రాజేష్ కో సోనే కా సిక్కా మిలా.
0: గరీబ్ పేదవాడు. రమణ గరీబ్ హై. రమణ గరీబ్ హై అనగా రమణ పేదవాడు.
1: గరీబ్ పేదవాడు. రమణ గరీబ్ హై.
0: పేట్ భరణ అనగా పోషించుట లేక కడుపు నింపుట. వాక్య ప్రయోగ హై గరీబోంకా పేట్ భరణ రాజాకా కర్తవ్య హై.

ందన గణనాదా ఒండ్రాలు నీకే గణనాదా నీ పూజలందుకో గణనాదా శివ శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా.

నీలాటి రేవులోన లచ్చిదమ్మ లచ్చిది, నీలతో తానమాడి లచ్చిదమ్మ లచ్చిది. నీలాటి రేవులోన లచ్చిదమ్మ లచ్చిది, నీలతో తానమాడి లచ్చిదమ్మ లచ్చిది. నీలాటి రేవులోన లచ్చిదమ్మ లచ్చిది, నీలతో తానమాడి లచ్చిదమ్మ లచ్చిది. కొత్త చెరువు గట్టు మీద లచ్చిదమ్మ లచ్చిది, కొత్త చెరువు గట్టు మీద లచ్చి.

బిడ్డతో బిందెడు సారిపోతుంది, బిడ్డతో బిందెడు సారిపోతుంది, బిందెతో సారి సారితో పోతు, సారితో చక్కని కోకపోతుంది, సారితో చక్కని కోకపోతుంది, సారితో చక్కని కోకపోతుంది. మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు, పన్నెండు గుర్రాల బండి పోతుంది, పన్నెండు గుర్రాల బండి పోతుంది,

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నిన్న ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఎల్నినోపై అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. సమర్పణ శ్రీ నన్నం మధు, సాంకేతిక సహకారం శ్రీ ఎంబీ సత్యనారాయణ.

0: కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐసిఏఆర్ అటారీ జోన్ 10 ఆధ్వర్యంలో రైతులకు ఎల్నినోపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పాలడుగు సత్యనారాయణ గారు, ఐసీఏఆర్ అటారీ జోన్ 10 డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా గారు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్ర గారు, పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుమతి గారు, జిల్లా వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, కేవీకే ఘంటసాల శాస్త్రవేత్తలు, రైతులు విరివిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు మాట్లాడుతూ,
1: వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులకు, శాస్త్రవేత్తలకు, వేదిక ముందు ఆశలైన రైతు సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నెన్నో విపత్తును మనం ఎదుర్కొంటున్న సమయంలో రైతాంగానికి తగు సూచనలు చేసే విధంగా ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఉపకులపతి ఆచార్య సత్యనారాయణ గారిని కోరినప్పుడు, వారు ఈ రోజున కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ మహోన్నతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనమంతా కూడా ఇలా వాతావరణ పరిస్థితులను బట్టి చాలా ఆందోళనకరంగా ఉన్న స్థితి. ఈ స్థితిలో మనం రైతాంగాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతామన్నది మా బోటి వాళ్ళకు కూడా చాలా వేదనగా ఉన్న సంగతి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.

0: అనుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో వాళ్ళ ఎన్నెన్నో ప్రభావం అన్నది ప్రపంచం అంతా ఉంది. ప్రత్యేకించి భారతదేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా మన వర్షపాతం చాలా తక్కువగా ఉంది. ఇవాళ దాదాపు 35% లోటు వర్షపాతంలో మనం ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాగునీరు ఇస్తాము, వరి పంట బదులు ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పి చెప్తున్న సంగతి కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే మన అవనిగడ్డ నియోజకవర్గంది ఒక ప్రత్యేక పరిస్థితి. ఇక్కడ వరి తప్ప వేరే ఆరుతడి పంటలు వేయటానికి ఆస్కారం లేని స్థితి. ఇటీవల కూడా మనకి వర్షపాతం వచ్చి పొలాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో సహజంగా పడిపోయిన వాటిని మాత్రం రాయమని ప్రభుత్వం చెప్పింది. ఆ తరుణంలో సత్యనారాయణ గారు మీ ఘనశాల మండలం అంతా కూడా పర్యటించి పడిపోకపోయినా వంగిపోయి నా దీంట్లో కూడా ఎంత నష్టం జరిగిందో ఆయన గమనించి, నేను ఆ రోజున ఎక్కడ టేకుపల్లిలో ఉంటే అక్కడికి వచ్చి కలిసి, ఇవాళ పడిపోయిందే కాదు ఇది కూడా బాగా నష్టపోయింది, దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వారు తెలియజేయటం, దాని మీద అప్పుడు కలెక్టర్ గారికి తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దీంట్లో నేను పెద్దగా ఇక్కడ చెప్పాల్సిన విషయం లేదు, ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఏం చెబుతారు, వారు చెప్పిన విధంగా మనం ఏ విధంగా నడుచుకుని ఈ విపత్తు నుంచి మనం గట్టెక్కగలమన్న విషయాన్నే ఈరోజు మనం ఇక్కడ వారు చెప్పే విషయాలు ఇందామని నేను వచ్చాను తప్ప నేను పెద్దగా మాడాలని చెప్పి ఆలోచన కూడా నాకు లేదు. సరే, ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఇవాళ ఎన్నో ప్రభావంలో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మన పంటలు పండించుకోవాలి, రక్షించుకోవాలన్న అంశం మీదే ఈ కార్యక్రమం. కనుక ఇక్కడ మా రాజకీయ నాయకుల కంటే కూడా శాస్త్రవేత్తలు వారి యొక్క సూచనలు చాలా అవసరం. ఈ పరిస్థితులు మాకున్నాయి కనుక రైతుకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, రైతు ఏ విధంగా పంటలు పండించుకోవటానికి మన తగిన సూచనలు ఈ శాస్త్రవేత్తల నుంచి మనకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందులో ఈ ఘంటసాల రైతాంగ ఉద్యమాలకి పురిటిగడ్డ, ఇక్కడే మనకి కృషి విజ్ఞాన కేంద్రం ఉండటం కానివ్వండి, లేకపోతే వ్యవసాయ పాలిటెక్నిక్ ఇక్కడ పెట్టుకున్నాం. ఈరోజున మరోసారి ఇక్కడికి ఇచ్చేసిన శాస్త్రవేత్తలందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ చక్కటి సలహాలతో మా రైతాంగం ముందుకెళ్తుందని చెప్పి మాత్రం మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్.
1: అనంతరం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపసంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ గారు మాట్లాడుతూ,
2: అందరికీ నమస్కారం. మన ముందు ఒక అత్యంత సాహసోపేతమైనటువంటి కార్యాచరణ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ధైర్యం చేసి మన రైతాంగం కోసం ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఎల్నినో వల్ల కలిగింది, రైతు సాగు ముందుకెళ్లకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి ఒక అవగాహన కల్పిద్దాము అన్నటువంటి ఉద్దేశంతో వారు ఈ విధంగా ఒక సమావేశాన్ని పెట్టమని మమ్మల్ని అడిగినప్పుడు రెండో మాట లేకుండా ఇక్కడ పెట్టడం, ఈరోజు ఏదైతే విపత్కర పరిస్థితి ఉందో ధైర్యంగా ఎదుర్కోవటమే మన ముందున్నటువంటి తక్షణ కార్యక్రమం. సో దాన్ని ఏ విధంగా సమీక్ష చేసుకుని ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలన్నటువంటి కార్యాచరణకి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఎల్ నీనో అంటే ఎల్ నీనోలో ఈ ఉంది, లా నీనోలో లా ఉంది. ఎల్ నీనో అంటే చిన్న పిల్లోడు, లా నీనో అంటే చిన్న పిల్లది. ఈ చిన్న పిల్లోడు మొరాయించాడు, చిన్నపిల్ల సహకరిస్తుంది. చిన్నపిల్లాడు ఎందుకు మొరాయించాడంటే సముద్రంలో పసిఫిక్ సముద్రంలో ఎక్కువగా ఉపరితల ఉష్ణోగ్రత పెరిగించేదలికి చిన్నపిల్లోడు మొరాయించాడు. అది యాక్చువల్గా ఎల్ నీనోలో ఈ అంటే ఎంటీ క్లౌడ్లు. క్లౌడ్ ఉంటుంది, దాంట్లో వర్షం పడదు. మేఘం ఉంటుందా లేదా, మేఘం కనపడుతుందా లేదా, వర్షం పట్టలేదు కదా. అదే దానికి విరుద్ధంగా లా నీనో అంటే లాట్ ఆఫ్ రెయిన్, ఎక్కువ వర్షపాతం పడుతుంది. ఎల్ నీనో నుంచి లా నీనో వెళ్దామని ఆశిద్దాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ పంటలు వెయ్యాలి, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దాన్ని ఏ విధంగా వెళ్ళాలి, బహుశా మీ అందరికీ తెలుసు, పెద్దలకు తెలుసు, మన తాతలు ముత్తాతలకే, ముత్తాతలకు ఎక్కువ తెలుసు. 1875 నుంచి 1878 మధ్య ప్రపంచంలోనే అత్యంత బలమైన ఎల్నినో, సూపర్ ఎల్నినో వచ్చింది. ఆ రోజు ప్రపంచ జనాభా 130 కోట్లు, 4% జనాభా తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో కూడా 50 లక్షల మంది తీవ్ర

0: వర్షాభావ పరిస్థితుల్లో చనిపోయారు. అలాగే మన రాష్ట్రంలో చూస్తే 300,000 మంది చనిపోయారు. ఇది మర్చిపోయాం, వాతావరణంలో మార్పు అంటున్నాం, అప్పుడే ఎల్లినో కనిపించింది. దాన్నే డొక్కల కరువుగా చెప్పారు. బహుశా ఆ పరిస్థితి నుంచి ఈరోజు అనేక మార్పులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రావటం, బీమాలు ఉండటం కానీ, ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల కానీ, పడినటువంటి నీటిని ఒడిసిగట్టి రైతులకు అందించడంలో ప్రాజెక్ట్ రూపంలో మార్పులు వచ్చినాయి. కాబట్టి ఆ రోజున తీవ్రాతి తీవ్ర వర్షభావ పరిస్థితి నుంచి ఈరోజు దగ్గరగా ఉంది. అది కూడా మేము టెక్నికల్గా శాస్త్రీయపరంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి వివిధ జిల్లాలు, వివిధ మండలాల్లో ఏ ఏ పంటలు ఆయా పరిస్థితులను బట్టి, నేలను బట్టి, వర్షాలను బట్టి ఖరీఫ్ సీజన్లో సాగు చేయాల్సిన పంటల మీద సమీక్ష. సో తదుపరి ఏదైతే మేము రాష్ట్రం మొత్తం వరంగా జల్లెడ బట్టి ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ ఆర్ఎస్కే లెవెల్లో ఏది జరుగుతుంది, ఏ వ్యవసాయ విధానం ఉన్నదితో సహా అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా ఒక అవగాహన చేసి దానికి ఒక కార్యాచరణ కూడా మేము తయారు చేశాం. దాంట్లో ఏంటంటే ప్రస్తుతం ఖరీఫ్ సీజను ఆఖరికి వస్తున్న దశ, అంటే ఇంకా సాగుకి ముందుకెళ్లాలంటే సమయం తక్కువ ఉన్నది. అలాంటి పరిస్థితిని కూడా అవగాహన చేసుకుని సాగు కానిటువంటి భూమికి ఏమి చెయ్యాలి, దాని మీద ఒక మంచి కార్యాచరణ చేయటం అన్నది ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం చేశాం సార్. దానికి నా కమిషనర్ గారు 3 రోజుల క్రితం ఇవ్వటం, అన్ని మిళితం చేశాం, అన్ని అవకాశాలు, అది ఏ పద్ధతి అవనండి, సేంద్రియం, ప్రకృతి అన్నీ కూడా మిళితం చేసి ముందుకు సాగు ఏ విధంగా వెళ్ళాలి, రైతు ఇంకా నష్టపోకుండా ఏం చేయాలి అన్న అంశం మీద చేశాం.
1: అనంతరం ఐసీఏఆర్ అటారీ జోన్ 10 డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా గారు మాట్లాడుతూ,
2: దేశ స్థాయిలో వ్యవసాయ అభివృద్ధికి చుక్కానిలాగా పనిచేస్తున్నటువంటి ఒకే ఒక జిల్లా, నేను దేశంలో 25 దేశాల్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది, దేశ స్థాయిలో వ్యవసాయం యొక్క దశ దిశ ఎటు వెళ్ళాలి అని డిసైడ్ చేసే జిల్లాలో ఈ ఎల్నినో మీద అవగాహన సదస్సుకి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదరులు, సోదరీమణులు మరీ ముఖ్యంగా అందరికీ ముందుగా కృతజ్ఞత, అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మారుతున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా, మార్కెట్ అవసరాలకి అనుగుణంగా కొత్త శాస్త్ర సాంకేతిక రంగాల్ని అందిపుచ్చుకొని ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ రైతులే రాబోయే కాలంలో దశా దిశని మనం చూపించగలిగే రైతులు. అలాంటి రైతులు ఇక్కడ ఉన్నందుకు మనం అందరం గర్వపడాలి. ఇప్పుడు సమస్యలు, ఎల్నినో లాంటి సమస్యలు వ్యవసాయ రంగంలో గత 100 సంవత్సరాల్లో చాలా వచ్చినాయి. సమస్య ఎంత పెద్దది అనేది కాదు, సమస్యకి పరిష్కారం తేవగలిగేటటువంటి ఇటువంటి మంచి రైతులకి కొద్దిగా శాస్త్ర సాంకేతిక సహకారం మనం అందించడానికి మనం అందరం ఈ రోజున ఇక్కడ సమావేశం అవ్వటం అనేది చాలా చాలా ఆనందదాయకం. దేశ స్థాయిలో ముందుగా సూపర్ ఎల్నినో అన్ని రాష్ట్రాల్లో అత్యంత ప్రభావం చూపిస్తుందని అనుకున్నా సరే, మొదటి ప్రథమార్థంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరిలో ఎల్నినో యొక్క యాడ్వర్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఈ 4-5 రాష్ట్రాల్లో పడినా సరే, గత 2 నెలల కాలంలో పడిన వర్షాల వల్ల తెలంగాణ దాదాపుగా సాధారణ స్థాయికి వెళ్తే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ 2 రాష్ట్రాలు, పాండిచ్చేరి చిన్న రాష్ట్రం అనుకోండి, చాలా అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే కష్టపడతారో ఆ రైతులకే సమస్యలు ఎక్కువ వస్తాయి. మన రాష్ట్రంలో దాదాపుగా ఇందాక చెప్పినట్లు 41 శాతం నుండి 52 శాతం వరకు ఈ రెయిన్ఫాల్ డెఫిసిట్ అనేది, లోటు అనేది, వర్షం యొక్క లోటు అనేది గమనించడం జరిగింది. అయితే ఈ 42 నుండి 51 శాతము వర్షం యొక్క లోటు అన్ని జిల్లాల్లో ఒకే రకంగా ఉంది అంటే అన్ని జిల్లాల్లో ఒకే రకంగా లేదు. అన్నమయ్య జిల్లాలో అయితే దాదాపుగా 67% లోటు ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా, పోలవరం ఇందాక చెప్పినట్లు, అనకాపల్లి ఇలాంటి కొన్ని జిల్లాల్లో మరింత క్లిష్టంగా ఉన్నప్పటికీ, మన కృష్ణా జిల్లా పరిస్థితి తీసుకుంటే ఇందాక మేడం గారు చెప్పినప్పుడు నేను రాసుకున్నాను, 640 మిల్లీమీటర్లు పడాల్సిన వర్షం 405 మిల్లీమీటర్లు నిన్నటి వరకు. రాబోయే కాలంలో ఈ ఒక్క 2 రోజుల్లో పడుతున్నటువంటి వర్షాల వల్ల కొంత ఉపశమనం కలగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఎటువంటి కార్యాచరణ రూపొందించుకొని ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏంటంటే మనకి

0: 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్లానింగ్ ఉండదు. ఎన్ని నోకి సమర్థవంతమైన కార్యాచరణ ఏదైనా ఉంది అంటే రాబోయే 10 రోజుల్లో 15 రోజుల్లో మనం ఏం చేయగలం. ఒక వెరైటీ కానీ ఒక పంట కానీ మనం స్వల్పకాలిక వ్యవధి ఉన్నటువంటి వెరైటీని మనం రికమెండ్ చేస్తే లేట్ ఖరీఫ్కి కానీ ఎర్లీ రబీకి కానీ దానికి నాణ్యమైన విత్తనాన్ని మనం సరఫరా చేయగలిగినప్పుడే రైతుల ద్వారా కానివ్వండి, రైతు విత్తన ఉత్పత్తిదారుల సంఘాల తరఫున కానివ్వండి, కేవీకేల తరఫున కానివ్వండి, యూనివర్సిటీ తరఫున కానివ్వండి, అంత క్విక్నెస్ ఇన్ రెస్పాన్స్ అంటారు. అంటే ఎంత త్వరితగతిన మనం కార్యాచరణ రూపొందించి ఇంప్లిమెంట్ చేయగలిగితే రైతులకి మరింత ఎక్కువగా మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. మరీ ముఖ్యంగా మనం అందరం ఆలోచన తక్కువగా చేస్తున్న విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఫసల్ భీమా యోజన అని ఒకటి ఉంది, పంట భీమా యోజన. ఎంతమంది చేశాం మనం? నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశ్న అడుగుతాను. కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు అడిగినప్పుడు 100% కనబడకపోతే మాత్రం అది చాలా బాధపడాల్సిన విషయం. ఇప్పుడు రబీలో అయినా సరే ముఖ్యంగా పంట భీమా అనేది మనకి మంచి పరిష్కారాన్ని తెలియజేసే ఒక విషయాన్ని, మనకి ఎల్నినో సమస్య అనేది మనల్ని మేలుకునేటట్లు చేసింది. మనకి ఎల్నినో ఉండనివ్వండి ఉండకపోనివ్వండి, వచ్చే రాబోయే సీజన్ నుండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫసల్ భీమా యోజనని భీమాని తీసుకోవాల్సిన అవసరాన్ని మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 సీజన్లలో మరీ ముఖ్యంగా ఖరీఫ్ రబీలో రైతు స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రవేత్తల తరఫున, అదేవిధంగా రైతులు తమంతటతో స్వతహాగా చేస్తున్నటువంటి అడాప్టేషన్ బిహేవియర్ ఏదైతే ఉందో అది మొత్తం గనక మనం ఆలోచన చేసి డాక్యుమెంట్ చేయగలిగితే ఇంకా రాబోయే కాలంలో, ఇప్పుడు కోవిడ్ ఈసారి వస్తే మన దగ్గర వ్యాక్సిన్ ఉంది, వచ్చేసారి ఎల్నినో వస్తే మన దగ్గర ఆన్సర్ ఉండాలి. ఆ విధంగా మన రైతు సోదరులు సోదరీమణులు మరింత ఎక్కువ కష్టపడి ఈ రాష్ట్రానికే కాకుండా దేశ స్థాయిలో ఒక అభ్యుదయ రైతు సంఘం లాగా, లేకపోతే రైతు సొసైటీ లాగా, ఒక రైతు సమాజం లాగా మరొక్కసారి పేరు పొందుతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా రైతు సోదరులు సోదరీమణులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
1: అనంతరం రైతుల సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానాలు ఇవ్వడం జరిగింది. చివరిగా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి సుధారాణి గారి వందన సమర్పణతో ఒక్కరోజు ఎల్నినోపై రైతులకు అవగాహన కార్యక్రమం ఘనంగా ముగిసింది.
2: మీరింతవరకు నిన్న ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఎల్నినోపై అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ నన్నం మధు, సాంకేతిక సహకారం శ్రీ ఎంపీ సత్యనారాయణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అతడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివేనల గీతం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: യുവവാണി യുവജനുള്ള കാര്യക്രമം.
1: హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు మన క్యాలెండర్లో చాలా స్పెషల్ డే. అవును, మీరు గెస్ చేసింది కరెక్టే. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. చిన్నప్పటి స్కూల్ డేస్, ఆ క్లాస్ రూమ్స్, మన బెంచెస్, మన ఫ్రెండ్స్, వీటన్నిటితో పాటు మనల్ని నడిపించిన మన టీచర్స్ అందరూ ఒక్కసారిగా మన కళ్ళ ముందు కదలాడతారు. మన జీవితానికి ఒక దిశను, ఒక ఆశను, ఒక ఆశయాన్ని ఇచ్చేది టీచర్సే. అందుకే ఈరోజు ఆ రియల్ హీరోస్ గురించి, వాళ్ళు మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనే విషయం గురించి కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఎందుకు టీచర్స్ డే జరుపుకుంటామో మనందరికీ తెలిసిందే. భారత మాజీ రాష్ట్రపతి, ప్రపంచం గర్వించదగ్గ గొప్ప విద్యావేత్త, ఫిలాసఫర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు ఈరోజు. ఆయన ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కూడా తనని తాను ఒక ఉపాధ్యాయుడిగా చెప్పుకోవడానికే ఎంతో గర్వపడేవారు. ఆయన దృష్టిలో ఉపాధ్యాయ వృత్తి అనేది కేవలం జీవనోపాధి కాదు, అది ఒక పవిత్రమైన బాధ్యత. సమాజాన్ని, దేశ భవిష్యత్తును సరైన మార్గంలో నడిపించే శక్తి ఒక గురువుకే ఉందని ఆయన బలంగా నమ్మారు. అందుకే ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన పుట్టినరోజును ఘనంగా జరపాలని వచ్చిన అభిమానులతో, నా పుట్టినరోజును ప్రత్యేకంగా జరపడానికి బదులు దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతగానో గర్విస్తానని చెప్పారు. ఒక సర్వోన్నత నాయకుడికి ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవానికి, ప్రేమకు ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు. మనం ఈరోజు అనుభవిస్తున్న ఉన్నత స్థానాలు, గౌరవ మర్యాదలు అన్నిటి వెనుక ఒక వెన్ను తట్టి ప్రోత్సహించిన ఉపాధ్యాయుల శ్రమ, త్యాగం దాగి ఉన్నాయి. వారు నేర్పిన సంస్కారాన్ని మర్చిపోకుండా వారు చూపిన సన్మార్గంలో నడుస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగడం మనం వారికి ఇచ్చే నిజమైన గురుదక్షిణ. ఇప్పుడు స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుండి MM కీరవాణి బృందం పాడిన పాటను వింటారు.

ప్రతి సంవత్సరం 5వ తేదీన మనం అంతర్జాతీయ చారిటీ దినోత్సవం జరుపుకుంటాం. చారిటీ డేగా ఈ రోజును ఎందుకు ఎంచుకున్నారో మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా అనాథలకు, పేదలకు, రోగులకు తన జీవితాన్నే అంకితం చేసిన మదర్ తెరీసా గారి వర్ధంతి రోజైన సెప్టెంబర్ 5ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చారిటీ దినోత్సవంగా స్మరించుకుంటూ సమాజంలో తోటివారికి సహాయం చేయాలనే భావనను పెంపొందించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, చారిటీ అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు. మన సంస్కృతిలో పరోపకార్థం ఇదం శరీరం అన్నారు. అంటే ఈ శరీరం తోటివారికి సహాయం చేయడం కోసమే పుట్టిందని అర్థం. సమాజంలో ఎందరో నిరుపేదలు, ఆకలితో అలమటించేవారు, చదువుకోలేని పిల్లలు, ఆదరణ లేని వృద్ధులు ఉన్నారు. వారికి మనకు తోచినంతలు చిన్న సహాయం చేయడం కూడా పెద్ద దానమే అవుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థికి పుస్తకాలు కొనివ్వడం, రోగంతో బాధపడుతున్న వారికి మందులు ఇప్పించడం, ఇవన్నీ చారిటీ కిందకే వస్తాయి. దానగుణానికి ధనంతో సంబంధం లేదు. కేవలం మంచి మనసు ఉంటే చాలు. మన దగ్గర కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఉన్నదానిలో ఒకరి కడుపు నింపే గుణం ఉంటే అదే అన్నిటికంటే పెద్ద ధర్మం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, చాలామంది తమ స్వార్థం కోసం, తమ సంపాదన కోసం మాత్రమే బ్రతుకుతున్నారు. కాని నిజమైన ఆనందం తీసుకోవడంలో లేదు, ఎదుటివారికి ఇవ్వడంలో ఉంది. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి మనం అన్నం పెట్టినప్పుడు అతని ముఖంలో కనిపించే ఆ తృప్తి, సంతోషం మనకు కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకవు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి చారిటీ ఎంతో ఉపయోగపడుతుంది. ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి వెళ్లే సహాయం కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, అది ఒక నమ్మకం. నేను ఒంటరిని కాదు, నన్ను ఆదుకోవడానికి సమాజం ఉంది అనే ధైర్యాన్ని అది అవతలి వ్యక్తికి ఇస్తుంది. ఇప్పుడు నేనున్నాను చిత్రం నుండి ఎంఎం కీరవాణి సునీత పాడిన పాటను వింటారు.

ఈరోజు ఒక సరికొత్త విషయం గురించి మాట్లాడుకుందాం. అదే క్యాష్లెస్ సొసైటీ. ఒకప్పుడు మనం మార్కెట్కు వెళ్తే జేబు నిండా డబ్బులు, చేతిలో సంచులు పట్టుకుని వెళ్లేవాళ్లం. కానీ ఈరోజు ఒకసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. ఇప్పుడు మనకు జేబులో డబ్బులు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం కాదు, చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉందా లేదా అనేదే ముఖ్యం. మార్నింగ్ లేస్తే తాగే టీ కొట్టు దగ్గర నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అందరి చేతుల్లో క్యూఆర్ కోడ్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ మార్పు కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, ఇది ఒక దేశ ప్రగతికి సంకేతం. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీయాలన్నా, వేరొకరికి పంపించాలన్నా గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వచ్చేది. కానీ ఈరోజు కేవలం ఒక క్లిక్తో క్షణాల్లో ఎంత డబ్బునైనా దేశంలో ఏ మూలన ఉన్నవారికైనా పంపించగలుగుతున్నాం. దీనివల్ల మన టైం ఎంతో సేవ్ అవుతుంది. అలాగే జేబులో నోట్ల కట్టలు పెట్టుకుని తిరిగేటప్పుడు ఉండే దొంగతనం భయం ఇప్పుడు లేదు. డిజిటల్ రూపంలో మన డబ్బు బ్యాంకులో సురక్షితంగా ఉంటుంది. అయితే ఈ నాణానికి మరోవైపు కూడా ఉంది. మనం పూర్తి నగదురహిత సమాజంగా మారాలంటే కొన్ని సవాళ్లను అధిగమించాలి. మన దేశంలో ఇప్పటికీ చదువురానివారు, సాంకేతికతపై అవగాహన లేని వృద్ధులు చాలామంది ఉన్నారు. వారికి ఈ డిజిటల్ చెల్లింపులు ఎలా చేయాలో నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. అలాగే సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకులు మరియు ప్రభుత్వం కూడా భద్రత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, సాంకేతికత అనేది మన జీవితాలను సులభతరం చేయడానికి వచ్చింది. నగదురహిత సమాజం వైపు అడుగులు వేయడమంటే ఆధునిక ప్రపంచంతో కలిసి నడవడం. అవగాహనతో, జాగ్రత్తతో డిజిటల్ చెల్లింపులను వాడుకుంటూ మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. ఈ సమాజ మార్పులో మనమందరం భాగస్వాములవుదాం. ఇప్పుడు బాణం చిత్రం నుండి హేమచంద్ర సైంధవి పాడిన పాటను వింటారు.

ఎప్పుడైనా మీరు ఫోమో అండ్ జోమోనేమ్స్ విన్నారా? ఈ రెండు ఇంగ్లీష్ పదాలు వినడానికి కాస్త కొత్తగా ఉన్నా, వీటి వెనుక ఉన్న భావాలు మాత్రం మన నిత్య జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. మొదటగా ఫోమో అంటే ఏమిటో చూద్దాం. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే, ఎక్కడ నేను అందరిలా లేనో, ఎక్కడ నేను ఏదైనా కోల్పోతున్నానో అనే ఒక రకమైన భయం, ఆందోళన. ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరవగానే మన స్నేహితులు ఎవరో కొత్త కారు కొన్నట్లు, ఇంకెవరో విదేశాలకు విహారయాత్రలకు వెళ్లినట్లు, మరొకరు పెద్ద హోటల్లో తింటున్నట్లు ఫోటోలు కనిపిస్తాయి. అవి చూడగానే మన మనసులో ఒక తెలియని వెలితి మొదలవుతుంది. అరే, అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారో, నేనేమో ఇలా ఇంట్లో కూర్చొని జీవితాన్ని వృధా చేస్తున్నాను అనే అభద్రతా భావం మనల్ని లోపల తినేస్తుంది. ఇతరుల కృత్రిమమైన డిజిటల్ జీవితాలను చూసి మన నిజమైన జీవితాన్ని తక్కువ చేసి చూసుకోవడమే ఈ ఫోమో. దీనివల్ల మన మనశ్శాంతి కరువవుతుంది. ఉన్నదానితో తృప్తి చెందకుండా లేనిదానికోసం ఆరాటపడుతూ ప్రస్తుత క్షణాన్ని మనం పూర్తిగా వదిలేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు జోమో అంటే ఏంటో తెలుసుకుందాం. జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సమాజంలో జరుగుతున్న ప్రతీ దాంట్లోనూ నేను భాగం పంచుకోవాల్సిన అవసరం లేదు అని గ్రహించడంలో ఉండే ఆనందమే ఈ జోమో. అందరూ పరిగెడుతున్నారు కదా అని మనం పరిగెత్తాల్సిన పనిలేదు. 10 మంది వెళ్లేదారిలోనే మనం వెళ్లాల్సిన రూల్ లేదు. అలా అని లోకంతో సంబంధం కట్ చేసుకోమని దానర్థం కాదు. మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవడం అనర్థం. వారాంతంలో బయట తిరగకుండా ఫోన్ పక్కన పెట్టి ఇంట్లోనే ప్రశాంతంగా ఒక మంచి పుస్తకం చదవడం లేదా కుటుంబంతో కలిసి మనసారా మాట్లాడుకోవడం కూడా జోమోనే. ఇతరుల జీవితాలతో మనల్ని మనం పోల్చుకోవడం మానేసి మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా బతకడమే ఈ జోమో యొక్క జీవన సూత్రం. కాబట్టి ఈ పరుగుల జీవితంలో మనకు కావాల్సింది ఫోమో ఇచ్చే ఆందోళన కాదు, జోమో ఇచ్చే ప్రశాంతత. ఇతరుల జీవితాలను చూసి వాళ్లతో మనల్ని కంపేర్ చేసుకోకుండా మన జీవితాల్ని మనం మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం. మనకు నచ్చినట్లుగా మన పరిమితుల్లో మనం ఆనందంగా బ్రతుకుదాం. టెక్నాలజీకి మనం బానిసలం కాకుండా దాన్ని మన అవసరానికి మాత్రమే వాడుకుంటూ ప్రశాంతమైన జీవితం వైపు అడుగులు వేద్దాం. ఇప్పుడు శ్రీకారం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిహాల్ పాడిన పాటను వింటారు.

0: worldwide to replace the Mercator projection widely used so far, which distorts the sizes of continental landmasses. The UN General Assembly has voted to replace the traditional world map with one that reflects the size of Africa more accurately. The Correct the Map resolution, sponsored by Togo and backed by African Union members, passed with the support of 164 nations, including India. Floods continue to affect normal life in several parts of Bihar. The Ganga and several other major rivers are flowing above the danger mark at various places. The administration has intensified relief and rescue operations on a war footing to assist the affected people. In Patna, the water level of the Ganga at Gandhi Ghat, Banka Ghat and Bandarak is flowing above the highest flood level. More than 1,20,000 people have so far been provided meals through community kitchens. The death toll from the devastating flash floods in Nepal has risen to 1,344. Rescue operations are underway in 8 affected districts, while around 5,000 people remain missing. More than 13,000 people have been rescued so far. In Nuwakot district, a 60-year-old woman was rescued alive after being trapped for 10 days under the debris of a 4-story house. She was shifted to hospital for treatment. Nepal has begun using DNA testing to identify victims, as many bodies have been severely damaged or recovered in parts. So far, only 96 bodies have been identified and handed over to their families. In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. The Melghat and Penj Tiger Reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive-bred vultures, recording encouraging survival rates. And with that, we end this news bulletin.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. సాంకేతికతల వల్ల కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృత్రిమ మీద వచ్చిన టీచర్కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈరోజు జరిగాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 10-15 ఏళ్ల తరువాత విభిన్న భారత్ను చూడబోతున్నామని చెప్పారు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. తెలుగు జాతి అభివృద్ది గురువుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఇష్టపడి చదువుకునేలా పిల్లలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
4: స్టూడెంట్స్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం స్కూల్లో ఉంటారు. మీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి, మీ క్లాస్ రూమ్ లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక శాస్త్రవేత్త ఉండొచ్చు, ఒక క్రీడాకారుడు ఉండొచ్చు, ఒక పారిశ్రామికవేత్త ఉండొచ్చు, దేశ నిర్మాత ఉండొచ్చు. వారిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత మీ మీద ఉందని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా.
3: ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని వెల్లడించారు. 2029 లోపు మరో 3 డిఎస్సి నియామక ప్రక్రియలను చేపడతామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందిని సైతం పెంచుతామని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
5: ఎట్లయితే మొదటి డిఎస్సి పారదర్శకంగా నిర్వహించామో రాబోయే 3 డిఎస్సీలు అలానే నిర్వహిస్తాం. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్

0: పారదర్శకంగా నిర్వహించి ఏప్రిల్ కి ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని నియమించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అందిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.
1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిగాయి. అక్టోబర్ 1 నుంచి 2 డిఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2022 నాటి సరెండర్ లీవ్లు జనవరిలో ఇవ్వాలని నిర్ణయించింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్తులను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తుల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జిల్లా పరిషత్తులను మంజూరు చేశారు. విలువలతో కూడిన విద్య, విజ్ఞానాన్ని అందించి దేశానికి భావి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి భీమవరంలో ఈరోజు నిర్వహించిన గురు పూజోత్సవంలో మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశ భవిష్యత్తును సైతం మార్చగలరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కోర్మనాథ్ మాట్లాడుతూ రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే మొదలు పెట్టే రోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేదా కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో ఉండాలని, సర్వే పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు పక్కా గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ పథకం దోహదపడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని లబ్దిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తమకు అందుతున్న ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లాకు చెందిన లబ్దిదారులు ఆకాశవాణితో పంచుకుంటూ,
2: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు గ్రాంట్ లబ్ధి పొందాము. ఇంతకు ముందు రేకింట్లో ఉండేవాళ్ళం, వర్షం వచ్చేటప్పుడు కారిపోవడం వలన చాలా బాధలు పడ్డాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.
1: పసుపు సాగులో ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు తమిళనాడులోని కోయంబత్తూరుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన 40 మంది రైతులు 7 రోజుల పాటు పసుపు పంట సాగు, పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధన కొనసరిస్తున్న ఆధునిక విధానాలను పరిశీలించనున్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాథ్ జెండా ఊపి రైతుల పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన రైతులు సంప్రదాయ సాగు పద్దతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ తెలిపారు. తిరుమల 4 మాడవీధులతో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఈరోజు సివిఏఎస్వి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సివిఎస్ఓ మాట్లాడుతూ, గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

చేస్తామన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించుకుందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ

0: అవకాశం ఉందన్నారు. భావి తరాలను తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సాధికారత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటితరం విద్యార్థులు భిన్నమైన ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారని, వారి ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి సైతం ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. गुणवत्तापूर्ण शिक्षयैव विकसित भारतस्य निर्माणं सम्भवेदिति राष्ट्रपतिः द्रौपदी मुर्मुः प्राख्यापयत्. अत्रावसरे सा 48 शिक्षकेभ्यः राष्ट्रिय पुरस्कारानपि प्रदत्तवती. छात्राणां जीवनसंस्काराय पाठ्यपुस्तकेभ्यः परं गन्तुं शिक्षकान् प्राचोदयत् प्रधानमन्त्री नरेन्द्र मोदी. सः बालकेषु पटलदर्शन व्यसनस्य न्यूनीकरणाय, क्रीडा बहिरंग प्रवृत्तिनां च संवर्धनाय आह्वानम् अकरोत्. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य सायं नवदिल्ल्यां श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्यस्य शताब्दी समारोहं संबोधयिष्यति. भारतस्य प्रधान न्यायाधीशः सूर्यकांतः नवदिल्ल्यां जायमाने ब्रिक्स मुख्य न्यायाधीश मंचे स्वस्थ असहमतेः विमर्श संस्कृतेश्च महत्त्वं प्रतिपादितवान्. जलौघ प्रभाविताय नेपाल देशाय भारतेन 95 टन परिमिता सहायता सामग्री प्रेषिता. अपि च महिलानां एशिया चषक 20-20 प्रतिस्पर्धायाः ए वर्गस्य अन्तिम रोमाञ्चक द्वन्द्वे अद्य रात्रौ दुबई नगरे चिर प्रतिद्वन्द्विना पाकिस्तानेन सह योत्स्यते भारतम्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य उदघोषयत् यत् विकसित भारतस्य स्वप्नः तदैव सम्पत्स्यते यदा शिक्षा गुणवत्तापूर्णा सम्भविष्यति. शिक्षक दिवसावसरे नवदिल्ल्याम् आयोजिते 26,2000 राष्ट्रिय शिक्षक पुरस्कार समारोहे सम्बोधयन्ती सा प्रावोचत् यत् यः समाजः शिक्षकानाम् आदरं विदधाति स एव वस्तुतः प्रगतिशीलः समाजः मन्यते. राष्ट्रपतिः प्रत्यपादयत् यत् अस्माकं संविधाने निहितस्य समानावसरस्य यथार्थप्राप्तौ शिक्षैव सर्वोत्कृष्टं साधनं वर्तते. प्राथमिकविद्यालयेषु छात्राणां विद्यात्यागमानाङ्कस्य दूरीकरणे शिक्षकाणां प्रयासाः एव हेतुभूतास्सन्ति. सा न्यरूपयत् यत् शैक्षिक उत्कृष्टता, कौशलसंवर्धनम्, उद्यमिता च राष्ट्रस्य विकासे निर्णायकं योगदानमावहन्ति. भारतं ज्ञानशक्तिं विधाय जगति कौशलराजधानित्वेन प्रतिष्ठापयितुं देशस्य प्राथमिकता वर्तते. सा प्रतिपादितवती यत् ज्ञानं शक्त्याः महत्तरः स्रोतः अस्ति, यज्जनं स्वातन्त्र्येण चिन्तयितुं, सुविज्ञातान् निर्णयान् ग्रहीतुं, राष्ट्रविकासे सार्थकम् अवदानं दातुं च सामर्थ्यं प्रयच्छति. राष्ट्रपतिवर्या अवदत् यत् कर्तव्यनिष्ठाः शिक्षकाः राष्ट्रनिर्माणस्य अग्रिमपङ्क्तौ तिष्ठन्तः शिल्पिनः सन्ति.
2: हमारे संविधान में निहित अवसर की समानता के आदर्शों को कार्यरूप देने का सबसे प्रभावी

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో గృహ వాయు కాలుష్యము, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాలు ఈ అంశం గురించి డాక్టర్ వి ప్రసూన్న గారి ప్రసంగం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: గృహ వాయు కాలుష్యము, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాలు. ప్రకృతి సహజ పర్యావరణమును కలుషితం చేయు రసాయనములు అనగా కెమికల్స్, నలుసు పదార్థములు పార్టిక్లేట్ మేటర్ లేక జీవ పదార్థములు బయలాజికల్ మెటీరియల్లు వాతావరణంలో కలియుట ద్వారా వాయు కాలుష్యము అందురు. వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ తగ్గుదల మానవుల ఆరోగ్యానికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు, ఈకోసిస్టమ్స్ కు కూడా హాని కలిగిస్తుంది. కాలుష్య కారకాలు రకరకాలుగా ఉన్నాయి. కాలుష్య కారకాలు ఘన, ద్రవ లేదా వాయు రూపంలో ఉండవచ్చును. ఇవి సహజముగా ఏర్పడవచ్చు లేదా మానవ నిర్మితమై ఉండవచ్చు. ఉత్పత్తుమగు విధానము ప్రకారము 2 రకాలుగా విభజింపవచ్చును. ప్రాథమిక లేక ద్వితీయ రకాలు. ప్రాథమిక కాలుష్య కారకాలు ఏదైనా ప్రక్రియ నుండి నేరుగా ఉత్పన్నమయ్యే పదార్థాలు. ఉదాహరణకి అగ్నిపర్వతముల నుండి వచ్చే బూడిద, మోటారు వాహనాల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్, ఫ్యాక్టరీల నుండి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ లాంటి వాటిని ప్రాథమిక కాలుష్య కారకాలు అని అంటాము. ద్వితీయ రకపు కాలుష్య కారకాలు నేరుగా ఉత్పన్నం కావు. ఇవి ప్రాథమిక కాలుష్య కారకాలు చర్యలకు లోనవడం వల్ల లేక వాయువులో కలిసినందువల్ల ఏర్పడను. ఉదాహరణకి భూమిని అంటిపెట్టి

పెట్టుకుని ఉండే ఓజోన్ ద్వారా ఫోటో రసాయనిక స్మాగ్ ఏర్పడుతుంది. దీనినే ద్వితీయ రకపు కాలుష్య కారకము అంటాము. ప్రాథమిక కాలుష్య కారకాలు సల్ఫర్ డయాక్సైడు, నైట్రోజన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు, త్వరిత సేంద్రియ మిశ్రమములు, నలుసు పదార్థములు, క్లోరోఫోరోక్లార్బన్స్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి బయట వాయు కాలుష్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మనకి చాలా మందికి తెలియదు, మన గృహాలలో కూడా ఎంతో కాలుష్యము నిండి ఉంటుంది. ఈ బయట ఉండే కాలుష్య కారకాలలో సల్ఫర్ డయాక్సైడు, బొగ్గు, పెట్రోలియంలలో సల్ఫర్ మిశ్రమాలు కలిసి ఉండటంతో వాటిని మండించినప్పుడు సల్ఫర్ డయాక్సైడు ఉత్పన్నమవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సీకరణ చెందినప్పుడు NO2 అనే ఉత్ప్రోరకము ఉన్నచో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉద్భవించును, అనగా ఆమ్ల వర్షము కురియును. నైట్రోజన్ డయాక్సైడ్, అధిక వేడిగల మంటలలో ఇది ఉద్భవిస్తుంది. ఇది పట్టణాలలో పైన బూదర రంగు కప్పులాగా లేదా కిందకు వీచు ఫ్యూమ్ గాలిలాగా మనకు కనిపిస్తుంది. ఈ ఎర్ర గోధుమ రంగు విషవాయువు స్వాభావికమైన మిక్కిలి చెడు వాసన కలిగి ఉంటుంది. అలానే కార్బన్ మోనాక్సైడ్, ఇది రంగు వాసన రుచి లేని మిక్కిలి విషపూరితమైన వాయువు. సహజ వాయువు, బొగ్గు, చెక్క లేదా కట్టెలు మొదలగు ఇంధన వనరులు అసంపూర్తిగా మండుట వలన ఇది తయారవుతుంది. మన గ్రామాలలో ఎక్కువగా మరి బొగ్గుని, చెక్కల్ని, కట్టెలని ఇంధనంగా ఉపయోగించుకొని వంట మరి పిండి వంటలు ఎన్నో కూడా చేస్తూ ఉంటారు. వీటి వలన ఈ కార్బన్ మోనాక్సైడ్ మరి ఎంతో కాలుష్యాన్ని కలుగజేస్తుంది. అలానే కార్బన్ డయాక్సైడ్, ఇది మండుట వలన ఏర్పడే ఒక గ్రీన్ హౌస్ వాయువు. ఇది కూడా మరి చాలా కాలుష్యాన్ని కలిగిస్తుంది. త్వరిత సేంద్రియ మిశ్రమములు అనగా వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇవి మీథేను, నాన్ మీథేన్లుగా విభజించారు. నాన్ మీథేన్లు బెంజీన్, టోలిన్, జైలిన్ అనేవి క్యాన్సర్ కారకాలని అనుమానిస్తున్నాము. వీటి ప్రభావం ఎక్కువ కాలం ఉంటే లుకేమియా అనగా బ్లడ్ క్యాన్సర్ కలగవచ్చును. అలానే నలుసు పదార్థాలు కూడా చాలా చిన్నగా అవి మన కంటికి కనపడవు, అందుకనే వీటిని నలుసు పదార్థములు అంటాం, పార్టిక్యులేట్ మ్యాటర్ అంటాం. ఇవి సహజంగా వచ్చి అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఉత్పన్నమవుతాయి. అలానే గాలి దుమారాలు, హరికేన్స్ అలాంటివి కలిగినప్పుడు ఉత్పన్నమవుతాయి. అలానే నీళ్లు అలలుగా లేచినప్పుడు సముద్రాలను అనగా సునామీల టైంలో ఎక్కువగా ఏర్పడతాయి. పవర్ ప్లాంట్స్, అలానే పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు మండినప్పుడు కూడా వెలువడతాయి. కాబట్టి పవర్ ప్లాంట్స్ లో పనిచేసే వాళ్లకు, ఆ భవనాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ కాలుష్యం వలన ఎంతో మరి హానికి గురి అవుతున్నారు. వీటిని ఏరోజోల్స్ అని కూడా అంటాము. వీటి వలన గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి వస్తున్నాయి. అలానే క్లోరోఫ్లోరోకార్బన్లు, వీటిని CFC అని అంటాం. ఇవి ఓజోన్ పొరకు హానికరములు. మన గృహాలలో ఉపయోగించే రిఫ్రిజిరేటర్స్, ఫ్రిడ్జ్లు, అలానే మరి ఎయిర్ కండిషన్ల వల్ల ఈ క్లోరోఫ్లోరోక్లార్బన్లు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి ప్రస్తుతము బ్యాన్ చేయబడిన వస్తువుల నుండి కూడా వెలువడుతున్నాయి. అలానే మనం ఈ రోజు ముఖ్యంగా బయట కాలుష్యం గురించి చాలా మందికి తెలుసు, కానీ గృహంలో ఉండే గాలి నాణ్యత అనేది చాలా అవసరమై ఉన్నది. గృహాల్లో గాలి కాలుష్యం అనేది చాలా మందికి తెలియదు. భవనాల్లో మనకి సరియైన గాలి ప్రసరణ లేని చోట్ల ఎక్కువ మంది జనం ఎక్కువ సమయం గడిపినచో వాయు కాలుష్యం గూడు కట్టుకుంటుంది. క్యాన్సర్ కారకమైన అనగా క్యార్సినోజన్, రాడాన్ వాయువు కొన్ని ప్రదేశాలలో భూమి నుండి వెలువడి భవనాలలో ఇరుక్కుపోతుంది. అలాగా ముఖ్యంగా మనం భవనాలలో ఉపయోగించే, మన గృహాలలో ఉపయోగించే తివాచీలు అనగా కార్పెట్స్, ప్లైవుడ్, మనము చెక్కలు ఉపయోగిస్తాం కదా ఆ ప్లైవుడ్ మొదలైనవి భవనాల్లో ఉండే వస్తువులు ఫార్మాల్డిహైడ్ వాయువును విడుదల చేస్తాయి. ఇది మరి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కలిగిస్తుంది. ఇండోర్ అంటే గృహాలలో మనకి వచ్చే వాయు కాలుష్యము. అలానే మనం గోడలకు వాడే పెయింట్స్, అలానే సాల్వెంట్స్ ఎండిపోయినప్పుడు త్వరిత సేంద్రియ మిశ్రమాలను అనగా వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. అలానే సీసం పెయింట్స్ అనగా లెడ్ పెయింట్స్ ధూళిగా మారి ఊపిరితిత్తుల లోపలికి చేరును. గాలిని శుభ్రపరచడానికి మనం ఇండోర్ లో మనం ఎయిర్ స్ప్రేస్ కొడుతూ ఉంటాము, రూమ్ ఫ్రెషనర్స్ అంటాం వీటిని. ఈ ఎయిర్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఎంతో కాలుష్యాన్ని కలిగిస్తాయి. అలానే మనం సువాసన కలగజేయడానికి, ఇల్లు మంచి వాసన రావడానికి అగరబత్తీలు, అలానే కొన్ని వస్తువులు మనం వాడుతూ ఉంటాము. అవి వాడినప్పుడు ఉద్దేశక పూర్వకమైన వాయు

కాలుష్యాన్ని మనమే కలుగజేస్తున్నాము. అలానే పొయ్యిలలో, గ్రామాల్లో ఉపయోగించే చెక్కల వలన నలుసు పదార్థములు, ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ ఏర్పడి గృహాలలో ఎక్కువగా గాలి కాలుష్యం ఏర్పడుతుంది. అలానే రాక్షస బొగ్గు అంటాము, చార్కోల్. ఈ చార్కోల్ ని గ్రామాలలో, గృహాలలో కాల్చడంతో పొగగొట్టాలు, గాలి బయటకు పోవు మార్గం సరిగా లేకపోవడం వలన కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది చాలా విషపూరితమైన వాయువు. దీని వలన గృహిణులు ప్రమాదానికి గురి అవుతున్నారు. అలానే డ్రై క్లీనింగ్ చేయబడిన దుస్తుల నుండి కూడా మనము టెట్రాక్లోరో ఎథిలిన్ అనే వాయువు విడుదలవుతుంది. అది కూడా మన చాలా రోజుల వరకు మనకి గృహాలలో కాలుష్యాన్ని కలుగజేస్తుంది. అలానే ప్రస్తుతం చాలా దేశాల్లో బ్యాన్ చేయబడినను గృహ నిర్మాణ రంగంలో విస్తారంగా వాడబడుతున్న రాతినార ఆస్బెస్టాస్, అది ఒక బిల్డింగ్ మెటీరియల్. ఆ బిల్డింగ్ మెటీరియల్ చాలా హానికరమైనది. దీని వలన ఆస్బెస్టాసిస్ అనే దీర్ఘకాలపు ఊపిరితిత్తులకు హాని చేసే ప్రమాదకరమైన వ్యాధి కలిగిస్తుంది. దీని వలన డిస్ప్నియా అనగా ఊపిరి ఆడకపోవుట, ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలానే వాయు కాలుష్యం వలన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు కలుగుతాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక అధ్యయనం చేపట్టారు. ఆ అధ్యయన ప్రకారం ప్రతి ఏటా వాయు కాలుష్యం వలన 2.4 మిలియన్ల జనం మరణిస్తున్నారు. అందులో 1.5 మిలియన్లు భవనాల లోపలి కాలుష్యం వలన మృతి చెందుతున్నారు. ఏటా 5 లక్షల మంది కంటే ఎక్కువ మంది అమెరికన్లు కార్డియో పల్మనరీ వ్యాధి బారిన మృతి చెందుతున్నారని ఈ అధ్యయనాలు తెలుపుతున్నాయి. వాయు కాలుష్యం వలన ముఖ్యంగా తీవ్రమైన ఉబ్బసము, ఆస్తమా, రొమ్ము పడిసము, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల గుండె సంబంధిత జబ్బులు, ఊపిరి సంబంధిత అలర్జీలు, న్యూమోనియా వంటి వ్యాధులకు గురి అవుతున్నారు. భారతదేశంలో 1984లో జరిగిన భోపాల్ దుర్ఘటన వాయు కాలుష్య ప్రమాదంలో అతి భయంకరమైనదిగా ఇప్పటికి కూడా మనకి గుర్తుకొస్తుంది. ఈ వాయు కాలుష్య నియంత్రణకు మనం ఎన్నో చర్యలు తీసుకోవలసి ఉన్నది. భూమిని వాడుటకు సరియైన ప్రణాళిక, స్ట్రాటజీలు అందుబాటులో ఉన్నాయి. భూమిని వాడటం అంటే ఏంటంటే ల్యాండ్ యూజ్ ప్లానింగ్. ల్యాండ్ యూజ్ ప్లానింగ్ మనం కరెక్ట్ గా చేస్తే కనుక వాయు కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు. భూమి వాడిక ప్రణాళికలలో ముఖ్యంగా మనం జోన్లను ఏర్పరచుకొని రవాణా వ్యవస్థను సరియైన రీతిలో ప్లాన్ చేయాలి. భూమిని సమర్థవంతంగా ప్లాన్ చేయడం వలన ప్రజల బాగు కోసమే కాక పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలు అవుతుంది. ముఖ్యంగా రోడ్ల మీద కాలుష్యం తగ్గించడానికి విహార నౌకలు అంటే క్రూయిజ్లను కొన్ని రాష్ట్రాల్లో వాడుతున్నారు. కేరళలోని కొచ్చిలో మొదలైన ఫస్ట్ వాటర్ మెట్రో అనగా రవాణా నౌక ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. వ్యవసాయ పనిముట్టు, అలానే కలుపు తీసే పరికరాలు, కోత కోసే పరికరాలు, విత్తనాలు నాటి యంత్రాలు మొదలైనవి మాన్యువల్ గా వాడడం వలన కాలుష్యాన్ని తగ్గిస్తాయి. గ్యాస్ తో నడిచే లాన్ ట్రిమ్మర్లు, చైన్ సాయంతో నడిచే రంపాలు, స్నోమొబైల్స్ వంటివి చిన్న పరికరాలు ఇంధన వాడుకను తగ్గిస్తాయి. ఎక్కువ శుద్ధమైన ఇంధనాలు అనగా బయో ఇథనాలు, బయోడీజిల్ అందుబాటులోకి వచ్చాయి. వీటి వలన మనం వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వాయు కాలుష్యాన్ని నియంత్రించే కొన్ని సాధనాలు కూడా ఉన్నాయి. మన గృహ కాలుష్యాన్ని ఇవి కొంతవరకు తగ్గిస్తాయి. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిరేటర్లు లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఎయిర్ క్లీనర్ అనబడేది నలుసులను, పార్టిక్యులేట్ మ్యాటర్ ను ప్రోగు చేసే సాధనము. మనకి ముఖ్యంగా ఇళ్లలో మనకి మంచాల మీద, పరుపుల మీద ఈ నలుసు పదార్థాలు ఎక్కువగా అబ్జార్బ్ అయి ఉంటాయి. ఆ బెడ్షీట్స్ లో ఉండే ఆ నలుసు పదార్థాలని మనం తీసివేయాలంటే ఇలాంటి ప్రెస్పిరేటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలానే దుమ్ముని పోగు చేసే సాధనము, మన ఇంట్లోనే మనకి మూలమూలల్లో ఎంతో దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ము మనం పీల్చుకున్నప్పుడు వెంటనే తుమ్ములు రావడము, జలుబు చేయడము, ఎలర్జీస్ రావడము మనం గమనిస్తూ ఉంటాము. ఈ దుమ్ముని పోగు చేసే సాధనాలు కూడా మనకి డస్ట్ కలెక్టర్స్ మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. ఇవి బ్యాగ్ హౌసెస్ అని కూడా అంటాము. ఇవి పెద్ద పెద్ద మోతాదుల్లో దుమ్ము పట్టడానికి వీలుగా తయారు చేస్తారు. కాబట్టి డస్ట్ అంతా అది క్యాప్చర్ చేసి మనకి ఇల్లు పరిశుభ్రంగా ఉండడానికి ఆ నలుసు పదార్థాలు ఎక్కడున్నా గానీ అవి అన్ని కలెక్ట్ చేసుకుంటది కాబట్టి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలానే వెట్ స్క్రబ్బర్లు, గాలిలో మన ఇంట్లో ఉండే వాయువులో నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఉంటది. ఆ నైట్రోజన్ ఆక్సైడ్ ని ఈ వెట్ స్క్రబ్బర్స్ ఉపయోగించి మనం తగ్గించవచ్చు. అలానే త్వరిత సేంద్రియ మిశ్రమాలు అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ని కూడా తగ్గించడానికి మనం ఫ్లేయర్స్ అంటే గ్యాస్ లైట్లు ఉపయోగించవచ్చు. అలానే

0: థర్మల్ ఆక్సిడైజర్లు, అలానే క్యాటలిటిక్ ఆక్సిడైజర్లు, బయోఫిల్టర్లు, అలానే క్రయోజెనిక్ కండెన్సర్లు, అలానే వేపర్ రికవరింగ్ సిస్టమ్స్ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఆమ్ల వాయువు అనగా యాసిడ్ గ్యాస్ ను నియంత్రించుటకు ఇంధన వాయువు నుండి గంధకం తీసివేయ ప్రక్రియను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి డయాక్సిన్, అలానే ఫ్యూరాన్ నియంత్రణ చేయాలి. ఈ ఫ్యూరాన్ అనేది కూడా మనకి ఫ్రిజ్ నుంచి వెలువడే రిఫ్రిజరెంట్స్ మనం యూజ్ చేస్తాము ఫ్రిజ్ లో, రిఫ్రిజిరేటర్ లో. ఆ రిఫ్రిజరెంట్ నుంచి ఈ ఫ్యూరాన్ బయటకు వస్తుంది. ఈ ఫ్యూరాన్ ను కూడా మనం నియంత్రణ చేయాలి. అప్పుడు మనం ఇంట్లో ఉండే వాయు కాలుష్యాన్ని మనం తగ్గించుకొని మనము తొందరగా ఈ రకరకాల ఊపిరితిత్తులకు సంబంధించిన, గుండెకు సంబంధించిన రోగాల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. అలానే భారతదేశంలో వాయు కాలుష్య ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 70 లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాలు అనగా ఇందాక చెప్పినట్లుగానే పార్టిక్లేట్ మ్యాటరు, దీనిలో 2.5 అనేది ఒక నిష్పత్తి. ఈ 2.5 వల్ల ఎదుగుతున్న పిల్లల్లో శ్వాస నాడీ వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నాయి. 2023 మార్చిలో చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య భరిత దేశాల జాబితాలో భారతదేశం 8వ స్థానంలో నిలిచింది. దీని ప్రకారం భారత్ లో సగటు సూక్ష్మ ధూళి కణాల స్థాయి ఘనపు మీటర్కు, అనగా మీటర్ క్యూబ్ అంటాం అనమాట, ఘనపు మీటర్కు 53.3 మైక్రోగ్రాములుగా ఉంది. అసలు ఇది యాక్చువల్ గా ఎంత ఉండాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇది 5 మైక్రోగ్రాముల లోపు ఉండాలి. కానీ ఎంత ఉంది? 53.3 గ్రాములుగా ఉంది, అనగా ఆల్మోస్ట్ 11 రెట్లు అధికంగా ఉంది. కాబట్టి మనము గృహాలలో ఉండే కాలుష్యాన్ని ఎంతో నిర్లక్ష్యంగా, అది మనకి చాలా మందికి తెలియదు. గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే దీని మీద అవగాహన ఉండదు, కానీ అది చాలా ప్రమాదకరమైనది. అలానే ప్రపంచంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న 50 నగరాల్లో మన దేశ రాజధాని ఢిల్లీ 4వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో 50% వాయు కాలుష్యానికి పరిశ్రమలే కారణం, వాహనాల వల్ల 27%, అలానే పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల 17%, అలానే కట్టెలతో వంట చేయడం వల్ల 7% వాయు కాలుష్యం సంభవిస్తుంది. దీన్ని బట్టి మనం గమనిస్తే మనకి ఏమర్థమవుతుంది, బయట పరిశ్రమల వలన అనగా పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కూడా మరి భవనాల్లో ఉండే కాలుష్యానికి గురి అవుతున్నారు. అలానే వ్యర్థాలను తగలబెట్టడం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల 17% మంది ఈ వాయు కాలుష్యానికి గురి అవుతున్నారు. అలానే కట్టెలతో వంట చేయడం వల్ల 7% మంది, ఈ ఎక్కువగా కట్టెలతో వంట ఎవరు చేస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలు. ఈ కట్టెలతో వంట చేయడం వల్ల వాళ్ళ జీవన పరిమాణాన్ని అంటే లైఫ్ సైకిల్ ని 5 సంవత్సరాలు తగ్గిపోతుంది వాళ్ళకి. అదే కనుక ఈ కాలుష్యానికి కనుక వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకపోతే కనుక వాళ్ళ జీవన ప్రమాణం, వాళ్ళ లైఫ్ సైకిల్ 5 సంవత్సరాలు వాళ్ళు ఏ అనారోగ్యాలు లేకుండా వాళ్ళు చక్కగా జీవించగలుగుతారు. అలానే దేశంలో వాయు కాలుష్య నియంత్రణకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పాలసీలను అమల్లోకి తీసుకొచ్చాయి. మన దేశంలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి 1981లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. వాహనాలు, పరిశ్రమలు, పంట వ్యర్థాల నిర్వహణ తదితరాలపై ఇందులో పలు నిబంధనలు పొందుపరిచారు. అయినా పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న 122 నగరాల్లో దాన్ని 2024 నాటికి అంటే ఈ సంవత్సరం నాటికి 20-30% తగ్గించాలనేది ఇది పోయిన సంవత్సరం వీళ్ళ లక్ష్యంగా ఏర్పరచుకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ, అహ్మదాబాదు, పూణే వంటి నగరాల్లో ఆధునిక వాయు అధ్యయన కేంద్రాలు నెలకొల్పారు. వీళ్ళు ఏం చేస్తారంటే స్టడీస్ చేస్తారనమాట, అంటే బయట ఎలాగుంది వాయు కాలుష్యం, అలానే గృహాల్లో కాలుష్యం ఎలా ఉంది అనేది అధ్యయనం చేసి పరిశ్రమల నుండి వెలువడే ప్రమాదకర వాయువులపై నిరంతర నిఘా పెట్టారు. అంటే రెగ్యులర్ గా వెళ్లి విజిట్స్ చేస్తూ ఉంటారు అనమాట, పరిశ్రమల్ని విజిట్ చేసి అక్కడ పరిశ్రమల్లో ఎలాగుంది కాలుష్యాన్ని, దాన్ని ఎలా తగ్గించాలి అని వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటా ఉంటారు. అలానే BS6 అనగా భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ 6 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. వీటి వల్ల వాయు కాలుష్యమును మనం తగ్గించవచ్చు. అలానే పర్యావరణ హిత విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని నిర్ణయించారు. అంటే పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అందుబాటులోకి గవర్నమెంట్ తీసుకొచ్చారు. అయినా వాయు కాలుష్యం తీవ్రమవుతూనే ఉంది. విస్తృత అవగాహన కీలకాన్ని మనము జనాలలో కలిగించాలి, ప్రజల్లో కలిగించాలి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే ప్రజలు క్రియాశీల భాగస్వామ్యం తప్పనిసరి. అనగా ఉట్టి గవర్నమెంట్ పాలసీలు చేస్తే సరిపోదు, ప్రజలుగా మనం ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తే మన దేశాన్ని మనమే మనము కాపాడుకోవచ్చు. ఈ వాయు కాలుష్యము బయట ఉండే వాయు కాలుష్యం వల్ల, అలానే మరి గృహాల్లో ఉండే వాయు కాలుష్యం వల్ల మనకే ఎంతో అనారోగ్యానికి గురి అవుతున్నాము, మన లైఫ్ స్పానే తగ్గిపోతుంది. అలానే పర్యావరణం అంతా కూడా పొల్యూట్ అవడం వల్ల మన భావితరాల వాళ్ళకి, అంటే ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు కూడా అది ఎంతో హాని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం నడుము కట్టుకొని దీనికోసం మనం కృషి చేయాలి.
1: మీరింతవరకు ఈనాటి పల్లె సీమలు కార్యక్రమంలో గృహ వాయు కాలుష్యము, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాలు ఈ అంశం గురించి డాక్టర్ వి. ప్రసన్న గారి ప్రసంగం విన్నారు.

0: ఈనాటి పల్లె సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: ఏడాది పొడవునా బంతిపూల సాగు విధానాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనకి పండగ సమయాల్లో పూల గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రైతు సోదరులు ఏ సమయంలో పూలు కావాలో ముందుగా నిర్ధారించుకోవాలి. ఆ పండుగకు సుమారు 2 నెలల ముందుగా బంతినారును పొలంలో నాటుకోవాలి. అంటే దానికి 1 నెల రోజుల ముందు విత్తనాలను నారుమడుల్లో నాటుకోవాలి. పండుగల నాటికి చేతికి పంట రావాలంటే రైతులు ఆగస్టు మధ్యలో బంతినారును పొలంలో నాటుకోవాలి. అంటే జూలై మధ్యకాలంలో విత్తనాలను నారుమడుల్లో విత్తుకోవాలి. అయితే ఇది పండగల సీజన్ కాబట్టి పండగలు అన్ని నెల 15 రోజుల వ్యవధిలో వస్తాయి కాబట్టి ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మనం బంతిపూలని సాగు చేసుకోవచ్చు. దీనిలో భాగంగా విత్తనాలను ఒకేసారి కాకుండా 1 నెల వ్యవధితో నారుమడుల్లో విత్తుకొని 1 నెల వ్యవధితో పొలంలో నాటుకోవడం వల్ల పూలు ఒకేసారి కాకుండా నెల వ్యవధితో పొందొచ్చు. దీనివల్ల ఒకసారి మార్కెట్లో మంచి ధర పొందకపోయినా ఇంకొకసారైనా మంచి ధర పొందొచ్చు. ఈ పద్ధతిని పాటించడం వల్ల బంతి రైతులు మంచి లాభాలు పొందొచ్చు. ఈ విధానాన్నే మనం సంవత్సరం పొడవునా బంతిపూల సాగు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో జూన్ మొదటి వారం నుండి జనవరి మొదటి వారం వరకు 1 నెల వ్యవధితో నారుమడుల్లో విత్తనాలను విత్తుకోవడం వల్ల జూలై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నారును 1 నెల వ్యవధి కాలంతో నాటుకోవచ్చు. అందువల్ల మార్కెట్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా పూలని పొందొచ్చు. ఎండాకాలం తర్వాత మళ్లీ ఈ పద్ధతిని పాటించవచ్చు. ఈ పద్ధతి వల్ల మార్కెట్లో ఎక్కువ రోజులు పూలు అందుబాటులో ఉండడంతో పాటు రైతుకు నష్టం అన్నది వాటిల్లదు. నెల నెల మంచి ఆదాయంతో పాటు సంవత్సరం పొడవునా జీవనోపాధిని పొందొచ్చు. ఇక బంతిని పొలంలో నాటుకునే విధానాన్ని గనక మనం చూసుకున్నట్టయితే మొక్కల్ని పొలంలో నాటుకునే ముందు హెక్టార్కి 25 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసుకుని కలయదున్నాలి. 25 నుండి 30 రోజులు 3 నుండి 4 ఆకులు కలిగి ఉన్న నారును నాటుకోవడానికి ఎన్నుకోవాలి. నాటుకోవడం కూడా సాయంత్రం సమయంలో చేస్తే మొక్కలు త్వరగా కుదురుకుంటాయి. నాటిన తర్వాత మొక్క కాండం చుట్టూ బాగా ఒత్తాలి. దీనివల్ల మొక్క వేర్ల ప్రాంతంలో ఏమన్నా గాలి అరలు ఉన్నా అవి మూసుకుంటాయి. నాటుకున్న వెంటనే తక్కువ మోతాదులో నీళ్లను పెట్టాలి. భారీగా నీళ్లు ఇచ్చినట్టయితే మొక్కలు కుదురుకోవు కాబట్టి నీళ్లకి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక మొక్కకు మొక్కకు మధ్య నాటుకునే దూరం మనం వేసే రకం, అంటే ఆఫ్రికన్ బంతి లేదా ఫ్రెంచ్ బంతి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆఫ్రికన్ బంతికైతే ఎక్కువ దూరంలోనూ, అదే ఫ్రెంచ్ బంతికైతే తక్కువ దూరంలోనూ నాటుకుంటాం. మన ప్రాంతాల్లో ఆఫ్రికన్ రకమైతే వరసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో, అదే ఫ్రెంచ్ బంతికైతే వరసల మధ్య మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంలోనూ నాటుకోవాలి. అదే ఆఫ్రికన్ బంతి కత్తిరింపులైతే వరస

మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు. ఫ్రెంచ్ బంతి కత్తిరింపులైతే వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. అదే కుండీల్లో కనుక మనం నాటుకున్నట్టయితే ఒక కుండీలో 2 నుండి 3 మొక్కలు నాటుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. బంతిపూల సాగులో కలుపు బెడద వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి నివారణగా మొదటి నుంచే కలుపు కనిపించగానే తీసేయాలి. పంటకాలంలో 3 నుండి 4 సార్లు కూలీల సహాయంతో కలుపును తీయించాలి. కలుపును నివారించకపోతే బంతి మొక్కలతో పోషకాలకు నీటి కోసం పోటీపడి బంతిపూల దిగుబడి, పువ్వు నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్లాస్టిక్ మల్చ్ కింద పూల సాగును ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా రైతులకు సబ్సిడీ మీద ప్లాస్టిక్ మల్చ్లను అందిస్తున్నారు. ప్రప్రథమంగా ఈ పద్ధతిని బంతిపూల రైతులు పాటిస్తున్నారు. బంతిలో ఈ పద్ధతిని పాటించటం వల్ల మట్టిలోని తేమ ఎండకు ఆవిరి కాకుండా మట్టిలోనే ఉండి మొక్కలకు అందేలా చేయొచ్చు. అంతేకాకుండా కలుపు పెరగకుండా నివారించుకుని కలుపుకయ్యే ఖర్చును మనం ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా బంతిపూల మొక్కలు ఒక ప్రధాన కాండంతో ఏపుగా పెరుగుతాయి. పక్క నుండి వస్తే 1-2 చిన్న కాడలు వచ్చి ఒక మొక్కకు ఒక్కొక్క కాడ చివరన ఒక్కొక్క పువ్వు పూస్తుంది. ఈ పరిణామం వల్ల ఒక మొక్కకి 4 నుండి 5 పూలు మాత్రమే పూస్తాయి. తద్వారా పూల దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అరికట్టాలంటే ఏకైక మార్గం పించింగ్. ఈ పద్ధతిలో మొక్క 20 సెంటీమీటర్ల పొడవు ఉన్నప్పుడు, అంటే 30 నుండి 40 రోజుల సమయంలో, ప్రధాన కాండం చివరన 2 నుండి 3 సెంటీమీటర్ల భాగాన్ని తుంచాలి. దీనివల్ల ప్రధాన కాండం ఎదుగుదల ఆగిపోయి పక్క నుండి కొత్త కొమ్మలు ఏర్పడతాయి. వాటి నుండి మరికొన్ని కొమ్మలు ఏర్పడి వాటి చివరన పూలు పూస్తాయి. దీనివల్ల ఒక మొక్కకు అధిక సంఖ్యలో పూలు పూసి ఎక్కువ దిగుబడి వస్తుంది. మొక్కలు కూడా గుబురుగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇలా తలలను తుంచడం వల్ల శనగపచ్చ పురుగును నివారించవచ్చు. ఎందుకంటే శనగపచ్చ పురుగు సాధారణంగా లేత ఆకుల చివర్లలో గుడ్లను పెడుతుంది. అందువల్ల ఈ విధానం మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇక బంతి సాగులో పోషక యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే చాలా త్వరగా ఎదిగే మొక్క కాబట్టి దానికి సరైన పోషక యాజమాన్యం తప్పనిసరి. అందువల్ల దుక్కి దున్నే సమయం నుంచే పోషక యాజమాన్యాన్ని మొదలుపెట్టాలి. దుక్కి దున్నుతున్నప్పుడు ఆఖరి దుక్కులో ఎకరానికి 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేసి దున్నుకోవాలి. మొక్కలు నాటుకున్న 30 రోజుల తర్వాత ఇంకొక 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు పైపాటుగా వేసుకోవాలి. వేసే సమయంలో కలుపు ఉంటే తీసేసి పోషకాలు ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక బంతి సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే బంతిని నీటిని నిల్వ ఉంచుకోగల నెలలో సాగు చేసుకోవడం ఉత్తమం. పంటకాలంలో ఎప్పుడూ ఎంతో కొంత తడి ఉండే విధంగా చూసుకోవాలి. సాధారణంగా నీటి యాజమాన్యం వాతావరణాన్ని బట్టి ఉంటుంది. 4 నుండి 6 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వడం మంచిది. అయితే ఎంతో మంది రైతులు బంతిని బిందు సేద్యం కింద సాగు చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. దీనివల్ల మనం నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా మట్టిలో తేమలేని సమయంలో వేర్ల వద్ద నీటిని అందించవచ్చు. ఈ విధానం వల్ల మనం కలుపును కూడా నివారించవచ్చు. మొక్కలకు ఏ దశలోనైనా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. లేదంటే ఇది పూల దిగుబడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా బంతి మొక్కల్ని మనం గట్టి మొక్కలు అని అంటూ ఉంటాము. అయితే నారు పెంచుకునే స్థాయి నుంచి పూలు కోసే వరకు కూడా ఎన్నో తెగుళ్లు, చీడలు ఈ బంతిని ఆశించే అవకాశం ఉంటుంది. వీటిని తొలిదశలోనే గుర్తించి నివారించుకుంటే మంచి దిగుబడి పొందొచ్చు. బంతిని ఆశించే ప్రధాన తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే నారుకుళ్ళు తెగులు విత్తనం విత్తుకున్న నారుమడుల్లో ఆశిస్తూ ఉంటుంది. బంతిని ఆశించే తెగుళ్లలో ఇది ప్రధానమైనదిగా మనం చెప్పుకోవచ్చు. విత్తనాలు మొలకెత్తి నారదశలో ఉన్నప్పుడు ఇది ఆశిస్తుంది. దీనివల్ల నారు వేర్లు కుళ్లిపోయి నారు పసుపు రంగులోకి మారి గుంపులుగా ఒకేసారి చనిపోతుంది. నేలలో తడి ఎక్కువగా ఉండి వాతావరణం వెచ్చగా ఉంటే ఇది ఆశిస్తుంది. దీని నివారణకి నారు వేసుకునే ముందే ఒకసారి సాయిల్ సోలరైజేషన్ పద్ధతిని పాటించాలి. విత్తనాలు విత్తుకోవడానికి నీరు నిల్వ ఉండని ఎత్తైన నారుమడుల్లో నారును పెంచుకోవాలి. నారుమడిలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 1 లీటర్ నీటికి 2 గ్రాముల క్యాప్టన్ లేదా 1 గ్రాము కార్బనిజం కలిపిన నీళ్లతో బెడ్లని తడుపుకోవాలి. బంతిపూల నాశించే పురుగుల్ని గనక మనం చూసినట్టయితే శనగపచ్చ పురుగు. ఈ పురుగులు పూల మొగ్గల మీద లేదా లేత ఆకుల చివర్లా గుడ్లను పెడతాయి. అందులో నుండి వచ్చిన లార్వా మొగ్గ పైభాగంలో ఆశించి పూల రెమ్మల్ని తింటాయి.

0: తద్వారా ఆ పూలు వాటి ఆకారాన్ని నాణ్యతను కోల్పోతాయి. పూ మొగ్గలు కూడా విచ్చుకోవు. ఈ పురుగు గుడ్లను లేత కొమ్మల ఆకుల మీద గమనించిన వెంటనే 30 నుండి 45 రోజుల్లో చిరు కొమ్మలను తుంచేయాలి. ఇలా చేయడం వల్ల శనగపచ్చ పురుగు గుడ్లను నివారించుకోవడమే కాకుండా పక్క కొమ్మలు వచ్చి ఎక్కువ పూల దిగుబడికి తోడ్పడుతుంది. విత్తనాలను నాటుకునే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టన్ లేదా 2.5 గ్రాముల కార్బన్డిజన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. పొలంలో నాటుకున్న 2 నెలల తర్వాత నుంచి పూలన్నీ మనం కోసుకోవచ్చు. మొదటి కోత నుంచి మరో 2 లేదా 2.5 నెలల వరకు కూడా పూత వస్తుంది. పూలని 3 నుండి 5 రోజులకి ఒకసారి కోసుకోవచ్చు. పూలని సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ కోసుకోవాలి. కోసే ముందు రోజు కనుక పొలానికి నీళ్లు పెట్టినట్టయితే కోసిన పూలు ఎక్కువ కాలం తాజాగా నిల్వుంటాయి. బాగా విచ్చుకున్న పూలని మాత్రమే కోసుకోవాలి. పూలను క్రమం తప్పకుండా కోయడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కోసిన తర్వాత పూలని చల్లని నీడ ప్రదేశాల్లో ఉంచాలి. తర్వాత మార్కెట్ దూరాన్ని బట్టి ప్యాక్ చేసి మార్కెట్లకు తరలించాలి. స్థానిక మార్కెట్లకైతే గోనె సంచుల్లోనూ, అదే దూరపు ప్రదేశాలకైతే వెదురు బుట్టల్లో పెట్టి పైన తడి గోనె సంచితో కప్పి పంపించాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో అరటి తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ స్నేహలతారాణిగారి ప్రసంగం వింటారు.

7:45 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం సాంప్రదాయ రేడియో సెట్లలో మరియు ఎఫ్ఎం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి.

8 గంటలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 9:30 చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటారు. ఇక రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాప్అవుట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: హమారే సంవిధాన్ మే నిహిత్ అవసర్ కి సమానతా కే ఆదర్శ కో కార్యరూప్ దేనే కా సబ్సే ప్రభావీ మాధ్యమ శిక్షా హే. హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాప్అవుట్ రేట్ 12 వర్ష పెహలే లగ్భగ 4.5% థా. అబ్ యే డ్రాప్అవుట్ రేట్ నహీ కే బరాబర్ హే. యే ఉపలబ్ధి శిక్షకో కే ప్రయాసో సే సంభవ హో సకీ హే. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
0: భారత్ ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్టపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్య హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్టపతి స్మరించుకున్నారు.
1: चुने गए सुजोग्यों प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం స్వతంత్ర ఆలోచన.

విధానాన్ని జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్ధరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోదామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్టపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్టపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్టపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలనుద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యకుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో 4వ వంతు ఉన్న యువత, కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్చేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐఐ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని
ప్రాథమిక సి

0: సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గలంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న శరీర భాగాలుగా లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డిఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం. ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం వింటారు.
3: రైతు సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలండి. అరటిని మన రాష్ట్రంలో ఇంచుమించు 100,000 హెక్టార్ల పైనే సాగు చేస్తూ ఉన్నారు. ఎప్పటినుంచో సాగు చేస్తున్న కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపూరు, కడప, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లో కూడా ఈ అరటిని విస్తారంగా సాగు చేయటం వల్ల మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అయితే కరువు మరియు అధిక ఉష్ణోగ్రత వంటి వాతావరణ మార్పులకు ఈ అరటి పంట అనేది అస్సలు తట్టుకోలేదు. అరటిలో మనకి మంచి దిగుబడులు రావాలంటే ఉష్ణోగ్రత అనేది 15 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉండాలి. అదేవిధంగా నేలలో తగినంత తేమ ఉండాలి. నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం అన్నీ సమగ్రంగా చేసుకున్నప్పుడు

మాత్రమే అరటి నుంచి మనం మంచి దిగుబడులు అనేది పొందవచ్చు. అయితే మొక్క నాటిన తర్వాత నుంచి కూడా ప్రతి దశలోనూ తగిన వాతావరణ పరిస్థితులు అనేది ఉండటం

ద్వారా తర్వాత వచ్చే గెల చిన్నగా రావటం, కాయలు అనేది చిన్నగా ఉండటం జరుగుతుంది. అలాగే గెల బయటకు వచ్చిన తర్వాత అదేవిధంగా కాయలు నిండే దశలో కూడా, అంటే 7 నుంచి 9 నెలల వరకు కూడా, ఈ పరిస్థితుల్లో కూడా మనకి తగిన వాతావరణ పరిస్థితులు ఉండటం తప్పనిసరి. లేదంటే గనక మనకి గెల నాణ్యత లేకపోవటం అనేది జరగవచ్చు. అయితే ఈ సంవత్సరం ఎల్నినో పరిస్థితుల వలన సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండటం, తీవ్రమైన వేడి గాలులు, ఆ వర్షపాతం కూడా అసమానంగా ఉండటం, ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు అరటి పంటలో పంట దశను బట్టి ప్రతి దశలోనూ వివిధ ప్రణాళికలను పాటించుకోవాలి. ముందుగా ఏంటంటే, ఈ దశలో మొక్క నాటుతున్నామనుకోండి, కొత్తగా అరటి పంటను వేసుకునేటప్పుడు ఏంటంటే రకాన్ని ఎంచుకునేటప్పుడే కొంచెం కరువును తట్టుకునేలాగా, అంటే తక్కువ వర్షపాత పరిస్థితులను తట్టుకునే రకాల్ని మనం ఎంచుకోవాలి. అరటిలో ఏంటంటే కోస్తా జిల్లాల్లో 6 నుంచి 7 అరటి రకాలు సాగు చేస్తూ ఉన్నారు. కర్పూర చక్రకేలి, తెల్ల చక్రకేలి, గ్రాండ్ 9, అమృతపాణి రకమైన మార్టమన్, రెడ్ బనానా అంటాం ఎర్ర అరటి, తర్వాత కూర అరటి రకాలైన కొవ్వూరు బొంత, గోదావరి బొంత, ఇలాంటి రకాలన్నింటినీ కోస్తా జిల్లాల్లో మనం సాగు చేస్తూ ఉన్నాం. ఇక రాయలసీమ జిల్లాల్లో చూస్తే గనక అక్కడ ఎక్కువగా గ్రాండ్ 9 రకాన్ని, తర్వాత మిగతా రకాలు వచ్చి సుగంధాలు, నెల్లూరు అమృతపాణి, ఇలా 2 నుంచి 3 రకాలని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ రకాల్లో గనక మనకి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా కర్పూర చక్రకేళి రకాన్ని ఎంచుకున్నట్టయితే గనక ఇది కొంతవరకు కరువు పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇది కరువును కొంచెం సమర్థంగా తట్టుకోవటంతో పాటు అరటిని ఆశించే వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఆపిల్ తెగులకి కొంచెం ఎక్కువగా లోనవుతూ ఉంటుంది. కాబట్టి వైరస్ తెగుళ్ళు అనేవి ఎప్పుడూ కూడా పిలక ద్వారా వస్తూ ఉంటాయి. పురుగుల ద్వారా కూడా వస్తున్నప్పటికీ కూడా మాక్సిమం పిలక ద్వారానే వస్తాయి. కాబట్టి మనం పిలక ఎంచుకునేటప్పుడే వైరస్ తెగుళ్ళు లేకుండా ఉండే పిలకల్ని ఎంచుకోవాలి. టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఈ టిష్యూ కల్చర్ మొక్కలకి అసలు ఏ విధమైన వైరస్ తెగుళ్ళు కానీ దుంపకుళ్ళు తెగుళ్ళు కానీ ఉండవు. కాబట్టి కర్పూర చక్రకేళి రకాన్ని, టిష్యూ కల్చర్ మొక్కల్ని కానీ, లేదు తెగుళ్ళు లేని ఆరోగ్యవంతమైన పిల్లకల్ని మాత్రమే ఎంచుకున్నట్టయితే గనక ఈ పరిస్థితుల్లో మనం కొంతవరకు తెగుళ్ళు లేని మంచి మొక్కల్ని పెంచుకున్నట్టు అవుతుంది. ముందుగానే మనం తెగుళ్ళని తెచ్చుకోనట్టయితే గనక తర్వాత తర్వాత మొక్కల యాజమాన్యం అనేది మనం కరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల్లో ఏంటంటే దుంపకుళ్ళు తెగులు అనేది దాని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా నేలలో కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియాకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేలలో ఈ దుంపకుళ్ళు అనేది చాలా అడ్డంకుగా ఉంటుంది. తెల్ల చక్కెరకేళి రకం అనేది ఈ దుంపకుళ్ళును అస్సలు తట్టుకోలేదు. కాబట్టి ఈ సంవత్సరం తెల్ల చక్కెరకేళి రకాన్ని వెళ్ళడానికి కొంచెం రైతులు ఆలోచించుకోవాలి. ముందుగా మన నేలలో గత సంవత్సరాల్లో గనక ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళను గమనించుకున్నట్టయితే ఈ సంవత్సరం తెల్ల చక్కెరకేళి రకానికి వెళ్ళకూడదు. కానీ ముందుగా గత సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా దుంపకుళ్ళు లేదు అన్నప్పుడు వెళ్ళొచ్చు. కానీ తెల్ల చక్కెరకేళి రకము కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా చేపట్టుకోవాలి. తర్వాత ఈ ఎల్నినో పరిస్థితుల్లో కొత్తగా అరటిని సాగు చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా గత సంవత్సరాల్లో ఈ దుంపకుళ్ళు లేనప్పుడు తెల్ల చక్కెరకేళి రకాన్ని నీటి సదుపాయాన్ని బట్టి నాటుకోవచ్చు. రాయలసీమ ప్రాంతాల్లో అయితే గనక సుగంధాలు, నెల్లూరు అమృతపాణి ఈ రకాలు కరువు పరిస్థితుల్ని కొంతవరకు తట్టుకుంటాయి. కాబట్టి ఎక్కువగా గ్రాండ్ 9 రకాన్ని కాకుండా నెల్లూరు అమృతపాణి, సుగంధాల రకాలని కొంచెం మనం సాగు చేసుకున్నట్టయితే ఇప్పటి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్ని అవి కొంచెం వరకు తట్టుకుంటాయి. ఇక రకాన్ని ఎంచుకున్న తర్వాత నాటే సమయం చూసుకున్నట్టయితే గనక కోస్తా ప్రాంతాల్లో రైతులు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ టైంలో అరటిని నాటుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబరు తర్వాత అక్టోబర్ నెలల్లో మనం
కర్పూర చక్కెరకేళి రకాన్ని నాటకూడదు, కొంచెం ముందుగానే నాటుకోవాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నాటినప్పుడు ఏంటంటే గెల వేసే దశ వచ్చి మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆ సమయంలో వచ్చినట్టయితే కనుక అప్పుడు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, తర్వాత అప్పుడప్పుడు సుడిగాలు

తీవ్రత కూడా ఉంటుంది. కాబట్టి ఈ సుడిగాలుల వల్ల చోక్ థ్రోట్ అని గల తిరిగిపోయి గల అనేది సరిగ్గా బయటకు రాకుండా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం నాటే సమయంలో కూడా రైతులు జాగ్రత్త తీసుకోవాలి. దాని తర్వాత నేల తయారీ కనుక మనం చూసుకున్నట్టయితే కంపల్సరీగా 2 నుంచి 3 సార్లు 30 సెంటీమీటర్ లోతులో దుక్కి చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే నేలలో గాలి ప్రసరణ అనేది మెరుగుపడి తేమను నిల్వ ఉంచడం, తర్వాత దుంప అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పనిసరిగా దుక్కి చేసుకుంటే మంచిది. అదేవిధంగా జనుము, జుయిలుగా, పిల్లి పెసర, అలసంద ఇలాంటి పచ్చి రొట్టె ఎరువులను కూడా పెంచుకుని తర్వాత పూత దశకు రాకముందే కలియదనుకున్నట్టయితే గనక నేలలో సేంద్రియ పదార్థం పెరిగి తేమను నిల్వ ఉంచే సామర్థ్యం పెరిగి ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులకు తట్టుకునేలాగా ఉంటుంది. అదేవిధంగా పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, బయోచార్, వేపపిండి ఇలాంటివి కూడా వేసుకున్నట్టయితే నేలలో ఏంటంటే ఈ సేంద్రియ కర్బనం పెరిగి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. వీటిని ఏంటంటే హెక్టార్కు 10 టన్నుల వరకు వేసుకోవచ్చు. ఇలాంటివి వేసుకున్నట్టయితే కనుక మొక్కలు మనకి వాతావరణంలో వచ్చే మార్పుల్ని తట్టుకునేలాగా ఉంటుంది. ఇక డ్రిప్ పద్ధతిని కంపల్సరీ పాటించాలి. రాయలసీమ జిల్లాల్లో అయితే డ్రిప్ పద్ధతే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కోస్తా జిల్లాల్లో కొంతవరకు నీటిని పారించే పద్ధతి ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం డ్రిప్ పద్ధతిని పాటించినట్టయితే కనుక మనకి 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఎరువుల్ని కూడా డ్రిప్లో విచ్చుకోవచ్చు. కాబట్టి తక్కువ తక్కువ ఎరువుల్ని ఎక్కువసారి ఇవ్వటం వల్ల ఎరువుల యాజమాన్యం కూడా పెరిగి సామర్థ్యం పెరిగి మొక్క చక్కగా పోషకాలని గ్రహించుకునేటట్టు అవుతుంది. వీటితో పాటు కలుపు నివారణకు వీడ్ మ్యాట్లు, సేంద్రియ మల్చింగ్ అంటే వరిగడ్డి కానీ, ఏదైనా పంట అవశేషాలు కానీ, మొక్కజొన్న కంకులు కానీ ఇలాంటి అన్నింటినీ కూడా మనం మొక్కల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో వేసుకున్నట్టయితే కనుక నేలలో ఉండే తేమని కాపాడుకోవచ్చు. అదేవిధంగా కలుపు సమస్యని తగ్గించుకోవచ్చు. ఇంతే కాకుండా కోకోపీట్, హైడ్రోజెల్ ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల ఏంటంటే నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం వీటికి ఎక్కువగా ఉంటుంది. ఇవి తమ బరువు కంటే ఇంచుమించు 400 రెట్లు ఎక్కువ నీటిని గ్రహించి పట్టి ఉంచుతాయి. కాబట్టి మనకి మొక్కల దగ్గర నీటి యొక్క నిల్వ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విధానాన్ని పాటించినప్పుడు ఏంటంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులను అరటి మొక్కలు తట్టుకోగలుగుతాయి. ఇక ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కనుక ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడూ కూడా మొక్కకు కావలసిన ఎరువుల్ని అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని కొంచెం డ్రిప్ పద్ధతిలో ఇవ్వటం వల్ల ఏంటంటే తక్కువ తక్కువ ఎరువుల్ని ఎక్కువసార్లు ఇవ్వటం వల్ల పోషక సామర్థ్యం అనేది పెరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో ఇవ్వటం వల్ల ఇంచుమించు 30 నుంచి 50% వరకు కూడా మనం నీటిని ఆదా చేసుకోవచ్చు. రెండు విధాలుగా కూడా బాగుంటుంది. దీంతోపాటు ఏంటంటే ఈ పరిస్థితుల్లో మొక్క వయసు 4 నెలల నుంచి 8 నెలల వరకు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతీ నెల ఒకసారి సూక్ష్మ పోషక మిశ్రమాన్ని Formula 4 కానీ, అర్కా బనానా స్పెషల్ కానీ వీటిల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కనుక మొక్కలు కొంచెం ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటాయి. అదేవిధంగా కరువు పరిస్థితుల్లో ఏంటంటే పొటాషియం నైట్రేట్ 13:45 అంటాము, దీనిని 1 లీటర్కి 5 గ్రాములు చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు నాటిన 5వ నెల 7వ నెల ఈ 2 నెలల్లో ఏంటంటే అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని ఒక కాంపౌండ్, దీన్ని మనం 18 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గనక ఈ కరువు పరిస్థితుల వల్ల, అధిక ఉష్ణోగ్రతల వల్ల వాడిపోయిన మొక్కలు కూడా తట్టుకుని బతకగలుగుతాయి. ఇలా ఎరువులు యాజమాన్యం చేసుకోవాలి. దీంతో పాటు మనం ఎప్పుడూ చేసే ఇతర యాజమాన్య పద్ధతులు, ఎప్పుడు కూడా పక్క పిలకల్ని తొలగించడం, ఎండు ఆకలిని ఎప్పటికప్పుడు తీసేసుకుని మనం మొక్కల మధ్యలో గనక మల్చింగ్లా వేసుకుంటే నేలలో తేమ అనేది సంరక్షించబడి పోషక వినియోగం అనేది పెరుగుతుంది. దీంతోపాటు ప్రతి మొక్కకి కూడా 50 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ఇది ఒక జీవ శిలీంద్ర నాశిని, దీనిని వేసుకున్నట్టయితే కనుక ఇది ఇతర హానికారక శిలీంద్రాలని, బ్యాక్టీరియాలని నివారించడంతో పాటు వేర్ల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ప్రతి మొక్కకి 50 గ్రాములు సూడోమోనాస్ని వేసుకోవచ్చు. తర్వాత గెల బయటికి వచ్చిన తర్వాత గెల తొండం మీద ఎండు ఆకుల్ని కానీ లేదు పాలిథిన్ సంచిని కానీ కప్పడం వల్ల ఏంటంటే తొండంపై వచ్చే మచ్చల్ని నివారించుకోవచ్చు.

ఈ మచ్చలకు కూడా మనం ఒకవేళ గమనించినట్లయితే కనుక కార్బన్ డయాక్సైడ్ మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకుని కొట్టుకున్నట్టయితే కనుక ఈ తొండంపై వచ్చే మచ్చ తెగుళ్ళు మనం నివారించుకోవచ్చు. అయితే వివిధ దశల్లో ఉన్న అరటి మొక్కలకు పురుగులు లేదా తెగుళ్ళ యాజమాన్యం ఎలా చేసుకోవాలంటే ఇందులో కూడా 2 రకాలుగా అండి. ఒకటి, ఇంకా మొక్క నాటకపోయినట్టయితే కనుక మొక్క నాటే ముందే ఈ ఎల్లినో పరిస్థితుల్లో అరటి మొక్కను నాటేటప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని పిలకలను లేదా టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు దుంపకుళ్ళు తెగుళ్ళని తీసుకున్నట్టే కనుక మనకి పిలకల ద్వారా ఒకసారి మనం పొలంలోకి వచ్చిందంటే అది 8 సంవత్సరాల వరకు పోదు. అదేవిధంగా పనామ తెగుళ్ళని చూసుకున్నట్టయితే కనుక ఒకసారి మనం తెచ్చుకుని మన నేలలోకి అది స్థిరపడిందంటే ఇంచుమించు 30 సంవత్సరాల వరకు కూడా మనం అరటి వేయకపోయినా అక్కడే ఉంటుంది. కాబట్టి రైతులు గమనించుకోవాల్సింది ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని పిలకల్ని ఎంచుకోవాలి. టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవటం అనేది మంచి పద్ధతి. తర్వాత ఒకవేళ టిష్యూ కల్చర్ మొక్కలు దొరకలేదు, పిలకల్నే తీసుకున్నాము అంటే గనక ముందే ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ పొలంలోకి వెళ్ళి చూసుకుని తెగుళ్ళు లేవు అని నిర్ధారించుకున్న తర్వాత పిలకల్ని తీసుకుని వచ్చిన తర్వాత వాటికి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపిన మందు ద్రావణంలో ఏంటంటే ఈ పిలకల్ని ముంచుకుని 30 నిమిషాల పాటు ముంచుకోవాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి తర్వాత రోజు నాటుకోవాలి. అదేవిధంగా నాటే సమయంలో ప్రతి గోతికి 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి. మనకి అరటిలో ఏంటంటే ఈ మధ్య కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నులి పురుగులు అనేది ప్రధాన సమస్యగా ఉంది. దీంతోపాటు రాయలసీమ జిల్లాలో ఏంటంటే దుంపపుచ్చు పురుగు, తర్వాత కాండం తొలిచే పురుగు, ఈ రెండు కూడా కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నులి పురుగుల నివారణకు కానీ ఈ 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు, 3G గుళికలు అంటాము, వీటిని ప్రతి మొక్కకి 25 గ్రాముల చొప్పున అంటే తీసిన ప్రతి గోతికి 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకున్నట్టయితే నులి పురుగులను కానీ దుంపపుచ్చు వంటి పురుగులను కానీ మనం నివారించుకోవచ్చు. దీంతోపాటు రాయలసీమ జిల్లాల్లో కొంచెం నెల్లూరు అమృతపాణి, తర్వాత మాటమన్ అమృతపాణి రకాలను ఎంచుకునేటప్పుడు ఏంటంటే ఎంత లేదనుకున్నా కొంచెమన్నా పనామా తెగులు కింద దుంపల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏంటంటే కొంచెం ఉన్నా కూడా మొక్క తట్టుకోలేకపోవచ్చు. దీని గురించి ఈ మొక్కలకి ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని 3 నుంచి 6 నెలల వరకు నెలకి ఒకసారి మనం మొక్క మొదల్లో 1 లీటర్ చొప్పున మందు ద్రావణం పోసుకున్నట్టయితే గనక ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పనామా తెగులు ఉధృతి పెరగకుండా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు నాటే సమయంలో ఇవి చేసుకోవాలి. ఒకవేళ మన పంట ఆల్రెడీ పొలంలో ఉంది, అది 3 నుంచి 9 నెలల మధ్యలో ఉంది అనుకుంటే గనక ఆ మొక్కలకు కూడా ఈ నులి పురుగులు లేదు దుంపపుచ్చు పురుగులు వీటి నియంత్రణకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవచ్చు. అయితే నాటేటప్పుడు 25 గ్రాములు వేసుకుంటాం, కానీ ఈ ప్రధాన పొలంలో ఏంటంటే 40 గ్రాముల వరకు కూడా ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు పొలంలోనే తెల్లచగరికేళి వేసుకున్నాము, లేదు గ్రాండ్ నైన్ ఉంది, వాటికి దుంపకుళ్ళు లక్షణాలు ఏమన్నా కనిపించినట్టయితే గనక అంటే కింద వరుస ఆకులు ఎల్లోగా అయిపోయి తర్వాత కాండం చీలినట్టయి భూమి దగ్గర అంటే ఎక్కడైతే కాండము వేరు కలుస్తాయో ఆ ప్రాంతంలో కుళ్ళులాగా ఏర్పడి మొక్క పడిపోతుంది, ఇలాంటి లక్షణాలు చూసినట్టయితే గనక అది దుంపకుళ్ళు తెగులుగా తెలుసుకుని ఆ దుంపకుళ్ళు లక్షణాలు కనిపించినప్పుడు ఏంటంటే ప్రతి మొక్కకు 25 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ని అప్పటికప్పుడు నీళ్లలో కలిపి మొక్క కాండం చుట్టూత మొదల దగ్గర కాండం చుట్టూతా పోసుకున్నట్టయితే కనుక కొంచెం ఈ దుంపకుళ్ళుని నివారించుకోవచ్చు. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు వేసుకుని ఆ తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత ఒక్కొక్క మొక్కకి 50 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ను వేసుకున్నట్టయితే కనుక అప్పటి నుంచి అది దుంపకుళ్ళు తెగుల్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఏ తెగులైనా సరే తెగులు ఆశించి చనిపోయిన మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసి కాల్చివేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే తెగులు కలిగించే శిలీంద్రం కానీ బ్యాక్టీరియా కానీ వీటి యొక్క సంఖ్య నేలలో పెరగకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం తక్కువ వర్షపాతము ఇలాంటి ప్రతికూల పరిస్థితుల వల్ల సిగటోక ఆకుమచ్చ తెగులు ఉధృతి అనేది అంత ఎక్కువగా కనిపించలేదు. ఒకవేళ మీకు సిగటోక ఆకుమచ్చ తెగులు కింద వరుస 2-3 ఆకుల మీద కనిపించింది అనుకున్నప్పుడు ప్రాపికొనసోల్ మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి

0: కలిపి దానికి ఒక 10 మిల్లీలీటర్ల మినరల్ ఆయిల్ కలుపుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా సరే పర్వాలేదు, కానీ దానికి స్టిక్కర్ అంటే జిగురు మందుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఈ ప్రాపికొనసోల్ మందును 25 రోజుల తేడాతో 3 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సిగటోక ఆకుమచ్చ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఈ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి కూడా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏమన్నా కనిపించినట్టయితే కనుక 10,000 ppm అజాడ్రక్టిన్ మందును 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకుని 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. పిచికారీ పిచికారీకి మధ్యలో 1 నెల రోజులు తేడా ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఈ సర్పిలాకార తెల్లదోమని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు నెల్లూరు అమృతపాణి వంటి రకాల్లో ఎప్పుడైనా పనామ తెగులు కనిపించినట్టయితే కనుక ఈ కార్బన్ డయాక్సైడ్ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున పోసుకుంటే కనుక మనకి ఈ తెగులు యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. దీంతోపాటు గజ్జి తెగులు నివారణ కూడా చర్యలు అనేది చేపట్టాలి. ఒకటేంటంటే కర్పూర చక్రకేళి ఇలాంటి రకాల్లో గెల బయటకు వస్తున్న దశలోనే ఈ గజ్జి తెగుల నివారణకి చర్యలు చేపట్టాలి. గెల 45 డిగ్రీలు బయటకు వచ్చిన తర్వాత గెల మొదలు వద్ద అంటే తొండానికి ఇమిడాక్లోప్రిడ్ మందును ఇంజెక్ట్ చేసినట్టయితే గనక ఈ గజ్జి తెగులను మనం నివారించుకోవచ్చు. ఈ ఇమిడాక్లోప్రిడ్ను 1 మిల్లీలీటర్ చొప్పున ఇంజెక్ట్ చేయాలి. అయితే ముందుగా ఈ మందు ద్రావణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను 1/2 లీటర్లో కలిపి 500 మిల్లీలీటర్లు కనుక చేసుకుని దీని నుంచి ఒక్కొక్క చెట్టుకి 1 మిల్లీలీటరు ఆ తొండం దగ్గర ఇంజెక్ట్ చేసినట్టయితే గజ్జి తెగులను కలిగించే పురుగుల్ని మనం నివారించుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత ఇక చివరిగా గెలల నాణ్యత కొరకు మనం ఏం చేయాలంటే గెలలను ఎప్పటికప్పుడు కొంచెం ఎండిన ఆకులతో కానీ లేదు 100 కేజీ పరిమాణం కలిగిన పాలిథీన్ సంచులతో కానీ కప్పడం ద్వారా ఎండ నుంచి వచ్చే తొండం మీద మచ్చలు కానీ లేదా తామర పురుగుల నుంచి వచ్చే ఈ గజ్జి మచ్చలను కానీ నివారించుకుని నాణ్యమైన అరటి గెలలని తెచ్చుకోవచ్చు. ఇలా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి దశలోనూ ఒక ప్రణాళిక వేసుకుని వివిధ పద్ధతులను పాటించడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతులు అరటిని నాటుకుని మంచి దిగుబడిని సాధించవచ్చు. నమస్తే అండి.
1: మీరింతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు, కలుపు నివారణకి రసాయనాలు తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆచరించాలని ఈ విధంగా తెలియజేస్తున్నారు. పంటలలో పోషకాలతో పోటీ పడుతూ చీడపీడలకు కారణమవుతూ దిగుబడులను తగ్గించేవి కలుపు మొక్కలు. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 70% వరకు పంట నష్టం జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటు తగ్గిపోవడం వల్ల పంటల సాగులో కలుపు నివారణకి రైతులు కలుపు మందుల వినియోగం పెంచుకుంటూ పోతున్నారు. కలుపు మందుల వినియోగం తప్పకపోయినప్పటికీ కలుపు నివారణకి కలుపు మందులే మార్గం అనే ఆలోచన సమర్థనీయం కాదు. కలుపు మందుల కంటే ముందుగా ఆచరించవలసిన నూతన ఆధునిక యాజమాన్య పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ప్రతి పంటలోనూ ప్రతి దశలోనూ కలుపు నివారణ అంటే రసాయనాలు వాడకమే అనే ఆలోచన రానున్న రోజుల్లో శుభ పరిణామం కాదు. కానీ కలుపు నివారణలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరించడం ఎంతో ఉపయోగకరం. రైతులు పూర్తిగా రసాయనాల వాడకానికి అలవాటు పడడం వల్ల వాతావరణ కాలుష్యం, నేల నీటి కాలుష్యం, తద్వారా పంట ఉత్పత్తుల కాలుష్యం పెరిగి ఎన్నో ఆరోగ్య దుష్పరిణామాలని ఎదుర్కొంటున్నాము. కాబట్టి కలుపు మందుల వినియోగం కంటే కలుపు మందులకు ప్రత్యామ్నాయాల వైపు రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కలుపు మందులకు బదులుగా కొన్ని సేద్య పద్ధతులను, అంటే నేలను చదును చేయడం, పశువుల ఎరువు వేయడం, వేసవిలో లోతు దుక్కి చేయడం, పచ్చిరొట్టె ఎరువులు సాగు చేయడం, పంట మొక్కల సాంద్రతను పాటించడం, మల్చింగ్, సరైన నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సేద్య పద్ధతులను తక్కువ కూలీలతో, తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో, అలాగే తక్కువ సమయంలో చేయొచ్చు. ఆపై అవసరం మేరకు మాత్రమే సిఫారసు చేసిన కలుపు మందులు ఉపయోగించుకుని నేటి వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. ప్రతి జిల్లాలో రైతు సేవలో నిమగ్నమయ్యే కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, క్షేత్రస్థాయిలో రోగ నిర్ధారణ సర్వేలు చేయడం, వ్యవసాయ అభివృద్ధిలో భాగస్వాములందరికీ శిక్షణలివ్వడం, రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు, క్షేత్ర పరిశీలనలు, క్షేత్ర సందర్శనలు, గ్రామ దత్తత వంటి కార్యక్రమాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్, అలాగే సమాచార సాంకేతిక మాధ్యమాల ద్వారా సమయోచిత సమాచార సేవలు అందిస్తూ సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి రైతులు ప్రతి జిల్లాలో ఉన్న శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సూచనలు, సలహాలతో రసాయనిక కలుపు మందుల్ని అవసరం మేరకే వినియోగించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరించి పర్యావరణహిత వ్యవసాయానికి నాంది పలకాలని ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు తెలియజేస్తున్నారు.
0: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం సాంప్రదాయ రేడియో సెట్లలో మరియు ఎఫ్ఎం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి.
3: వహాన్ దేఖ్ని

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా గాజుల కృష్ణయ్య, ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, గీతరచన ఆత్రేయ.

కార్యక్రమంలో తరువాత వేట ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం ఆలపించిన గీతం, గీతరచన రాజశ్రీ.

తరువాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. ఆడదాని అదృష్టం ఈ చిత్రం నుండి. గీతరచన సి నారాయణ రెడ్డి.

చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట స్వర్ణకమలం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన సిరివెన్నెల గీతం.

0: సిరివెన్నెల సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం రుద్రవీణ ఈ చిత్రం నుండి.
1: చీకటమ్మ చీకటి, ముసకైన చీకటి, ఎచ్చనైన ఊసులు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో

0: తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. వార్తల వివరాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులు, 21 మంది ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకులకు అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని పేర్కొన్నారు. దేశ అభివృద్దిలో విద్యా నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశ నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులే అసలైన సైనికులని రాష్ట్రపతి పేర్కొంటూ
2: హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ 12 వర్ష పహలే 4.5% థా. అబ్ యే డ్రాప్ అవుట్ రేట్ నహీ కే బరాబర్ హే. దేశ్ కే వికాస్ మే స్కిల్ డెవలప్మెంట్ ఔర్ ఎంటర్ప్రెనర్షిప్ కా బహుత్ అధిక మహత్వ హే. భారత్ కో నాలెడ్జ్ సూపర్ పవర్ బనానే కే సాథ్ సాథ్ స్కిల్ కపిటల్ ఆఫ్ ది వరల్డ్ కే రూప్ మే స్థాపిత్ కర్నా, విద్యార్థియో కా ఉద్ధార్ కర్నే కా పునీత్ అవసర్ కేవల్ శిక్షకో హీ ఉపలబ్ధ హోతా హే.
1: ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు గ్రహీతలతో నిన్న ఆయన సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న నరేంద్ర మోదీ పిల్లల్లో విపరీతంగా పెరిగిపోతున్న మొబైల్ టీవీ వాడకంపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు క్రీడలు, సృజనాత్మకత కార్యకలాపాల వైపు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులను వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు, పనితీరుతో అనుసంధానం చేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొంటూ
3: క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడెంగే కుచ్ నా కుచ్ కార్యక్రమో కే రచా ఆదత్ బనాని చాహియే. అబ్ జైసే డ్రగ్స్ కా మామలా కి హమే బహుత్ పహలే సే జ్యాదా సిలబస్ సే బాహర్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుస్నా పడేగా. బచ్పన్ మర్నే నహీ దేనా చాహియే ఔర్ బచ్పన్ బనాయే రఖనే కా సబ్సే బడా కామ్ టీచర్ కర్ సక్తా హై.
1: దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమ సన్నాహకాలపై కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృశ్య మాధ్యమంలో అంతర మంత్రిత్వ శాఖల ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సామాజిక మాధ్యమం వేదికగా వివరాలను పంచుకున్నారు. స్వచ్ఛతా హీ సేవా ఉద్యమం ఈ ఏడాదితో 9వ విడతలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరింత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత వలిని తీర్చిదిద్దేందుకు దేశం సిద్దమవుతోందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత సాధనలో పౌరులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆకస్మిక వరదలతో నేపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1344కు చేరింది. ఇప్పటి వరకు 13,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దాదాపు 5,000 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ విపత్తు కారణంగా టిబెట్లో 21 మంది మృతి చెందగా 500 మందికి పైగా గల్లంతైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వరద ప్రభావిత జలవిద్యుత్ ప్రాజెక్టుల టనల్స్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాల్, భారత్, చైనా దేశాలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న

0: బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాలు భాగస్వామ్య దేశాల ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సకాలంలో పారదర్శకంగా న్యాయం అందవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ సమర్థవంతమైన పనిచేసే వివాద పరిష్కార వేదికలు అవసరమన్నారు. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య చర్చలు పెంపొందడానికి, వాణిజ్యం నిరాటకంగా సాగడానికి మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుంచి గణిత శాస్త్రం వరకు భారతదేశం తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడంలోనూ, తిరిగి దక్కించుకోవడంలోనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక చరిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి, విజ్ఞానం కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. వాటిని మన కోణంలోనే అధ్యయనం చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఇండియా టుడే ఇస్ సెల్ఫ్ అష్యూర్డ్ అండ్ క్వైట్ అన్అపోలజెటిక్ అబౌట్ ఇట్. వి ఆర్ రీడింగ్ అవర్ ఇన్స్క్రిప్షన్స్ అగైన్, గోయింగ్ బ్యాక్ టు అవర్ మ్యాథమెటిక్స్, టెల్లింగ్ దీస్ స్టోరీస్ విత్ రియల్ ప్లెజర్ యాజ్ వెల్ యాజ్ రియల్ ప్రిసిషన్. దిస్ ఐ థింక్ ఇస్ వాట్ డీకాలనైజేషన్ ఆట్ టు మీన్. హ్యావ్ ద ఫైనల్ వర్డ్ అండ్ టుగెదర్ లెట్ us క్యారీ ఇండియా ఫార్వర్డ్ ఇన్ టు దిస్ గోల్డెన్ ఇరా ఆఫ్ ఇంటెలెక్చువల్ స్వరాజ్.
0: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య వార్షిక అత్యున్నత స్థాయి సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26న ప్రసంగించనున్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సర్వసభ్య చర్చల్లో భాగంగా ఆయన భారత జాతీయ ప్రకటనను వినిపించనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మో జలసంధి వద్ద రవాణా అంతరాయాల కారణంగా తలెత్తుతున్న ఆహార ఇంధన ధరల భారం వంటి ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ఈ అత్యున్నత స్థాయి సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బరువు పెరగకుండా ముందుగా జాగ్రత్త పడటమే స్థూలకాయం సమస్యను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ మార్గమని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ టాండన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన స్థూలకాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఒకసారి మనిషి స్థూలకాయం బారిన పడితే బరువు తగ్గించుకోవడం అత్యంత కష్టమని, తగ్గిన బరువును అలాగే కాపాడుకోవడం మరింత సవాలుతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. స్థూలకాయం కేవలం జీవ సంబంధమైన కారకాల వల్ల మాత్రమే కాకుండా ప్రవర్తనాపరమైన, పర్యావరణ, సాంస్కృతిక కారణాల వల్ల కూడా వస్తుందని డాక్టర్ టాండన్ వివరించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. వాతావరణం. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడక్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాల అవసరాలకు తగినట్లుగా సర్వీస్ రూల్స్ మరింత మెరుగ్గా, బాధ్యతాయుతంగా మార్చేందుకు నిరంతర కృషి జరగాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలను మరింత పారదర్శకంగా, ఉద్యోగ కుటుంబాల సంక్షేమానికి అనుగుణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ నూతన కార్యక్రమం అద్దం పడుతోందని పేర్కొన్నారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా గత కొన్ని సంవత్సరాల్లో అనేక సర్వీస్ రూల్స్ లో మార్పులు చేశామని మంత్రి గుర్తు చేశారు. జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ తత్వవేత్త, ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులర్పించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన విద్యతోనే వికసిత భారత లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్.

0: మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట రంగూన్ ఈ చిత్రం నుండి సుఖ్వీందర్ సింగ్, కేకే కునాల్, విశాల్ పాడిన గీతం.

ಕಟ್ಟಕ್ಕೆ ತಾಗಿರ್ತಾರೆ.

वेदम और सुनिए।

ಪರಮೇಶ್ ಚಕ್ರಧಾರ್.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే కిరణ్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि वैश्विक अनिश्चितताओं के बीच भारत की सकल घरेलू उत्पाद दर 7.8% की तिमाही वृद्धि आर्थिक शक्ति को दर्शाती है. उन्होंने कहा कि भारत ने नीतिगत अवरोध से नीतिगत गतिशीलता तक का लंबा सफर तय किया है. नई दिल्ली में श्रीराम कॉलेज ऑफ कॉमर्स SRCC के शताब्दी समारोह में उपस्थित लोगों को संबोधित करते हुए श्री मोदी ने कहा कि दुनिया भारत को सबसे तेजी से बढ़ती प्रमुख अर्थव्यवस्था बनते हुए देख रही है.
2: दुनिया भारत को तो

కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో 12:10 ఉభయకుశలోపరి, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో స్త్రీల సమస్యలు పరిష్కరించేది ఎవరు, ఈ అంశంపై సుసర్ల మాధవీ గారి ప్రసంగం, లలితగీతాలు, ఇంకా వేప నూనె వలన కలిగే ఉపయోగాలను గురించిన విశేషాలు వింటారు. 2:30 బొమ్మరిల్లు కార్యక్రమంలో పాలకొల్లు భారతీయ విద్యాభవన్ గ్రీన్ ఫీల్డ్స్ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 3:00 మహాదాత పౌరాణిక నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీధారా రామానంద శాస్త్రి, నిర్వహణ శ్రీ పాండురంగ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం వారిచే భజనావళి. 7:15 పంటసీమల కార్యక్రమంలో వరిలో కలుపు తీయడానికి పవర్ వీడర్లు, సాగులో రోటో పడ్లర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం జానపద గీతం, ఇంకా ఉద్యాన పంటల్లో పండ్ల కవర్లు వాడటం వలన ఉపయోగాలు, ఈ అంశాలు వింటారు పంటసీమల కార్యక్రమంలో. 9:30 చిత్రతరంగిణి. ఇక రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట: చిటికెడు ఉల్లాసం గంపెడు దుఃఖం కంటే చాలా విలువైనది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 56 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.